0: హలో సార్,
1: హలో,
0: హలో సార్. ఇప్పుడు సమయము 5:54. 35 దిస్ ఈస్ పేర్ మెక్టా సార్. సమయము 5:57. 48 సెకండ్లు 49 49

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 13వ తేదీ ఆదివారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఢిల్లీ డిక్లరేషన్ను బ్రిక్స్ దేశాలు ఆమోదించాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన వెలువరించారు. విభేదాలు పక్కన పెట్టి ఇరాన్ సహా యుఏఈ, సౌదీ అరేబియా ఈ డిక్లరేషన్కు ఆమోదం తెలిపాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్ష సుంకాల విధింపుపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన ఏకపక్ష నిర్బంధ చర్యలను ఖండించాయి. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాయి. భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందాలంటే సరిహద్దు వెంట శాంతి, ప్రశాంతత అత్యంత అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం సరిహద్దు ఒప్పందాలను ఇరుదేశాలు ఖచ్చితంగా పాటించాలని చైనా అధ్యక్షుడికి స్పష్టం చేశారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడితో భేటీ అయిన మోదీ ఇరుదేశాల సంబంధాల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా బ్రిక్స్ సదస్సుకు చైనా సహకారంపై ప్రశంసలు కురిపించారు. విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇరుదేశాధినేతలు నిర్ణయించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు తెలిపింది. దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికత, జీవశాస్త్ర పరిశోధనల కలయికతో అమరావతి క్వాంటం బయో వ్యాలీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. క్వాంటం కంప్యూటింగ్, ఏఐ ప్రయోగశాలల ఆటోమేషన్, ఎక్స్పెరిమెంటల్ బయాలజీలను ఒకే వేదికపైకి తేవడమే ఈ క్వాంటం బయో వ్యాలీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఇస్తామని, సంజీవని ఆరోగ్య కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు చేసే అంశం పరిశీలిస్తామని ప్రకటించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 24 గంటల్లో ఇది విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్ను కజకిస్తాన్ క్రీడాకారిణి రెబకినా సాధించింది. బెలారస్ క్రీడాకారిణి సబలింగాపై 6-4, 5-7, 6-2 తేడాతో గెలుపొందింది. రెబకినాకు ఇదే మొదటి యుఎస్ ఓపెన్ టైటిల్. మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఈరోజు జరగనుంది. తుదిపోరులో భారత మహిళల జట్టు శ్రీలంకతో తరపులనుంది. 2024లో శ్రీలంక టీమిండియాను ఓడించి తొలిసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత పురుషుల క్రికెట్ జట్టు తన మొదటి T20 మ్యాచ్ ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

ఏదైనా ఆధ్యాత్మిక పనులు చేసినప్పుడు, అంటే పూజ లేదా ఏదైనా ఆచారాలు పాటించినప్పుడు నిష్ఠగా చేయాలి అని తరచుగా వింటూనే ఉంటాం. అయితే అసలు ఈ నిష్ఠ అంటే ఏంటి? తెలియకుండానే కొంతమంది ఆచరిస్తున్నాం, కొంతమంది ఆచరిస్తున్నాము అన్న అపోహలో ఉంటున్నాం, మరికొంతమంది నిష్ఠగా చేయలేమేమో అని చెప్పి పూర్తిగా ఆ పనులు చేయడం మానేస్తున్నాం. మరి ఈరోజు వందనాలో తెలుసుకుందాం దీని గురించి మరింత. మరి ఈనాటి వందన కార్యక్రమం ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన భజగోవిందంతో మొదలు పెడదాం.

భక్తిగీతాల కార్యక్రమం వందన వింటున్నారు. సృష్టిలో ఏ కార్యం జరిగినా ఒక నియమం, పద్ధతి, క్రమశిక్షణ తప్పనిసరిగా ఉంటుంది. ప్రకృతి ఒక నిర్దిష్టమైన నియమానుసారమే కొనసాగుతుంది. ఇది గనక గతి తప్పితే అంతా అల్లకల్లోలమే. మనం గనక చూస్తే సూర్యచంద్రులు ఒక సమయానికి ఉదయిస్తారు, అస్తమిస్తారు. ఇక ఋతువులు కాలచక్రానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. వాటిని అనుసరించే మన పెద్దలు పంచాంగం కూడా రూపకల్పన చేస్తారు. మనిషి చేసే ప్రతి కార్యం ప్రకృతి నియమాలకు అనుగుణంగా సరైన పద్ధతిలో సాగినప్పుడే ఆశించిన ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ నియమాలు అన్నాం కదా, అవి ఎలా తెలుస్తాయి అని ఒక సందేహం. ఒక పనిని మొదటిసారిగా ప్రారంభించే వ్యక్తిని దాన్ని సంపూర్ణంగా చేసే పద్ధతి అనేది తెలియదు. అంటే మనం గనక ఏదైనా మొదటిసారి మొదలు పెడితే ఎన్నో అనుమానాలు దాని గురించి, ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి. అనుభవం లేకుండా ఆ మార్గం స్పష్టంగా కనిపించదు కదా. అయినప్పటికీ ఏదో ఒక లక్ష్యాన్ని మనసులో ఉంచుకుని మనకి తెలిసిన దానిలో మనం చేయాల్సిన ఆ పూజా కార్యక్రమాలు లేదా ఏదో ఒక పనిని ప్రారంభిస్తాం. మరి అలా సాగుతున్న క్రమంలో ఎదురయ్యే అనుభవాలు, అపజయాలు, విజయాలు ఇవన్నీ కూడా ఇప్పటి తరంలో, అంటే మంచి జరిగితేనేమో ఇది మంచిది అనుకుంటాం, అది ఏమన్నా కొంచెం మనం అది చేపట్టినా కూడా జరగకపోతే ఇది ఖచ్చితంగా మనం చేయాల్సింది కాదు లేదా మనం నిష్ఠగా చేయలేదు ఇలా అనుకుంటాం. అంతేగాని తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం అని అస్సలు అనుకోవట్లేదు. మరి ఆ అనుభవాల సారాన్ని

తర్వాతి తరాలకి అందించేందుకే మన పెద్దలు నియమాలు, విధానాలు, ఇంకా ఆచరణ మార్గాల్ని రూపొందించారు. కాకపోతే మనం చేస్తున్న తప్పేంటంటే, అసలు పెద్దల్ని గౌరవించట్లేదు, పెద్దల్ని లెక్క చేయట్లేదు, వాళ్ళని ఏమీ అడగట్లేదు. ఏది కావాలన్నా చేతిలో ఉన్న మన సెల్ ఫోన్ తీసుకుని ఓహో ఇలా చేయాలా అని చెప్పి వాటిని అనుసరిస్తున్నాం తప్ప ఇంట్లో ఉన్న పెద్దల్ని ఒక్క మాట కూడా అడగట్లేదు. మరి అయితే ఇంకా తెలుసుకుందాం దీని గురించి. అంతకన్నా ముందు అయ్యప్ప స్వామి చక్కటి భక్తి గీతం హరివరాశ్రం విందాము.

భక్తి గీతాల కార్యక్రమం వందనాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన అన్నమాచార్య కీర్తన విన్నారు. మరి ఈరోజు వందనాలో నిష్ట అంటే ఏంటి అని తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళ అనుభవాల సారాన్ని తర్వాతి తరాలకి అందించేందుకు పెద్దలు మనకి కొన్ని నియమాలు, విధానాలు, ఆచరణ మార్గాలు రూపొందించారు. ఈ విధంగా అనుభవంతో ఏర్పడిన జ్ఞానమే సంప్రదాయాలుగా ఇంకా అలానే శాస్త్రాలుగా మన ముందు ఉంచారు ఋషులు, మునులు. అయితే కేవలం ఇవి ఊహతో చేసినవి కాదు, దీర్ఘకాలిక సాధనతో, తపస్సుతో, ఆత్మ పరిశీలనతో ఆ సత్యాలన్నీ గ్రహించి ఆ ఆధ్యాత్మిక అనుభవాల్ని, శాస్త్ర నియమాల్ని, ధర్మ మార్గాల్ని మనకి పురాణాలుగా, ఇతిహాసాలుగా వాటి రూపంలో మన ముందుంచారు. అందుకే అవన్నీ కేవలం కథలుగా కాదు, వాటి నుంచి మనం తీసుకోవాల్సిన ఆ ధర్మాల్ని, ఇంకా ఆచరించాల్సిన ఆ నీతిని కూడా మనం గ్రహించాలి. ఒక సంఘటన వెనుక అంటే మనం ఏ కథ విన్నా ఒక నీతి ఉంటుంది, ఒక జీవన సూత్రం ఖచ్చితంగా దాగి ఉంటుంది. అది తెలుసుకుని మనం ఏ జపం లేదా ఏ పూజ ఆచరించినా అది నిష్ఠతో చేసిందే అవుతుంది. అది లేనప్పుడు మనం ఎన్ని గంటలు ఏం చదివినా ఏం చేసినా దానికి అర్థం ఉండదు. మరి ఇంకా తెలుసుకుందాం ఈ నిష్ఠ గురించి. అందుకన్నా ముందు మహావతార నరసింహ చిత్రంలోని ఈ అద్భుతమైన పాఠం.

భక్తిగీతాల కార్యక్రమం వందన వింటున్నారు. మరి ఏ పని చేయాలన్నా నియమనిష్టలు అనేది ఎంతో అవసరం. ఏకాగ్రతతో కొనసాగించే మనోభావమే నిష్ట. మనసు ఒకవైపు, మాట ఒకవైపు, మనం చేసే చేతలు మరోవైపు ఉంటే సంపూర్ణత ఖచ్చితంగా రాదు. అందుకే మన పెద్దలు అంటారు, మనసావాచ కర్మణ అని చెప్పి. ఆలోచన, ఆచరణ రెండు ఒకే దిశలో ప్రయాణించినప్పుడు మాత్రమే నిష్ట అనేది సిద్ధిస్తుంది. అందుకే నిష్ట కలిగిన వ్యక్తి చేసే చిన్న కార్యమైనా గొప్ప ఫలితాన్ని అందిస్తుంది. నిష్టలో ఉన్నతమైన స్థితిని పొందినవారు నిష్టాగరిష్ఠులు అని కూడా అంటూ ఉంటాం. వారు కేవలం అంటే ఏదన్నా ఇలాంటి సత్కార్యాలు చేసినప్పుడు నియమాలు పాటించడం మాత్రమే కాదు, కానీ ఆ నియమాలే వారి జీవన విధానంగా మార్చుకుంటారు. వాళ్ళకి సాధన అనేది ఒక ప్రత్యేకమైన పని కాదు, జీవితంలో ఒక భాగమైపోయి ఉంటుంది. అయితే మనం ఆ స్థాయికి చేరుకుంటే మంచిదే, కానీ ముందుగా అయితే ఇందాక చెప్పినట్టుగా ఏకాగ్రతతో కొనసాగించే ఆ మనోభావమే నిష్ట. సో ఆ నిష్టతో మనం చేసే ప్రతి పని చేస్తే ఖచ్చితంగా ఆ పనికి సంపూర్ణత అనేది చేకూరుతుంది. కేవలం ఇందాక అంటే వందన మొదట్లో అనుకున్నాం కదా, నిష్టతో చేయాలి అంటే అది కేవలం ఒక కార్యం కాదు, మన మనోబుద్ధికి సంబంధించింది. అలా చేసినప్పుడే ఆ ఆధ్యాత్మిక చింతన అనేది మనలో ఖచ్చితంగా ఇంకా ఉన్నత శిఖరాలకి వెళ్తుంది. మరి అందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా చేసే చిన్న కార్యమైనా గొప్ప ఫలితం పొందాలి అంటే ఖచ్చితంగా నిష్టతో చేయాలి అని చెప్పి ఆ దిశగా వెళ్ళాలి అని కోరుకుంటూ ఇది ఈనాటి వందన. మరి ఈనాటి వందనలో మిస్ అమ్మ చిత్రం నుంచి ఈ క్రైస్తవ భక్తి గంధంతో ఈనాటి వందన కార్యక్రమం ముగిద్దాము.

0: సమయం 6:45. ఇప్పుడు వింటారు ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సమావేశం ముగింపులో సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. భారత్ మండపంలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
2: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग तीनों में सुधार आवश्यक है. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
1: ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయోవ్యాలీ కార్యక్రమానికి కేంద్రం సాంకేతిక సహకారం అందించడం, రాష్ట్రంలోని సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 24 క్రిటికల్ కేర్ బ్లాకులు, 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటుకు 647.51 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాలని నిర్వాహకులు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానించారు. ఈ మేరకు లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై ముందస్తు సమాచారం అందిస్తే పోలీసులు, మున్సిపల్ శాఖ, ట్రాఫిక్, భద్రతా ఇతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టగలవని పేర్కొన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు వివరించారు. జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఏపీ ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో ప్రచారం జరిగినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని చెప్పారు. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్కు 2,140 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చూపి, వాస్తవంగా 1,475 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2025-26లో పంటల ధరల రక్షణకు 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పొగాకుకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 125 కోట్లు, కోకోకు 14 కోట్లు, టమాటాకు 12 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమన్వయ ప్రజారోగ్య ప్రయోగశాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య పరీక్ష సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: బనగానపల్లి ఆసుపత్రిని ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే 1,57,00,000 రూపాయలతో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. ఒక పేద కుటుంబానికి మెరుగైన వైద్యం కావాలంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ అవసరం లేదు. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనే ఇవన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం కలిగించాలి. వారికి కూడా బయటకు పోవాలంటే ఖర్చులతో కూడుకునేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మిషనరీని కూడా తీసుకురావడం జరిగింది.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో శ్రీలంక పాకిస్తాన్ జట్టుపై గెలవగా భారత్ బంగ్లాదేశ్పై గెలిచింది. దీంతో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జిల్లాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్.
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
2: Yes, ma'am.
1: చెప్పండి.
2: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
2: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
2: కాఫీ టైం ఏంటి రోషిణి?
3: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
8: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: సమయం 7:05. ఇప్పుడు వింటారు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో గత 7 ఆగస్టులో తాంజిన్లో జరిగిన వారి చివరి సమావేశం నుండి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనమనే 3 పరస్పర సూత్రాల ద్వారా ఇరు దేశాలు మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను ఇరు పక్షాలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల సంబంధాలు, సాంస్కృతిక వ్యాపార సంబంధాల పురోగతిని ఇరువురు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక వాణిజ్య సంబంధాల ప్రగతికి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణం అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం నిన్న భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశం మొదటి రోజే బ్రిక్స్ దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
2: బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థానో సే నహీ కియా జా సక్తా. రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక హై. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే సాజా సంకల్ప్ కో స్పష్ట దిశా దేతా హై. అబ్ హమారీ జిమ్మేదారీ హై కి ఇన్ సంకల్పో కో ఠోస్ పరిణామో మే బదలే.
1: చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు నిరంతరం పెరుగుతుండటంపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు అతీతంగా గరిష్ట సంయమనం పాటించాలని వారు పిలుపునిచ్చారు. గత 7 ఏప్రిల్ 2022 జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా భారత్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది 4వసారి. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై జరిగే సమావేశంలో ఈరోజు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాలైన బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియట్నాం పాల్గొంటాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశ విందులో నవరస, ది యూనివర్స్ ఆఫ్ షేర్డ్ ఎమోషన్స్ అనే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల సమిష్టి లక్ష్యాన్ని, సంస్కృతులను ప్రదర్శించారు. ఇందులో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల సంగీత కళాకారులు ఒక ప్రత్యేకమైన సహకార సంగీత ప్రదర్శన కోసం ఏకమయ్యారు. విభిన్న సంగీత సంప్రదాయాల నుండి స్పూర్తి పొంది ఈ సింఫనీ బ్రిక్స్ కుటుంబ వైవిధ్యం, సాంస్కృతిక వైభవం, ఐక్యత స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ఉమ్మడి కళాత్మక కార్యక్రమంగా ఆకట్టుకుంది. ఈ సింఫనీ బ్రిక్స్ దేశాల విభిన్న వాద్య పరికరాలను ప్రదర్శించింది. ఇది భారతదేశపు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతో సంగీతం సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూ దేశాల మధ్య సంగీత సంస్కృతులను అనుసంధానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని సందర్శించడంతో పాటు హిందీ భాష ప్రాముఖ్యతపై నిర్వహించే 6వ అఖిల భారత రాజభాష సమ్మేళనంలో పాల్గొంటారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైలో గణేష్ జ్ఞానారతి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హస్తప్రతుల ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభిస్తారు. అలాగే అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించి హస్తప్రతుల పరిరక్షణ ప్రయోగశాల పనితీరును పరిశీలిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం బీకేసీలోని భారత్ డైమండ్ బోర్డ్స్ లో నిర్వహించే జీజేఈ పీసీ అవార్డు

ఆహ్వానించిన దేశవ్యాప్తంగా ఉన్న లఖ్పతి దీదీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్దిదారులతో వర్చువల్గా సంభాషించారు. మహిళలు లఖ్పతి దీదీలుగా మారడం ద్వారా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచారని చౌహాన్ పేర్కొన్నారు. వారి కష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహిళలు కోటీశ్వరులుగా మారడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చౌహాన్ హామీ ఇచ్చారు. వేగంగా వృద్ది చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా ఏఐ ఒక సాంకేతిక రంగంలో పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు పెరుగుతాయని అమోండయ్ హెచ్చరించారు. ఏఐ అభివృద్దిని కొనసాగిస్తూనే పరిష్కరాలను కనుగొనాలని ఆయన కంపెనీలకు, ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సీఈఓ స్టామ్ ఆల్ట్మన్, ఎక్స్ ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. సైబర్ దాడులు, నిఘా, జీవాయుధాలకు దోహదపడే పరిశోధనలతో సహా ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం తమ వ్యవస్థను ఉపయోగించే ప్రయత్నాలను ఇప్పటికే తాము అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు చేరుకుంది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటికే 104 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 13,700 మందికి పైగా ప్రజలను రక్షించగా 339 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలోని తాత్కాలిక నివాసాల్లో 3,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వియట్నాంలోని ఫ్యాన్ థియేటర్లో జరుగుతున్న టెన్నిస్ స్పోర్ట్ ఫెస్టివల్ ఛాలెంజర్లో భారత క్రీడాకారుడు ఎస్డి ప్రజ్వల్ దేవ్, ఫ్రాన్స్కు చెందిన కాన్స్టాంటిన్ బిట్టౌన్ కాజ్మిన్ జోడీ 2వ ATP ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.

0: ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: Yes, ma'am.
0: చెప్పండి.
1: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: Yes, ma'am.
0: గుడ్ గుడ్.
1: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి FM
1: 101.3.

గుడ్ మార్నింగ్, ఆదాబ్, సలాం, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ యాజువల్ నంద. అండ్ మనం ఎంటర్ అయిపోయాం ది బ్రేక్ఫాస్ట్ షో కాఫీ టైంలోకి.

మార్నింగ్ మార్నింగ్ వస్తుంటే ఆ చినుకులు ఇంకా ఆ చల్లగాలి చూడగానే విలియం షేక్స్పియర్ గుర్తొచ్చారు నాకు. ఎందుకు అనుకుంటున్నారా? ఆయన చెప్పిన ఒక బ్యూటిఫుల్ కొటేషన్ గుర్తొచ్చింది కదా. అండ్ ఎస్, దాట్ ఈజ్ ద ఎర్త్ హ్యాస్ మ్యూజిక్ ఫర్ దోస్ హూ లిసన్. సో నిజంగా షేక్స్పియర్ చెప్పినట్టు ఆస్వాదించే మనసు ఉంటే ప్రతి చోట సంగీతమే. సాగరం అలల్లో, వాన చినుకుల్లో, ఇలా ప్రకృతికి దగ్గరగా ఉంటే అదే నిజంగా ఒక థెరపీ. బట్ అన్ఫార్చునేట్లీ ప్రకృతిని ట్రిప్స్ రూపంలో ఏడాదికోసారి పలకరించి వస్తున్నాం. విష్ దిస్ చేంజెస్ అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఈ ప్రకృతి గురించి, ఇంకా రేపు మన దగ్గరికి విచ్చేయనున్న ఆ స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడుకుందాం మరింత. బట్ రైట్ నౌ అయితే రోజా ఫిలింలోని ఈ లవ్లీ ట్రాక్ తోటి కాఫీ టైమ్ని ఎంతో ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అండ్ ఎంతో ఫ్రెష్గా అనేందుకనంటే బికాస్ ఈ సాంగ్లో ఆ మ్యూజిక్ అండ్ ఇంకా ఆ లిరిక్స్ ఏది చూసినా సరే ప్రకృతికి దగ్గరగా మనం ఉన్నామా అన్న ఆ భావన కలుగుతుంది. సో ఎస్, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఆ పాట అని చెప్పి. ఎస్, రోజా ఫిలిం నుంచి చిన్ని చిన్ని ఆశ. మరి ఈ లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి కాఫీ టైం స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్టందా.

నాకేమైనా అయితే నా ఫ్యామిలీ సంగతి ఏంటి అని ఆలోచించే మనలాంటి వారు స్వాతంత్రం రాకముందు పుట్టి ఉంటే ఇంకా బ్రిటిష్ వారి పాలనలోనే ఉండేవాళ్ళం. మరి మనలా కాకుండా దేశం కోసం ఒక కారణ జన్ముడు అని అనిపించుకుని ప్రాణత్యాగం చేసిన వారు ఎందరో. సుభాష్ చంద్రబోస్తో భారతదేశపు యువ దదీచిగా అభివర్ణించబడ్డ శ్రీ జతీంద్రదాస్ గారి వర్ధంతి ఈరోజు. మరి ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విశేషాలు, ఇంకా ఆయన అందించిన సేవల్ని స్మరించుకుందాం. బట్ అందుకన్నా ముందు ప్రతినిధి చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము కాఫీ టైం ప్రోగ్రాంలో అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కంద. అండ్ ఈరోజు స్వాతంత్ర సమర యోధులు శ్రీ జతీంద్రనాథ్ దాస్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆయన వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 27, 1904 కోల్కత్తాలో జన్మించిన జతీంద్రనాథ్ దాస్ చిన్న వయసులోనే అనుశీలన్ సమితిలో చేరారు. మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఎన్నో స్వాతంత్రోద్యమాల్లో పాల్గొన్న కారణంగా విప్లవ కార్యకలాపాలు ఆయన ఎన్నో చేపట్టారు అని చెప్పి జూన్ 14, 1929 లాహోర్లో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అంతకుముందు కూడా పలుసార్లు జితేంద్రదాస్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ముందుగా చెప్పుకున్నట్టుగా సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నప్పుడు, ఆ తర్వాత మళ్ళీ 1929 కూడా ఆయన్ని అరెస్ట్ చేశారు. లాహోర్ జైల్లో భారతీయ ఖైదీల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండడం గమనించి యూరోపియన్ ఖైదీలకు సమానంగా మనకి కూడా సదుపాయాలు కల్పించాలి అని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జూలై 13, 1929 ఆయన ఈ దీక్ష మొదలుపెట్టి అందరినీ సమానంగా చూడాలి, సరైన ఆహారం ఇంకా దుస్తులు కూడా భారత ఖైదీలకి ఇవ్వకపోవడం ఎంత దౌర్భాగ్యం అని చెప్పి ఎంతో బాధతోటి ఈ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు జితేందర్ దాస్. జైలు అధికారులు బలవంతంగా దీక్ష భగ్నం చేయడానికి ప్రయత్నించారు, కానీ జితేందర్ దాస్ దానికి అంగీకరించకుండా 63 రోజుల పాటు, అంటే జూలై 13 నుంచి సెప్టెంబర్ 13 వరకు 63 రోజుల పాటు దీక్ష కొనసాగించి సెప్టెంబర్ 13, 1929 తుది శ్వాస విడిచారు.

జితిన్ దాస్ అంతిమయాత్ర లాహోర్ నుండి కలకత్తా వరకు రైల్లో కొనసాగింది. వేలాది మంది శ్రద్ధాంజలి ఘటించడానికి రైల్వే స్టేషన్స్కి తరలివచ్చారు. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో కోల్కత్తాలో 2 మైళ్ళ పొడుగున ప్రజలు బారులు తీరి జితేంద్రనాథ్ దాస్కి వీడుకోలు పలికారు. మరి ఈయన చేసిన ఈ దీక్షకి ఫలితంగా ఆ తర్వాత జైల్లో ఖైదీలందరికీ కూడా సమాన హక్కులు, ముఖ్యంగా పరిశుభ్రమైన ఆహారం, సరైన దుస్తులు, ఇంకా పుస్తకాలు అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. స్వార్థం లేకుండా అందరి కోసం పోరాడారు కనుకే యంగ్ దదీజీ ఆఫ్ ఇండియాగా మన హృదయాల్లో నిలిచిపోయారు శ్రీ జితేంద్రనాథ్ దాస్. మరి ఆయన్ని స్మరించుకుంటూ, నేను, నా కుటుంబం, మేం బాగుంటే చాలు, పక్క వాళ్ళు ఎలా పోతే నాకేంటి అని స్వార్థంతో బ్రతుకుతున్న మనం ఇలాంటి వారిని చూసి కొంచెమైనా మారితే, మారకపోయినా అట్లీస్ట్ మారాలి అన్న ఆ ఆలోచన అయినా వస్తే చాలు అని భావిస్తూ, మారాలి అని కోరుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ సరిలేరు నీకెవరు చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట విందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

విన్నారు కదా, దేవుడు ఎక్కడో లేదు, మంచి మనుషుల రూపంలో మన మధ్యనే ఉంటాడు. ఈ చిన్న విషయం మనం గ్రహిస్తే వరల్డ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. సో యస్ ఫ్రెండ్స్, మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్ కింద అండ్ మనమున్నాం కాఫీ టైమ్ షోలో. ఫిలిం ఇండస్ట్రీలో హిట్ కొట్టాలి అంటే టాలెంట్తో పాటు కాస్త లక్ కూడా ఉండాలి అంటారు కదా. మరి ఈ యాక్టర్స్ ఇద్దరు నటించిన తొలి చిత్రంతోనే హిట్ కొట్టి మన తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఎవరా వాళ్ళిద్దరూ అనుకుంటున్నారా? సో ఎస్, వాళ్ళే హీరో కార్తీక్ అండ్ మన హీరోయిన్ ముచ్చెర్ల అరుణ గారు. హాయ్యా, కరెక్టే విన్నారు. సో ఎస్, మరి ఎంత కోయిన్సిడెన్సో కదా, ఇద్దరు తొలి చిత్రం అంటే తెలుగులో తొలి చిత్రం సీతాకోక చిలకతోటే మనకి పరిచయం అయ్యారు అండ్ దట్ ఈస్ అ సూపర్ డూపర్ హిట్, అందరికీ తెలిసిందే. అండ్ ఇద్దరి బర్త్డే కూడా ఈరోజే. సో ఎస్, సెప్టెంబర్ 13 హీరో కార్తీక్ అండ్ ఇంకా హీరోయిన్ ముచ్చెర్ల అరుణ గారి బర్త్డే. సో ముందుగా ఇద్దరికి కూడా బర్త్డే విషెస్ తెలుపుతూ 80s హిస్టరీ సృష్టించిన లవ్ స్టోరీ సీతాకోక చిలక నుండి ఈ లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భద్రత అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజయల్త్ నందా అండ్ మనం ఉన్నాము కాఫీ టైం ప్రోగ్రాంలో. సో ఈరోజు మరి చెప్పాను కదా హీరో కార్తీక్ అండ్ హీరోయిన్ ముచ్చెర్ల అర్ని గారు ఇద్దరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి. సో ముందుగా అయితే హీరో కార్తీక్ గురించి తెలుసుకుందాం. తొలి చిత్రంలో మురళిగా పరిచయమైన మురళి కార్తికేయన్, అంటే ఫస్ట్ ఫిలింలో మురళి అని ఉంటుంది అనమాట ఆయన నేమ్. సో యాక్చువల్గా ఆయన పేరు వచ్చి మురళి కార్తికేయన్, ఆ తర్వాత కార్తీక్గా ఎంతో హిట్ అయ్యారు కదా. అయితే ఫస్ట్ భారతీరాజా సీతాకోక, అంటే భారతీరాజా డైరెక్షన్లో వచ్చిన సీతాకోక చిలుక ఫిలిం ద్వారా మనకి పరిచయమయ్యారు. అండ్ ఆ తర్వాత తమిళ్ తెలుగు ఫిలిమ్స్లో నటించి అలరించారు. నిజంగా చేసిన ప్రతి క్యారెక్టర్ ఎంతో యునీక్గా ఉండడం వల్లే వి జస్ట్ లవ్ కార్తీక్ అని చెప్పచ్చు. ముఖ్యంగా మణిరత్నం ఘర్షణ ఫిలింలో, సో అంటే ఆ ఉడుకు రక్తం అంటారు కదా, సో ఆ క్యారెక్టర్లో అండ్ మౌనరాగంలోనేమో ఒక మెచ్యూర్డ్ రోల్లో ఇంకా అన్వేషణ అభినందన. సో లైఫ్ పార్ట్నర్ని అర్థం చేసుకుని అంటే తన సంతోషం కోరుకుంటూ తనకి సపోర్ట్ చేసే ఒక రోల్లో, సో ఇలా అన్ని ఫిలిమ్స్లో కూడా యునీక్ రోల్స్ ప్లే చేశారు. అండ్ ఎస్ అఫ్ కోర్స్ అన్ని కూడా హిట్ ఫిలిమ్సే. అండ్ విష్ ఆయన ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోకుండా మన ముందుకి మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఎస్, మరి కార్తీక్ నటించిన ఘర్షణ ఫిలిం నుంచి ఈ సూపర్ డూపర్ హిట్ రాకైతే మీ అందరికోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

అంతే కదా, ఎవరి లైఫ్లో వాళ్ళే రాజా. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, పక్క వాళ్ళు ఏమంటున్నారో పట్టించుకోకుండా మనం అనుకున్నది సాధించడానికి.

మీరు వింటారు వివిధ్ భారతీయ ఫిల్మ్ 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ నిందా. సో యస్ ఫ్రెండ్స్, మరి మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఘర్షణ ఫిల్మ్ నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. ఎస్, ఈ ఫిల్మ్లో అయితే అన్ని సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అని చెప్పచ్చు. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు కార్తీక్తో పాటు తన కో స్టార్, అది కూడా ఫస్ట్ ఫిల్మ్లో కో స్టార్ అయిన ముచ్చెర్ల అరుణ గారి బర్త్డే కూడా. సీతాకోక చిలుక చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి గుర్తుండిపోయిన హీరోయిన్ అరుణ గారు. వెస్ట్ గోదావరికి చెందిన ముచ్చెర్ల అరుణ గారు పుట్టింది ఇక్కడైనా సరే పెరిగిందంతా మాత్రం చెన్నై మరియు హైదరాబాద్లోనే. సీతాకోక చిలుక తర్వాత జస్టిస్ చౌదరి, స్వాతి, చంటబ్బాయ్, శృతిలయలు, గీతాంజలి ఇలా ఎన్నో వండర్ఫుల్ ఫిల్మ్స్లో తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్తో ఒక మార్క్ సెట్ చేసి అండ్ రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా హలో యా అంటూ మళ్ళీ అభిమానులకి దగ్గర అవుతున్నారు. అండ్ వి శర్ణ గారు కూడా నిజంగా కమ్బ్యాక్ ఇవ్వాలి, వెండి తెరపైన మళ్ళీ కనిపించాలి, అలరించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఎస్పెషల్లీ గీతాంజలిలో అరుణ ఎక్కడుంది అనుకుంటున్నారా? అబ్బా, అసలు అరుణ గారిని మర్చిపోతే ఎలా? సో నాగార్జునని ట్రీట్ చేసే డాక్టర్ ముచ్చెర్ల అరుణ గారు. సో సీరియస్గా నాగార్జున వచ్చి ఆవిడకి ప్రపోజ్ చేస్తారు. ప్రపోజ్ చేస్తే ఆవిడ ఒక్కటే ఒక డైలాగ్, అంటే లైక్ ఐ థింక్ ఆ ఫిలింలో ఒక్క డైలాగ్ తోటే ఇంత గుర్తుండిపోయే క్యారెక్టర్స్ కూడా చేయొచ్చా అని అనిపించిన క్యారెక్టర్. సో అయితే ఏమంటారు అంటే మా ఆయన అడిగి చెప్తాను అంటారు. సో ఆ ప్రపోజల్కి యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ అనేది సీరియస్గా మా వారిని అడిగి చెప్తాను అని వెళ్ళిపోతారు. సో ఎస్, సచ్ ఏ లవ్లీ యాక్ట్రెస్ అండ్ ఎస్ యా, ఇది ఈనాటి కాఫీ టైం. సో సచ్ ఏ ప్యూర్ సోల్ అంటే ఆవిడ మాట్లాడే విధానం ఏదన్నా కానీ ఉన్నది ఉన్నట్టు మనసులో ఉన్నది ఏ ఫిల్టర్స్ లేకుండా మాట్లాడేస్తారు. సో విష్ మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ వెండి తెరపైన కనిపించాలి, అది కూడా మన

తెలుగులో నటించాలి అని కోరుకుంటూ ఇది మరి ఈనాటి కాఫీ టైం. అండ్ ఎస్, శృతి లయలు చిత్రంలో కూడా ఆ బాబుని ఎంతో ముద్దు చేస్తూ మనం పెంచుకుందాం పెంచుకుందాం అంటూ నిజంగా ఆవిడ లైఫ్లో, నిజ లైఫ్లో ఆవిడ ఎంత ప్యూర్గా ఉంటారో అంతే ప్యూర్గా ఉన్న క్యారెక్టర్ శృతి లయలు చిత్రంలో.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ఢిల్లీ డిక్లరేషన్ను బ్రిక్స్ దేశాలు ఆమోదించాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన వెలువరించారు. విభేదాలు పక్కన పెట్టి ఇరాన్ సహా యుఏఈ, సౌదీ అరేబియా ఈ డిక్లరేషన్కు ఆమోదం తెలిపాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్ష సుంకాల విధింపుపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన ఏకపక్ష నిర్బంధ చర్యలను ఖండించాయి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాయి. భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందాలంటే సరిహద్దు వెంట శాంతి, ప్రశాంతత అత్యంత అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం సరిహద్దు ఒప్పందాలను ఇరు దేశాలు ఖచ్చితంగా పాటించాలని చైనా అధ్యక్షుడికి స్పష్టం చేశారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడితో భేటీ అయిన మోదీ ఇరు దేశాల సంబంధాల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా బ్రిక్స్ సదస్సుకు చైనా సహకారంపై మోదీ ప్రశంసలు కురిపించారు. విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇరు దేశాధినేతలు నిర్ణయించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనుంది. నిత్యం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు నిర్వహించనున్నారు. 19న రాత్రి గరుడ సేవ, 20న సాయంత్రం స్వర్ణ రథోత్సవం, 22న ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి. 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పుష్కరంలో చక్రస్నానం ఉంటుంది. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 15 నుంచి 23 వరకు ఆర్జిత సేవలైన అష్టదళ పాద పద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలో ఉండి స్వయంగా వచ్చేవారికి పరిమితం చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో తిరిగే బద్రీ పశుజాతిని సంరక్షించడంలో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ, జాతీయ పాడి పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రజ్ఞులు కీలక ముందడుగు వేశారు. కృత్రిమ గర్భధారణ టెస్ట్యూబ్ బేబీ పద్ధతిని ఉపయోగించి ఆరోగ్యకరమైన ఆడదూడను ఉత్పత్తి చేశారని నిన్న వ్యవసాయ శాఖ తెలిపింది. చిన్నగా, దృఢంగా ఉండే బద్రీ పశువుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపునిచ్చారు. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 24 గంటల్లో ఇది విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్ను కజకిస్తాన్ క్రీడాకారిణి రెబికినా గెలుచుకున్నారు. బెలారస్ క్రీడాకారిణి సబలింకాపై 6-4, 5-7, 6-2 తేడాతో ఆమె గెలుపొందారు. రెబికినాకు ఇదే మొదటి యుఎస్ ఓపెన్ టైటిల్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

అదేంటో వర్క్ స్కూల్ ఉన్న టైంలోనేమో లేట్గా లేవాలి అని అనిపిస్తుంది, మరి సండే ఏమో పొద్దున్నే మెలకు వచ్చేస్తుంది కదా. సో అలా మరి పొద్దున్నే లేచి సండేని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ విజయవాడ.

అరే ఆల్రెడీ ఇందాక చెప్పేశావు కదా అంటే మరి ఆ గుడ్ మార్నింగ్ మామూలు గుడ్ మార్నింగ్, మరి ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ షోలోకి. సో యస్ ఫ్రెండ్స్, మరి ముందుగా అయితే ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ గురించి తెలుసుకుందాం. మరి గోల్డ్ వచ్చి 24 క్యారెట్ గోల్డ్ గ్రామ్ మన విజయవాడలో ఈరోజు 15,458 రూపాయలు, 15,458 రూపీస్ అండ్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చి 14,170 రూపీస్, 14,170 రూపాయలు పర్ గ్రామ్. సో ఎస్, మరి ఇంకా సిల్వర్ రేట్ వచ్చి గ్రామ్ 250 రూపాయలు. సో ఇప్పుడైతే మీకోసం ఒక లవ్లీ ట్రాక్ పెద్ది ఫిలిం నుంచి వినిపించేస్తున్నాను, ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం బోల్డ్ మార్కెట్ రేట్స్ గురించి అండ్ అలానే ఒక వెరీ వెరీ స్పెషల్ టాపిక్ గురించి. ఈరోజు స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ అజయల్ నంద అండ్ మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో గుడ్ మార్నింగ్ విజయవాడలో నెక్స్ట్ అయితే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ గురించి తెలుసుకుందాం. సో పెట్రోల్ ప్రైస్ వచ్చి మన విజయవాడలో లీటర్ 117.25 రూపీస్, 117.25 రూపాయలు. అండ్ ఇంకా డీజిల్ వచ్చి 104.96 రూపీస్ పర్ లీటర్, 104.96 రూపాయలు పర్ లీటర్. సో ఎస్, అయితే చాలామంది అంటే ఈ పెట్రోల్ అండ్ డీజిల్ కొట్టించినప్పుడు రౌండ్ ఫిగర్స్లో కొట్టించకూడదు అని అంటూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏమో కరెక్ట్గా 2 లీటర్స్ 3 లీటర్స్ అలా కొట్టించొద్దు అంటారు. ఐ డోంట్ నో మరి ఈ లాజిక్ ఏంటో నాకైతే తెలియదు కానీ. సో ఎస్, దీని గురించి కూడా రీసెర్చ్ చేసి మనం మన నెక్స్ట్ షోలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మీకోసం అయితే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం చెన్నై లవ్ స్టోరీ. అన్ని లవ్ స్టోరీలో ఒకలా ఉండకూడదు, అలా ఉంటే కూడా నచ్చదేమో అది సూపర్ డూపర్ హిట్ అయిన చెన్నై లవ్ స్టోరీ ఫిలిం నుంచి మీకోసం ఈ లవ్లీ ట్రాక్ స్టూడియో టూ విత్ భారతీ ఎఫ్ఎం 101.3 విత్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

మనమున్నాము. గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, మరి కమింగ్ టు వెదర్. సో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది, లైక్ నిన్నటి నుంచి కూడా మనకి క్లైమేట్ ఎలా ఉంది అని చెప్పి. సో ఈ రోజు అయితే మనకి 25 డిగ్రీస్ సెంటిగ్రేడ్ నుంచి 31 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు మనకి ఉండొచ్చు టెంపరేచర్స్ అనేవి. సో ఎస్, కూల్ క్లైమేట్ అండ్ ఉరుములు, వర్షం అండ్ ఇంకా తేలికపాటి వర్షం నుంచి మనకి జల్లులు కురిసే అవకాశం కూడా ఉంది. సో జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళినప్పుడు సరైన జాగ్రత్తలు పాటిస్తూ, ఎస్పెషల్లీ చిన్నపిల్లలతో వెళ్ళేవారు, బికాజ్ సండే వస్తే చాలు, అసలు ఇంట్లో ఉంటే పిల్లలు ఊరుకుంటున్నారా చెప్పండి. సో అందుకని చెప్పి బయటకు వెళ్తే రెయిన్కోట్, అంబ్రెలా, మీ ఓన్ వాటర్ బాటిల్, అంటే బయట వాటర్ తాగకుండా. సో ఇట్లా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఎస్, అసలు మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది, ట్రాఫిక్ అప్డేట్ అసలు నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సో ఇట్స్ అ సండే అండ్ ఇంకా అలానే కొంచెం మనకి బయట జల్లులు ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ అయితే ఇంకా రైట్ నౌ విజయవాడలో ఎక్కడ లేదు. రోడ్స్ ఆర్ ఆల్ క్లియర్ అనే చెప్పచ్చు. బట్ ఎస్, సండే కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్స్ ఉంటాయి అందరికీ. అండ్ అది కూడా రేపు మనకు గణపతి బప్ప రాబోతున్నారు. సో అందుకని అందరూ కూడా ఆ పనుల్లో కూడా బయటికి వెళ్తారు తప్పకుండా, ఐ నో. సో బట్ ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి ఒక లవ్లీ ట్రాక్ మీకోసం అయితే వినిపించేస్తున్నాను రణం ఫిలిం నుంచి, ఆ తర్వాత తెలుసుకుందాం. అండ్ ఈరోజు చెప్పాను కదా, సో ఒక వెరీ స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాము మన గుడ్ మార్నింగ్ విజయవాడలో అని చెప్పి. సో ఎవరైనా ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేసేసాను. బట్ రైట్ నౌ ఈ లవ్లీ ట్రాక్ మీ అందరికీ సబ్స్టిట్యూట్ టు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆజియల్ కింద ఇన్ మన్మునాము. గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, కోట్ ఆఫ్ ది డే. సో కోట్ అనాలా, కోట్స్ అనాలా, బికాస్ ఐ గాట్ మెనీ కోట్స్ ఇన్ దిస్ షో. గో గ్రీన్ టు బ్రీత్ క్లీన్, రిమెంబర్ దెర్ ఈజ్ నో ప్లానెట్ బి, జాయిన్ ద సొల్యూషన్ నాట్ ది పొల్యూషన్. సో నాట్ జస్ట్ వన్ కోట్, బట్ మన భూమిని మనం సంరక్షించుకోవడానికి ఎన్నో కోట్స్ ఉన్నాయి కదా, బట్ ఆర్ వీ ఫాలోయింగ్ ఇట్? ఇదిగోండి, ఇలానే మౌనమే మన అందరి ఆన్సర్ అవుతుంది. చిన్న చిన్న విషయాలకే మనం ఈ ప్లాస్టిక్ పొల్యూషన్, వీటిని ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం మనకి తెలియకుండానే చేస్తున్నాం. బట్ వాటిని తగ్గించుకోవాలి అంటే కొంచెం మనం ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటే. సో ఎస్, యాజ్ వి సెడ్, దెర్ ఈజ్ నో ప్లానెట్ బి. వేరే దానికి ఆప్షన్ ఉండొచ్చేమో, కానీ మనకున్నది మాత్రం ఓన్లీ దిస్ ప్లానెట్, అండ్ దీన్ని మనం సంరక్షించుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. సో ఎస్, మరి దీని గురించి అయితే ఇంకా తెలుసుకుందాం, బట్ అందుకన్నా ముందు నాగా ఫిలిం నుంచి. సో ఎస్, నిజంగా మేఘం కరిగెను ఈ పాట వింటే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆ లిరిక్స్ కానీ. సో నిజంగానే ప్రకృతికి దగ్గరగా ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. సో ముందైతే ఈ పాట విందాం, ఆ తర్వాత సో ఎస్, వాట్ ఈస్ ద సొల్యూషన్ నాట్ ద పొల్యూషన్, అసలు ఏంటి, దేని గురించి మాట్లాడుకుందాం, ఆ స్పెషల్ గెస్ట్ ఎవరబ్బా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయ్ నందా అండ్ యస్ మనము గుడ్ మార్నింగ్ విజయవాడ. సో రేపే మన బుజ్జి గణపయ్య పుట్టినరోజు కదా, మరి ఈ వినాయక చవితి గో గ్రీన్ కాన్సెప్ట్తో సెలబ్రేట్ చేసుకుందాం అండ్ మన వినాయకాన్ని కూడా మన మంచితనంతో ఇంప్రెస్ చేద్దాం. ఏమంటారు చెప్పండి? సో నిజంగానే వినాయక చవితి అనగానే ఆ ప్యూర్ ఫెస్టివ్ వైబ్స్ అనేవి మనకి తెలియాలి, కానీ అన్ఫార్చునేట్లీ సో ఫెస్టివల్స్ అన్నీ కూడా మనం ఇంకా పొల్యూషన్ పెంచే విధంగా చేస్తున్నాం, వెదర్ బి సౌండ్ పొల్యూషన్ ఆర్ ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదన్నా కానీ. సో విష్ అదంతా కూడా ఈ సంవత్సరం తగ్గించాలి అని చెప్పి మరి చెప్పాను కదా, మన స్పెషల్ గెస్ట్ మన బుజ్జి గణపతి అయితే ఆల్రెడీ ఆన్ ది వే. సో బయలుదేరి మరి రేపు తన విషెస్ అందుకోవడానికి, తన బర్త్డే విషెస్ మనందరితో అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అందుకే ఆయన గురించి, సో ఎలా వి షుడ్ సెలబ్రేట్ గణేష్ చతుర్థి అండ్ లెట్స్ గో గ్రీన్ అన్న టాపిక్ మీద మాట్లాడుకుందాం. అండ్ అంతకన్నా ముందు కులి నెంబర్ 1 ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్ మీకోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజల్ కిందా. అండ్ యెస్ ఫ్రెండ్స్, మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. అండ్ దిస్ గణేష్ చతుర్థి, లెట్స్ గో గ్రీన్. ముందుగా వినాయకుని విగ్రహాల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా సహజమైన మట్టితో చేసినవి మాత్రమే వాడదాం. మట్టి, ఆవు పేడ, అలానే సీడ్ గణేష కూడా మనకి లభిస్తున్నాయి. అండ్ ఈ సీడ్ గణేష ఎలాగా అంటే ఐ థింక్ అందరూ వినే ఉంటారు, బట్ స్టిల్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఈసారి ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. అండ్ రేపు వినాయక చవితి కాబట్టి అందుకే ఈరోజే కొంచెం అంటే ఆల్రెడీ పాటికి అరే అది ఇది అని అనుకుని ఉంటారు కదా, బట్ కొంతమంది అయినా కొంచెం ఆలోచిస్తారు అని చెప్పి ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. అండ్ ఇందుకే ఏంటి ఈ సీడ్ గణేష అంటే విత్తనాలతో కూడిన ఈ విగ్రహాలు అన్నమాట. అంటే ఆ మట్టిలో ఈ మొక్కలు వచ్చే ఆ విత్తనాలని కూడా ఆ విగ్రహంలో పెడతారు. మరి 9 రోజులు పూజలు అందుకున్న ఆ గణపయ్యని మనం ఇంట్లోనే బకెట్లో ఆ నీటిలో మనం స్వామిని నిమజ్జనం చేశాక ఆ నీళ్ళని మనం కుండీల్లో కనుక వేస్తే ఆయన ఆశీస్సులు మనకి అందమైన మొక్కలుగా లభిస్తాయి. సో వావ్ కదా, మనం ఎప్పుడు చూస్తుంటాం అంటే ఆ నిమజ్జనం టైంలో అరే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి మనం మన గణపయ్య కోసం అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. బట్ జస్ట్ ఇమాజిన్ ఆ నీళ్ళని అంటే ఆ నిమజ్జనం చేసిన ఆ వాటర్ని మనం అట్లా కుండీలే వేయగానే ఆ మొక్కలు వచ్చాయనుకోండి. సో హౌ మెమరబుల్ అండ్ ఇంకా అలానే నిజంగానే హీస్ బ్లెస్సింగ్ అని. అండ్ ఈ పండగలన్నీ కూడా మన మంచి కోసం మొదలుపెట్టినాయి, బట్ మనం దానిలోంచి కూడా చెడుని బయటికి తీసినాం. అసలు ఏం మంచులు రా బాబు మనం. సో నిజంగా మనకి మనమే సాటి. సో హౌ టు మేక్ థింగ్స్ వర్స్ట్ అనడంలో హ్యూమన్ బీయింగ్స్కి

ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేదు. సో ఎస్, బట్ లెట్స్ చేంజ్ దిస్. అంటే అందరూ అని చెప్పను, బట్ లైక్ మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఎలాగా అంటే, పళ్ళు కానీ కూరగాయలు కానీ ఒక పక్కన పెట్టామనుకోండి, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 or 6 యాపిల్స్ ఒక పక్కన పెడితే, ఒక యాపిల్ పాడైపోయింది అనుకుందాం, మిగిలిన వాటిని దీని నుంచి దూరం చేయకపోతే అవి కూడా పాడైపోతాయి. సో అలానే ఈ చెడు చేసే జనాలు మన మధ్యనే ఉన్నారు, వాళ్ళని కరెక్ట్ చేయాలి లేదా వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. అంతేగాని ఆ ఏముందిలే అని వదిలేస్తున్నాము, అండ్ అదే మనం చేస్తున్న తప్పు. మరి ఇందాక దండాలయ్యా ఉండ్రాలయ్యా సాంగ్లో కూడా అదే చెప్పారు, అందరినీ మనం తప్పు చేసే వాళ్ళని దండించాలి అండ్ అందరం సరైన మార్గంలో నడవాలి అనే ఈ పండుగలు ఒక చక్కటి మెసేజ్తో మన ముందుకు వస్తున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఆ మెసేజ్ను పక్కన పెట్టేసి పండుగల్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం మన గో గ్రీన్ గణేష గురించి. బట్ అంతకన్నా ముందు, మరి రైట్ నౌ కాదు, రేపు పొద్దున్న చాలామంది స్టూడెంట్స్ మన గణపతిని కోరుకునేవి ఖచ్చితంగా ఇదే. ఏంటా ఇది అనుకుంటున్నారా? ముందు పాట వినేసండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. స్టూడియో టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ RJ అల్క్నందా.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ప్రతి బ్యాంకుకి వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికి ఒకే తాళం ఉంటే బాగుండు.
2: ఉందిగా నాన్న.
1: సీకేవైసీ అంటే?
2: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: వా, ఆర్బీఐ అంటుంది.
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అర్షల్ నందా అండ్ మన్మనా. గుడ్ మార్నింగ్ విజయవాడలో. గో గ్రీన్ గణేష గురించి మాట్లాడుకుందాం. సో ఎస్, 100% ల్యాబ్లో విన్నారు కదా ఆ పాటలో తిరు తిరు గన్నాద అంటూ రేపు పొద్దున్న స్టూడెంట్స్ అందరూ చేసే పని ఇదే. సో అట్లా బ్లెస్ చేయి, ఇలా బ్లెస్ చేయి అని చెప్పి. బట్ ఒక పెద్ద కవి ఏంటి, చాలామంది కవులే అన్నారు ఏమని అంటే, ఎడ్యుకేషన్ అంటే మార్క్స్, ఇంకా లక్షలు సంపాదించే జీతం కాదు, కానీ మన సంస్కారం. సో మనం ఎడ్యుకేట్ అయ్యే కొద్దీ మనం పక్కవాడిని ఎలా ట్రీట్ చేస్తాం అన్న దానిలో అది ప్రతిబింబించాలి. అది లేనప్పుడు ఎన్ని పిహెచ్డీలు చేసినా ఇట్ మేక్స్ నో యూస్. సో ఎస్ ఫ్రెండ్స్, ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మీ పిల్లలకి నేర్పించండి. అండ్ ఎస్, నెక్స్ట్ మనం అందరూ చేసే పని ఏంటి అంటే, ఈ పండుగలు వస్తుంటే నౌడేస్ యూట్యూబ్ వచ్చాక అసలు ఫెస్టివ్ అనగానే డెకరేషన్ ఐడియాస్, వీడియోస్ చాలానే మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. మనం వద్దు అన్నా సరే, బట్ వాటిలో ఏవి ఎకో ఫ్రెండ్లీ అని చూస్ చేసుకోవాల్సింది మనమే. ప్లాస్టిక్ షీట్స్, థర్మాకోల్ షీట్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, గ్లిట్టర్స్, ఇలా ఎన్నో వాళ్ళు చూపిస్తారు బికాస్ అది అట్రాక్టివ్గా ఉండాలి కాబట్టి. కానీ వీటన్నిటికీ బదులుగా ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి, లీవ్స్ తోటి బ్యాక్ డ్రాప్కి పాత పట్టు చీరలు ఇలాంటివి చూస్ చేసుకోండి. అండ్ ఈ డెకరేషన్స్లో కూడా ఈ అంటే లైక్ మోస్ట్లీ ఇప్పుడు మనం సోషల్ మీడియాకే కదా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, వాళ్ళు చూపించినట్టుగా పూలకి ఆకులకి స్టాప్లర్స్ కొట్టడం, పిన్నులు గుచ్చడం ఇవన్నీ చేసేస్తారు కదా. బట్ ప్లీజ్ డోంట్ డూ దట్. ఎందుకు అంటారా, బికాస్ మనం మీ డెకరేషన్స్ అన్నీ కూడా తీసి పక్కన పడేస్తాం కదా, అంటే ఏ చెత్త కుండీలోనో ఆర్ నది ఒడ్డునో అక్కడ పడేస్తాం. అవి పడేశాక అక్కడ వచ్చిన ఆ మేకలు కానీ ఆవులు అలాంటి జంతువులన్నీ కూడా అవి తింటాయి, అంటే అవి ఆకులు అనుకుని తింటాయి. సో అప్పుడు ఆ పిన్స్ అండ్ ఇంకా ఆ స్టాపుల్స్ అవన్నీ కూడా వాటికి గొంతుకి గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఏదన్నా కానీ మీరు మినిమం అంటే ఆ పిన్స్ అవి చేసేది మినిమంతో చేయండి, మినిమం యూసేజ్ ఉండేలాగా. ఇన్ కేస్ మీకు అది ఇంకా తప్పదు, వీ హ్యావ్ టు డూ ఇట్ అది నాకు బాగా నచ్చింది అనిపిస్తే చేయండి, బట్ పడేసే ముందు మళ్ళీ ఆ స్టాపుల్స్ అవన్నీ కూడా విడిగా తీసి జాగ్రత్తగా విడిచేసి పడేయండి. సో అర్థమైంది కదా. అండ్ నేను చెప్పినట్టుగా ఈ థర్మాకోల్ షీట్స్, ప్లాస్టిక్ ఇవైతే మాత్రం అస్సలు యూజ్ చేయడం మంచిదే కాదు. అండ్ ఎందుకు అని నేను చెప్పవసరం లేదు. అండ్ ఇంకా కలర్స్ కూడా ఇఫ్ పాసిబుల్ మనకి పువ్వులతోటి అండ్ ఇంకా ఆకులతోటి ఆ పూరెక్కలతోటి ఎన్నో వండర్ఫుల్ డిజైన్స్ పెడుతూ ఉంటాం కదా. అండ్ ఇంకా సహజ సిద్ధమైన రంగులు అవి కూడా మనకి లభిస్తున్నాయి, సో వాటితో చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మరి మీ అందరి కోసం లవ్లీ ట్రాక్ వినిపిద్దాము అనుకుంటున్నాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ జయల్గ్నంద అండ్ మన్మున్నాము. గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ సంవత్సరం గో గ్రీన్ గణేష. సో ఎస్, ఈ కాన్సెప్ట్ అయితే వింటూనే ఉన్నాం అండ్ చాలామంది ఆచరిస్తున్నారు కూడా. బట్ తెలియకుండానే ఈ డెకరేషన్స్ ఇవన్నీ చేసినప్పుడు మనం మనకి తెలియకుండానే ఈ ప్లాస్టిక్ యూసేజ్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మరి మన బుజ్జి గణపయ్య పుట్టినరోజు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణకు సజీవ సాక్ష్యం కూడా. అందుకే లెట్స్ గో గ్రీన్ అండ్ క్లీన్. ఇంకా నిమజ్జనం రోజున కూడా కేవలం విగ్రహం ఒకటి మాత్రమే నదిలో కలపండి. ఇంకా పూజ సామాగ్రి, ఇంకా ఆ పూజ వ్యర్థాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పక్కన పడేయండి అండ్ మన నదుల్ని కలుషితం చేయకండి. మరి అందరూ కూడా రేపు చక్కగా ఏకవింశతి పత్ర పూజ, అంటే ముఖ్యంగా ఆ ఆకు పూజ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఇంకా అంబ్రెల్లాస్ కూడా, అంటే ముందు మన గణపయ్యకి ఆ గొడుగు కొండం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అదొక, అంటే సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అరే ఈ డిజైన్ బాగుంది అండ్ మన విగ్రహానికి ఏది సూట్ అవుతుంది అని చెప్పి ఎంతో చూసి చూస్ చేసుకుంటాం కదా. సో అది కూడా ప్లాస్టిక్తో చేసినవి అవి కాకుండా పేపర్తో చేసినవి చూస్ చేసే ప్రయత్నం చేయండి. మనకి పేపర్ తోటి అండ్ ఇంకా వేరియస్ ఫ్లవర్స్తో చేసేవి కూడా వేరియస్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కావాలంటే యూట్యూబ్లో ఇంట్లో అవి ఎలా చేయొచ్చు అన్న దాని మీద ఫోకస్ చేసి దిస్ ఇయర్ లెట్స్ గో గ్రీన్. అండ్ ఇది మరి ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడ. సో అందరూ కూడా చక్కగా పొల్యూషన్ లేకుండా, అండ్ ఇంకా సౌండ్ పొల్యూషన్ గురించి అయితే నేను వేరే చెప్పనవసరం లేదు. సో ఏవేవో సందర్భానికి అసలు సంబంధం లేని పాటలు కాకుండా మన గణపతిని పూజించే పాటలతోటే ఆయన్ని పూజిద్దాం అండ్ చక్కగా రేపు పండగ చేసుకుందాం. సో యస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడ అండ్ స్టూడియోలో సమయం 9:00. ఇప్పుడైతే మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎలాప్రగడ. పశ్చిమాసియా సంక్షోభం మరింత సంక్లిష్టంగా మారుతోంది. యెమెన్ తిరుగుబాటుదారులైన హూతీలకు సౌదీ అరేబియాకు మధ్య నాలుగేళ్లుగా కొనసాగిన యుద్ధ విరామం ముగిసింది. సౌదీ అరేబియాలోని రియాద్, మదీనా ప్రాంతాల్లో చమురు పైప్లైన్ల లక్ష్యంగా డ్రోన్ దాడులు జరిగాయి. దీంతో సౌదీ ఆరామ్కో సంస్థ ముందు జాగ్రత్త చర్యగా ఈస్ట్ వెస్ట్ చమురు పైప్లైన్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం ప్రపంచ చమురు సరఫరా రంగంలో మరింత అనిశ్చితికి దారితీయనుంది.

ఇరాక్ వైపు నుంచి వచ్చిన డ్రోన్ల సమూహం తమ పైప్లైన్లపై విరుచుకుపడిందని సౌదీ అరేబియా విదేశాంగ శాఖ పేర్కొంది. సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలు, అక్రమ లావాదేవీలకు ఉపయోగించే మనీ మ్యూల్ ఖాతాల నియంత్రణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కొత్త నిబంధనలను సిద్ధం చేసింది. సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును బదిలీ చేసేందుకు వాడే అనుమానాస్పద ఖాతాలపై బ్యాంకులు విధించే తాత్కాలిక డెబిట్ హోల్డుకు గరిష్టంగా 60 రోజుల గడువును ప్రతిపాదించింది. బ్యాంకులు ప్రజల నుంచి 2 అక్టోబర్ వరకు సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానించింది. వీటన్నిటినీ పరిశీలించిన అనంతరం తుది మార్గదర్శకాలను 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తారు. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దత్తిరాజేర్ మండలం షికారుగంటి కూడల వద్ద వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొంది. ఈ దుర్ఘటనలో 3 మృతి చెందారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనుంది. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 15 నుంచి 23 వరకు ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజెల్, సహస్రదీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. విఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలో ఉండి స్వయంగా వచ్చేవారికి పరిమితం చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 24 గంటల్లో ఇది విదర్భం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయని వెల్లడించింది. మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఈరోజు జరగనుంది. ఈ తుదిపోరులో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడనుంది. 2024లో శ్రీలంక భారత్ను ఓడించి తొలిసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత పురుషుల క్రికెట్ జట్టు తన మొదటి T20 మ్యాచ్ ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 జరుగుతుంది. వివిధ భారతి FM వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ జల్నంద. అండ్ మనం ఉన్నాము ఎక్కడ, అరే ఎక్కడ అనుకుంటారా? సో ఎస్, మరైతే గో గ్రీన్ గణేశాన్ని దాటుకుని వచ్చేసాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి. సో ఎస్, లైఫ్లో స్ట్రెస్ లేకుండా లైఫ్ జోరుగా హుషారుగా సాగాలి అంటే ఖచ్చితంగా అమ్మా నాన్న రోల్ ఎంతో ఉంటుంది కదా. మరి మన అమ్మా నాన్న అని అనుకున్నారా? కాదండి, మన పేరెంట్స్ అమ్మా నాన్న, అదే అండి మన గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య. సో వీళ్ళ రోల్ అయితే ఎంతో ఉంటుంది. మరి ఇంతకీ జోరుగా హుషారుగా సాగడానికి గ్రాండ్ పేరెంట్స్కి ఏదో లింక్ ఉండుంటుంది అని అనుకుంటున్నారా? సో ఆ లింక్ ఏంటో గెస్ చేస్తూ ఉండండి. మరి ముందుగా అయితే ఈ ప్రకృతిని మనం సరిగ్గా చూసుకుంటే అది మనల్ని సరిగ్గా చూసుకుంటుంది, మనందరికీ తెలిసిందే కదా. సో మరి ఒక లవ్లీ ట్రాక్ జనతా కరేజ్ ఫిలిం నుంచి ముందుగా అయితే ప్లే చేసేస్తున్నాను, ఆ తర్వాత వెళ్ళిపోదాం ఈనాటి మన జోరుగా హుషారుగా టాపిక్లోకి. అండ్ ఎస్, ఇక్కడైతే మెసేజెస్ కూడా చాలా వస్తున్నాయి, మీ మెసేజెస్ మాకు చేరాయండి, అవన్నీ కూడా చదివి వినిపించేస్తాను. బట్ 10 o'clock స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతీయ ఫిల్మ్ 101.3 అన్మాన్ మొన్న జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్ దిస్ ఈస్ యోర్ ఆర్జే అల్క్నంద. కావలసినంత గారం, చెప్పలేనంత ప్రేమ, మరువలేని మెమరీస్. మరి ఇది లభించే ప్లేస్ గ్రాండ్ పేరెంట్స్. మరి ఈరోజు అందరం కూడా గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ముందుగా వింటున్న లిజనర్స్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ అందరికీ కూడా అ వెరీ వెరీ హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే. సో గ్రాండ్ పేరెంట్స్ లేని వాళ్ళకే ఆ విలువ అనేది ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. సో చాలామంది ఉన్నవాళ్ళు అంటే లైక్ మా ఫ్రెండ్స్లో వాళ్ళని చూస్తూ ఉంటాను కదా, ఏ అరే మీ నానమ్మ రారా ఆర్ మీ తాతయ్యని తీసుకురా అట్లా ఏమన్నా అంటే, అబ్బా వస్తే గనుక బోరే బాబు, వాళ్ళు బుర్ర తినేస్తారు, వాళ్ళకి చాదస్తం ఎక్కువ, చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటారు. సో అలా అంటూ ఉంటారు. బట్ యు నో వాట్, చిన్నప్పుడు మనం ఫస్ట్ 10 ఇయర్స్ అంటే 5 or 10 ఇయర్స్ వరకు ఎలాగైతే ఏది చేసినా ఒక గుర్తింపు అంటే గుర్తింపు అని కూడా కాదు, ఆ ఏజ్లో మనకి పేరెంట్స్ అండ్ ఇంకా ఇల్లే ప్రపంచం, అందుకే ఏం చేసినా చేసేసాను అని మనం చెప్పాక ఎదుటి వాళ్ళు దాన్ని గుర్తించి అరే భలే చేసావే అనే వరకు వీ ఫీల్ వెయిటింగ్, అండ్ వాళ్ళు చెప్పిన వెంటనే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా. అండ్ 60 దాటిన తర్వాత ఎగ్జాక్ట్లీ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ మనుషులందరూ కూడా అంటే ఆబ్వియస్లీ ఆ ఏజ్కి వచ్చేసరికి గ్రాండ్ పేరెంట్స్ అవుతారు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ అని సంబోధిస్తున్నాను. సో వాళ్ళందరూ కూడా ఆ 60 దాటిన తర్వాత వాళ్ళు చెప్పేదాన్ని వినేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఎస్పెషల్లీ అది వాళ్ళ మనవడు మనవరాలు అయితే ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. అంటే వాళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు, మనవాళ్ళలో మనవరాల్లో ప్రతీదీ కూడా చిన్నప్పటికి గుర్తు చేసుకుని అరే చిన్నప్పుడు వీడు కూడా ఇలానే చేసేవాడే, సో వీడు ఇలా ఉన్నాడే అలా తెలియకుండానే మురిసిపోయే చిన్న పిల్లల లాంటి మనస్తత్వం మన తాతయ్య నానమ్మ అమ్మమ్మలది. మరి అందుకే వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళ ప్రెసెన్స్ని ఆనర్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ గ్రాండ్ పేరెంట్స్ డే. సో నా వరకు అయితే దిస్ ఈజ్ సో సో స్పెషల్ అని చెప్పాలి, బికాజ్ ఐ మిస్ దెమ్, నాకు ఎప్పుడు ఆ లవ్ అనేది తెలియదు. నేను అన్నాను కదా లేని వాళ్ళకే ఇంకా విలువ ఎక్కువ తెలుస్తుంది అని చెప్పి. సో ఎవరికైతే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, అండ్ దిస్ ఈజ్ అ స్పెషల్ డే డెడికేటెడ్ ఫర్ దెమ్. వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ షేర్ చేసుకోండి, అండ్ జస్ట్ లెట్ దెమ్ నో హౌ స్పెషల్ దే ఆర్. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే అంజలి ఫిలింలోని ఈ లవ్లీ ట్రాక్ ముందుగా వినేద్దాం, విన్న తర్వాత ఇంకా మాట్లాడుకుందాం ఈ గ్రాండ్ పేరెంట్స్ డే గురించి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యోర్ ఆర్జే అల్క్నంద.

అమ్మమ్మ బంగారివే. సో నిజంగా అందరూ కూడా ఆ అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య ప్రేమని ఆస్వాదించిన వాళ్ళే. సో ఐ నో దట్ ఈస్ సో స్పెషల్ ఫీలింగ్. అంటే అసలు వాళ్ళకి మన మీద కోపమే రాదు కదా. మన పేరెంట్స్కి కోపం వచ్చినా వాళ్ళు వాళ్ళని ఆపడానికే ప్రయత్నిస్తారు.

సో ఇంక దాని గురించి చెప్పడానికి మాటలు సరిపోవు అనే చెప్పాలి. సచ్ ఎ స్పెషల్ బాండ్ అండ్ ఎస్, ఇందుకే అసలు ఈ గ్రాండ్ పేరెంట్స్ డే ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే యునైటెడ్ స్టేట్స్లో 1978లో. సో లేబర్ డే అంటే వాళ్ళకి లేబర్ డే సెప్టెంబర్లో వస్తుంది యుఎస్లో. సో లేబర్ డే జరిగిన తర్వాత వచ్చే నెక్స్ట్ సండేన సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఈ గ్రాండ్ పేరెంట్స్ డే. అండ్ అలా యుఎస్లో మొదలయ్యి చాలా కంట్రీస్ ఈ సెలబ్రేషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ 2026లో గ్రాండ్ పేరెంట్స్ డే సెప్టెంబర్ 13న అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎస్, మరైతే ఇంకా తెలుసుకుందాం గ్రాండ్ పేరెంట్స్ డే గురించి. అండ్ గ్రాండ్ పేరెంట్స్ గురించి మన ఫిలిమ్స్లో కూడా ఎన్నో వండర్ఫుల్ రోల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ రోహిణి హట్టాంగ్డి. ఎవరియుడి అనుకుంటున్నారా? ఆవిడే అండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో మరి పెద్దోడిని చిన్నోడిని ఇద్దరిని ఎప్పుడు సరిపోయారు ఇద్దరు అని చెప్పి కొంచెం తిప్పుతూ అలానే కొంచెం ప్రేమ కురిపిస్తూ ఉండే ఆ బామ్మ రోల్లో కనిపిస్తారు కదా, సో ఆవిడే. అండ్ ఎస్, ఆవిడ నటించిన ఇంకో అద్భుతమైన చిత్రం కూడా ఉంది సో బామ్మగారిగా. సో ఆ చిత్రం ఏంటి గెస్ చేస్తూ ఉండండి. బట్ రైట్ నౌ అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఫిలిం నుంచి మీకోసం టైటిల్ ట్రాక్. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ RJ అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్. కదా విన్నారు కదా లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సో ఎస్, బామలు కారం చేస్తారు, అది ఎప్పటి వరకు? ఒక వయసు వరకే. సో పెద్దయ్యాక మన పెద్దోడు చిన్నోడులాగా అలా ఏ పని చేయకుండా కొంచెం లైఫ్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇదిగోండి ఈ చిత్రంలో లాగా అలా ఆ చురుకలు కూడా అంటిస్తారు. అండ్ ఇంకా సో మీరు కనుక చూస్తే మహేష్ బాబు కొరికేళ్ళు నిన్ను అంటాడు. అంటే లైక్ ఆ చనువు అనేది గ్రాండ్ పేరెంట్స్తో ఖచ్చితంగా పిల్లలకైతే ఉంటుంది. సో అందుకే దాన్ని అంత స్వీట్ బాండ్ అని చెప్పారు. అండ్ ఎస్, నేను అన్నాను కదా ఇంతకీ రోహిణి అట్టంగ్లి నటించిన ఇంకో చిత్రం ఉంది, దానిలో ఆవిడకి మనోరాలంటే ఎంత ఇష్టమో అని చెప్పి. సో ఈ పాట వింటే ఈ పాటలోని పదాలన్నీ కలిపితే ఆ చిత్రం పేరు కూడా వచ్చేస్తుంది. అండ్ అదేంటో ఆలోచిస్తూ ఉండండి అనగానే ఇక్కడ చాలా మెసేజెస్ వచ్చేసాయి. అబ్బా మన వాళ్ళు అసలు టూ స్మార్ట్. అండ్ అది కూడా సండే పొద్దున్నే ఏ బతుకం లేకుండా మెసేజెస్ పంపుతున్నారంటే సూపర్ అండి. అండ్ ఎవరు అండి, విజయ గారు, కేఎస్వి గారు, ఇంకా సుజాత శ్రీనివాస్ గారు, విశ్వజ్ఞ, సో వీళ్ళందరూ కూడా మెసేజెస్ పంపించారు. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. అండ్ అదేం చిత్రం? సీతారామయ్య గారి మనోరాలు. అబ్బా అసలు ఇంకా చిత్రంలో అయితే చెప్పక్కర్లేదు, ఇంత స్వీట్గా ఉంటుందా తాతయ్య నానమ్మ అండ్ ఇంకా ఆ మనోరాల మధ్యన బాండ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే స్వచ్ఛమైన ప్రేమ అంటారు కదా, దానికి నిదర్శనం ఆ చిత్రం అనే చెప్పచ్చు. సో యస్ ఫ్రెండ్స్, మరి ఆ చిత్రం గురించి మాట్లాడుకుంటూ పోతే గ్రాండ్ పేరెంట్స్ డే టాపిక్ డైవర్ట్ అయిపోద్ది, బికాస్ దట్స్ సచ్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం. దాని గురించి ఇంక ఎప్పుడైనా మాట్లాడుకుందాం, బట్ రైట్ నో అయితే గ్రాండ్ పేరెంట్స్ డే గురించి మాట్లాడుకుందాం. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ అజయల్ నందా అండ్ మనం నామ్ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్, ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, దాని గురించి అయితే మాట్లాడుకుంటాం. మరి ఈ జనరేషన్లో అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్న ఈ ప్రజెంట్ డేస్లో గ్రాండ్ పేరెంట్స్ డే నిజంగా అవసరం అనే అనిపిస్తుంది. బికాజ్ మారుతున్న కల్చర్, కనుమరుగవుతున్న ట్రెడిషన్స్, మర్చిపోతున్న హ్యూమన్ వాల్యూస్, ఇవన్నీ మనకి తిరిగి ఇవ్వగల ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్ పేరెంట్స్. వారికి దూరంగా ఉండాల్సి వస్తే తరచుగా కలిసే ప్రయత్నం చేయండి. కలవలేనంత దూరాన ఉంటే అట్లీస్ట్ ఫోన్లో అయినా కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. కలిసి ఉండే వీలుంటే ఖచ్చితంగా కలిసి ఉండే ప్రయత్నం చేయండి. బికాజ్ వాళ్ళు మన లైఫ్లో ఆ భగవంతుడు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి. ముందు సైకలాజికల్గా అంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ అంటారు కదా, సో అలా మనకి వాళ్ళు గారం చేయడం ప్రేమగా ఉండడం తెలిస్తే మన పేరెంట్స్కి వాళ్ళు ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్ ఎవ్వరూ కూడా రిప్లేస్ చేయలేనిది. సో ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టుగా వీలుంటే కలిసి ఉండండి, కొంచెం దూరాన్ని ఉంటే తరచుగా కలవండి. కలవలేనంత దూరాన్న అంటే అర్థమయ్యే ఉంటుంది, ఏ అబ్రాడ్లోనో ఉంటే అట్లీస్ట్ వీడియో కాల్స్ ఆర్ కాల్స్లో అయినా వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అర్చల్ నిందా. మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. అండ్ ఎస్, మాట్లాడుకున్నాం గ్రాండ్ పేరెంట్స్ డే గురించి. అండ్ అప్పల్ రాజు గారు ఏమంటున్నారంటే, ఎస్ చాలా బాగుంది మేడం అంటున్నారు. ఎందుకు బాగోదు టాపిక్ అలాంటిది? బికాస్ నిజంగా అమ్మమ్మ, బామ్మ, ఇంకా తాతయ్య, సో వాళ్ళ ఎఫెక్షన్ గురించి చెప్పాలి అంటే ఒక 1 అవర్ ఏం సరిపోద్ది చెప్పండి. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు కూడా అదే అంటున్నారు. అమ్మ అయితే నాకు తెలియదు కానీ అమ్మమ్మ చిన్నప్పుడు ఆమె అన్నం తినకుండా మొత్తం నాకే పెట్టేది. అలాంటప్పుడు నేను సగం తిని కూర బాగాలేదని అమ్మమ్మకు ఇచ్చేవాణ్ణి. ఓకే, నన్ను కొట్టి తినిపించేది అనుకుంటా. అంటే కొంచెం స్పెల్లింగ్స్ అటు ఇటు అయినాయి, బట్ మీ భావం నాకు అర్థమైందండి. మరి అదే అమ్మమ్మ ప్రేమ అంటే. డెలివరీ అయ్యి బేబీని చేతుల్లోకి తొలిసారిగా తీసుకున్న క్షణం నుండి గ్రాండ్ పేరెంట్స్కి సొంత పిల్లల కంటే వాళ్లే ఎక్కువైపోతారు. అంటే వాళ్ళ కొడుకు కూతురు కన్నా కూడా మనవడు మనవరాలు ఎక్కువైపోతారు. స్నానం చేయించడం, జోలపాడడంతో మొదలై అది కాస్త పెద్దయ్యాక కథలు చెప్పడం, నానమ్మ అమ్మమ్మ అయితే నచ్చినవి వండి పెట్టడం, తాతయ్యతో షికారుకు వెళ్ళడం, ఇంకా అమ్మా నాన్నకి తెలియకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే లైఫ్ వాళ్ళు లేకపోతే ఇంత ఈజీగా ఉండేది కాదేమో అని అనిపిస్తుంది కదా. వాళ్ళు ఎలా అంటే పిల్లలకి ఇంకా మనవడు మనవరాలకి మధ్యన సంధి కుదర్చడానికి వచ్చిన ఏంజల్స్ రా బాబు వీళ్ళు అనిపిస్తుంది. బికాస్ వీళ్ళు ఏమైనా తప్పు

చేస్తే సర్లే ఏముంది నెక్స్ట్ టైం చేయడలే అని చెప్పి, అంటే నిజంగా ఇందాక అన్నట్టుగా లైఫ్ ఇంత ఈజీగా అయితే ఉండేది కాదు అనిపిస్తుంది వాళ్ళు లేకపోతే. మరి అందుకే వారికి గ్రాటిట్యూడ్ చూపించడానికే స్టార్ట్ చేశారు ఈ గ్రాండ్ పేరెంట్స్ డే. సో ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకైతే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి, బికాస్ ఆ బంధం అంత అపురూపమైంది కనుక. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపిస్తున్నాను జీన్స్ ఫిలిం నుంచి. సో ఇలానే వాళ్ళ బామ్మని ఆపరేషన్ కోసం అమెరికా తీసుకెళ్ళి బామ్మ కోలుకున్న తర్వాత, మళ్ళీ చెప్పా కదా బామ్మ సంధి కుదురుస్తుందని చెప్పి, సో మనవరాలి ప్రేమ గెలిపించడం కోసం ఏంటి ఎన్ని పాటలు పడి ఆడి పాడి అబద్ధాలు కూడా ఆడుతుంది ఈ బామ్మ. సో అర్థమైపోయింది కదా ఏ సినిమా, జీన్స్. సో జీన్స్ ఫిలింలోని ఈ లవ్లీ ట్రాక్ అయితే మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయ్ అల్క్నందా. అండ్ మనం అన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం గ్రాండ్ పేరెంట్స్ డే. సో దాని గురించి అయితే బోల్డ్ విశేషాలు మీతో షేర్ చేస్తూ ఉన్నాను. మరి ఈ గ్రాండ్ పేరెంట్స్ డేని ఈ మధ్యకాలంలో మన ఇండియాలో కూడా స్కూల్స్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. గ్రాండ్ పేరెంట్స్ని స్కూల్స్కి పిలిపించి వాళ్లతో ఫన్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం అండ్ ఇంకా పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్తో ఉన్న బాండ్ ఏంటి అని షేర్ చేసుకోమని చెప్పడం, ఇలా వారితో ఇంకా ఎక్కువ బంధం ఏర్పడే దిశగా ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. అండ్ ఇంకా కూడా లైక్ కొన్ని స్కూల్స్లో అయితే అంటే చిన్నపిల్లలకి వాళ్ళని పిలిచి ఈవెంట్స్ చేయడం కాకుండా ఫ్యామిలీ ట్రీ ఆర్ వాళ్ళ ఫొటోస్ అవి అతికిచ్చి అంటే వాళ్ళకి వాళ్ళ వాల్యూ తెలిసి వచ్చేలాగా ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనం ఎంత గొప్పవారమైనా అవ్వచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు, ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు, కానీ ఎక్కడి నుంచి వచ్చాం మాత్రం మర్చిపోకూడదు. మరి అలా మన గ్రాండ్ పేరెంట్స్ని ఎప్పుడు మర్చిపోకూడదు అని చేసే చిన్న ప్రయత్నమే ఈ గ్రాండ్ పేరెంట్స్ డే. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, సో లెట్స్ ట్రెజర్ దట్ గోల్డెన్ మెమరీస్. మరి ఇప్పుడైతే మీకోసం లిటిల్ సోల్జర్స్ ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్ వినిపిస్తున్నాను. సో నిజంగా రోహిణి అట్టాంగ్డి గారికి సో ఎక్కువ జయసుధ గారిని మదర్ ఆఫ్ టాలీవుడ్ ఫిలిమ్స్ అని ఎలా అనాలో అలా ఇప్పుడు కనుక మనం ప్లే చేసిన ఈ బామ రోల్స్ చూస్తే రోహిణి అట్టాంగ్డి గారే ఎక్కువగా ప్లే చేశారు. అండ్ షీ సో క్యూట్, ఆ రోల్లో అట్లా ఇమిడిపోతారు అని చెప్పాలి. సో ఇందుకే అయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పాట వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

దృష్టిలో పురుషుడు అంటే ఫైటింగ్ చేసే సోల్జర్, అంతేగాని సంగీతంలో మునిగేవాడు ఒక లోఫర్. ఆయన ఫిలాసఫీ ప్రకారమే చేరా ఎన్సీసీలో. అఫ్ కోర్స్ చిన్న అడ్జస్ట్మెంట్, ఎన్సీసీ బ్యాంక్.

సో ఇంత గర్జించే తాతయ్య కూడా మనవడు మనవరాల దగ్గర కూల్ అయిపోతారు. అదే ఆ బంధంలో ఉన్న మ్యాజిక్, జస్ట్ లైక్ ఇన్ దిస్ ఫిల్మ్ లిటిల్ సోల్జర్స్. సో లిటిల్ సోల్జర్స్లో సుకోట శ్రీనివాసరావు గారు అండ్ ఇంకా రోహిణి హట్టంగడు, సో వెరీ స్ట్రిక్ట్ పేరెంట్స్, కానీ ఆ మనవడు మనవరాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎంత ప్రేమగా ఎంత గారంగా వాళ్ళు చూసుకుంటారో. అండ్ దట్ ఈస్ ద బాండ్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్. అండ్ ఎస్, వింటున్న లిజనర్స్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ అందరికీ కూడా మరొక్కసారి హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే విషెస్ తెలియజేస్తూ ఇది ఈనాటి జోరుగా హుషారుగా ప్రోగ్రామ్. స్టూడియోలో సమయం 10 గంటలు. ఇప్పుడైతే మీకోసం వస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో గల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంతన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. త్రిశక్తి పోర్టు కేంద్రంగా తాము ఆపరేషన్ చేపట్టినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కెనాల్ రోడ్ వినాయక గుడి వద్ద ఘాట్ రోడ్ ప్రారంభ ప్రాంతంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు గణపతి పూజ తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పశ్చిమాసియా సంక్షోభం మరింత సంక్లిష్టంగా మారుతోంది. యెమెన్ తిరుగుబాటుదారులైన హూతీలకు సౌదీ అరేబియాకు మధ్య 4 కొనసాగుతున్న యుద్ధ విరామం ముగిసింది. సౌదీ అరేబియాలోని రియాద్ మదీనా ప్రాంతాల్లో చమురు పైప్లైన్లు లక్ష్యంగా డ్రోన్ దాడులు జరిగాయి. దీంతో సౌదీ ఆరామ్కో సంస్థ ముందు జాగ్రత్తగా ఈస్ట్ వెస్ట్ చమురు పైప్లైన్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం ప్రపంచ చమురు సరఫరా రంగంలో మరింత అనిశ్చితికి దారితీయనుంది. ఇరాక్ వైపు నుంచి వచ్చిన డ్రోన్ల సమూహం తమ పైప్లైన్లపై విరుచుకుపడిందని సౌదీ అరేబియా విదేశాంగ శాఖ పేర్కొంది. సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలు, అక్రమ లావాదేవీలకు ఉపయోగించే మనీ మ్యూల్ ఖాతాల నియంత్రణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కొత్త నిబంధనలను సిద్ధం చేసింది. సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును బదిలీ చేసేందుకు వాడే అనుమానాస్పద ఖాతాలపై బ్యాంకులు విధించే తాత్కాలిక డెబిట్ హోల్డ్కు గరిష్టంగా 60 గడువును ప్రతిపాదించింది. బ్యాంకులు ప్రజల నుంచి అక్టోబర్ 2 వరకు సూచనలు అభిప్రాయాలను ఆహ్వానించింది. వీటన్నిటినీ పరిశీలించిన అనంతరం తుది మార్గదర్శకాలను 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తారు. తిరుమల శ్రీవారి సాలకొట్ల బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం నుంచి 23 వరకు నిర్వహించనుంది. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 15 నుంచి 23 వరకు ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్, శాస్త్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలో ఉండి స్వయంగా వచ్చేవారికి పరిమితం చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో తిరిగే బద్రి పశుజాతిని సంరక్షించడంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, జాతీయ పాడి పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రజ్ఞులు కీలక ముందడుగు వేశారు. కృత్రిమ గర్భధారణ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిని ఉపయోగించి ఆరోగ్యకరమైన ఆడదూడను ఉత్పత్తి చేశారని వ్యవసాయ శాఖ తెలిపింది. చిన్నగా దృఢంగా ఉండే బద్రి పశువుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపునిచ్చారు. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దత్తిరాజేరు మండలం షికారుగంటి కూడలి వద్ద వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందారు. మహిళల ఆసియా కప్ క్రికెట్ T20 మ్యాచ్ ఫైనల్ ఈరోజు జరగనుంది. ఈ తుదిపోరులో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడనుంది. మరోవైపు 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత పురుషుల క్రికెట్ జట్టు తన మొదటి T20 మ్యాచ్ ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఎయిర్టెల్ నందా అండ్ స్టూడియోలో సమయం 10:08, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మీ నా మనందరి ఫేవరెట్ షో హరివిల్లు ప్రోగ్రాంలోకి. సో ఎస్ ఫ్రెండ్స్, మరి హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్, అందరూ ఇందా నుంచి చాలా మెసేజెస్ పంపిస్తున్న టాపిక్ అండ్ మనం మాట్లాడుకున్న ఆ లవ్లీ టాపిక్ గ్రాండ్ పేరెంట్స్ గురించి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ గ్రాండ్ పేరెంట్స్తో ఉన్న ఒక స్వీట్ మెమరీ, సో నాతో షేర్ చేసుకోండి. మరి గ్రాండ్ పేరెంట్స్ మేమేం చేయాలి అంటారా, మీ మనవడు మనవరాలతో ఉన్న స్వీట్ మెమరీ నాతో షేర్ చేసుకోండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488814, 8664288814. సో ఆల్రెడీ కొంతమంది మెసేజెస్ పంపించారు. ఇఫ్ ఇన్ కేస్ అది మీ మనవడు మనవరాలు గురించి అయితే, నేను అదే మీ ఆన్సర్గా తీసుకుని ఖచ్చితంగా చదివి వినిపిస్తాను. బట్ ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో, మీకోసం మా ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈరోజు మరి గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా మీ తాతయ్య నానమ్మ అమ్మమ్మ వాళ్ళతో ఉన్న ఆ బాండింగ్ గురించి ఒక స్వీట్ మెమరీ, జస్ట్ వన్ బ్యూటిఫుల్ మెమరీ మాతో షేర్ చేసుకోండి. అండ్ అలానే మీరు మీ మనవడు మనవరాలతో ఉన్న ఆ బాండింగ్ గురించి ఒక క్యూట్ అండ్ స్వీట్ మెసేజ్ మాకు పంపించేసేయండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపిస్తాను అండ్ మీ మెసేజెస్ అన్నీ కూడా చదువుతాను. బట్ ఇక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.
1: FM 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన నామ హరివిల్లు ప్రోగ్రామ్లో. అండ్ ఎస్, దిస్ ఈజ్ యువర్ అర్జీ అల్క్నంద. చాలా మెసేజెస్ వచ్చేసాయి. హలో అల్క్నంద, హౌ ఆర్ యూ అంటున్నారు జ్యోతి కర్నపడ నుంచి. ఎస్ జ్యోతి, నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇంకా కట్ల సతీష్, ఓకే సో మెసేజ్ పంపించారండి, గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ ఇంకా అబో చాలా మెసేజెస్ వచ్చేసాయి, ఇక్కడ చూద్దాం. నరసింహనాయుడు గారు నేతివాణిపల్లి విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా శుభోదయ మిత్రమా అంటున్నారు శ్వేత గారు హైదరాబాద్ నుంచి. సో ఎస్, అద్భుతమైన మాటలతో పాటలతో అలరుస్తున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా వినాయక చవితి మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో, వేడితో చేస్తే గణపతి ఆనందిస్తారో చక్కగా వివరించారు అంటూ. వానాకాలం మొక్కలన్నీ చక్కగా ఫ్రెష్గా ఉంటాయి, అవన్నీ మనకు ఆరోగ్యాన్ని కల్పిస్తాయి అంటూ నానమ్మ అంటూ సీతారామయ్య గారు మనోరాలు అంటూ. నిజంగా అమ్మమ్మ నానమ్మలో అయ్యి మా అమ్మగారు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో మేము చూసాం కదా. సో బ్యూటిఫుల్ లవ్లీ బాండింగ్ అంటూ అమ్మ వచ్చి వెళ్తుంటే మా పిల్లలు కూడా ఏడుస్తారు. అమ్మ వెళ్ళిపోయాక బస్ ఎక్కి ఇంటికి వస్తే అమ్మమ్మ లేకపోతే రూమ్ అంతా ఖాళీగా ఉందని పిల్లలు ఏడుస్తుంటే చాలా బాధేస్తుంది మేడం. ఫోన్లో ప్రతిరోజు నైట్ పడుకునే ముందు అమ్మమ్మతో వీడియో కాల్ చేసి కానీ పడుకోరు అంటున్నారు. సో ఆసమ్. అండ్ ఇంకా పెద్దవాళ్ళు ఉండ నిజంగా మనం చేసుకున్న అదృష్టం, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనకు అంత ఆత్మీయత దొరకదు. ఎగ్జాక్ట్లీ అండి. సో అమ్మమ్మ నానమ్మ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ఆనందం.

అన్ని సంతోషాన్ని మనమే కలిగించాలి, ప్రేమతో ఉండాలి అంటున్నారు హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మినిష్క అండ్ హనీ. అండ్ ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి. సో వందనాలు, స్ఫూర్తినిచ్చే మాటలు. అలానే నిజంగానే మనం మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా అన్ని చదువులో కానీ అన్ని పనుల్లో కానీ మనసు పెట్టి చేయాలి అంటున్నారు. అండ్ ఇంకా అలానే గోగ్రీన్ గణేష గురించి అయితే అందరికీ అర్థమైంది కదా. సో మట్టి వినాయకుల్ని శ్రద్ధతో పూజిద్దాం. అండ్ ఇంకా గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా చాలా మంచి పాటలు చెప్పారు ఆ బంధాల గురించి అంటూ. మా మనవరాలు పేరు శ్రీఫణి. చిన్నప్పటి నుండి అమ్మకంటే మేమంటే చాలా అభిమానం. కోవిడ్ వస్తే మాకు సపర్యలు చేసింది, మేం మర్చిపోలేని రోజులవి. తనకి కూడా కోవిడ్ వచ్చింది అంటూ మెసేజ్ పంపించారు. ఓ మై గాడ్, దట్స్ సో స్వీట్. సో నిజంగా దగ్గరనే మిమ్మల్ని చూసుకోవడం అనేది, సో అలాంటి బాండింగే కదా మనం అందరం కోరుకునేది.

ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి, అన్నీ ఫినిష్ చేసేద్దాం. సో నరేష్ మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి మెసేజ్ పంపించారు, హాయ్ అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ ఇంకా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు అందజేస్తూ జై జై గణేష అంటూ హర్విలిక్ స్వాగతం అన్నారు రఘుబీర్ సింగ్ అండ్ ఇంకా సుగ్నబాయ్. అండ్ ఇంకా నెక్స్ట్, హలో గుడ్ మార్నింగ్ డాక్టర్ కల్సినంత గారండు, నేనండి విజయలక్ష్మి పెదకొండ నుంచి, బాగున్నారా అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ అలానే గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా గ్రాండ్ పేరెంట్స్కి గ్రాండ్ డాటర్స్ బాండింగ్ గురించి మీరు గ్రాండ్గా చెప్పడం మాకు గ్రాండ్గా నచ్చిందండి అంటూ హర్విల్లికి స్వాగతం అన్నారు. మరి గ్రాండ్గా మీరు ఆన్సర్ ఇస్తారని ఫస్ట్ క్వశ్చన్ గ్రాండ్ పేరెంట్స్ గురించే అడిగాను, దానికి కూడా ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్, ఎవరు అంటే అప్పలరాజు గారు పెడన్ నుంచి, మా నాన్నమ్మ ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కథ చెప్పి మమ్మల్ని నిద్రపుచ్చేది. మా నాన్నమ్మ గారితో మా బాండింగ్ అలా ఉండేది అన్నారు. దట్ సో స్వీట్. అండ్ ఇంకా అల్కనంద గారు, మా తాతతో బ్యాంక్కి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకొచ్చేదాన్ని, ఐ మీన్ చేసుకొచ్చేవాడిని అంటూ, అది నా స్వీట్ మెమరీ అంటున్నారు బెంగళూరు నుంచి సూరజ్. ఓకే, దట్ సో స్వీట్. అబ్బాయి అనిపించుకున్నారు, చూసారా? సో క్యాష్ ఫైనాన్స్ దాంతో సంబంధించి. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అన్నారు కమతమ్మ వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు. అండ్ నెక్స్ట్, ఎవరు అంటే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, మా అమ్మమ్మ గారితో చాలా హ్యాపీగా ఉండేదాన్ని, మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంటూ బాగున్నారా అంటున్నారు. ఇదిగోండి సూపర్గా ఉన్నాను. అండ్ కాను నుంచి తాతారావు గారు, గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటూ, మా మనవళ్ళు మనవరాలు వాళ్లతో తాతలా కాకుండా ఫ్రీగా ఉంటాను, వాళ్ళు కూడా నాతో సరదాగా ఫ్రెండ్లీగా సరదాగా ఉంటారు, అది నాకు చాలా ఆనందం అన్నారు. ఎస్, మీ మనవడు లాస్ట్ 2-3 వీక్స్ మెసేజ్ కూడా పంపించినట్టున్నాడు మన షోకి. సో ఎస్, మీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంది అండ్ ఫ్రెండ్లీగా ఉంటారని అర్థమైందండి. అండ్ అంబికా భవానీపురం నుంచి అల్కనంద గారు, గుడ్ మార్నింగ్, ఈరోజు టాపిక్ సూపర్ సూపర్ సూపర్, నేను మాత్రం మనవడు మనవరాల కోసం వెయిటింగ్ అంటున్నారు. ఓకే, సో అంబికా గారు ప్రమోషన్ కోసం వెయిటింగ్ అనమాట. ఓకే, సో శీఘ్రమేవో మీకు ప్రమోషన్ ప్రాప్తి రస్తు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి, నాకు తాతయ్య నాన్నమ్మ ఎవరూ లేరు, నేను పుట్టకముందే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అబ్బా భాస్కర్ గారు సేమ్ పించ్, అందుకే వాళ్ళ విలువ నాకు ఎవరిని చూసినా అనిపిస్తుంది, అరే ఉన్నవాళ్ళు ఎందుకురా మీరు వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి. డోంట్ వరీ అండి, ఉన్నాం మనలాంటి వాళ్ళం, అదృదృష్టవంతులు, బట్ ఇట్స్ ఓకే, దాని బదులు గాడ్ మనకి వేరేదేదో ఇచ్చి ఉంటాడు. అండ్ ఇంకా శుభోదయం మేడం, మీరు రాలేదో లేక నేను ట్యూన్ చేయలేదో ఏమో కానీ చాలా రోజుల తర్వాత మీ గొంతు ట్యూన్ వినగానే చాలా ఆనందం వేసింది అన్నారు. ఎవరు ఇంతకీ సప్తస్వర శోభిత హర్విలుకి ఓకే స్వాగతం అంటున్నారు మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. నేను వస్తూ ఉన్నాయండి అలా శుభోదయం చెప్తూ, ఒక్కొక్కసారి శుభరాత్రి చెప్తూ నేనైతే వస్తూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస రావు మచిలీపట్నం, మంచి మంచి విషయాలు చెప్పారు నందుజీ. ముందుగా మా నానమ్మ గారు అయితే ఎవరేమిచ్చిన ఎగ్జాంపుల్ స్వీట్ ఆర్ ఫ్రూట్ అటుకులు కూడా మనవాళ్ళ కోసం తన చీర చెంగలు మూటగట్టి ఇంటికి వచ్చాక పెట్టేది. దట్ సో స్వీట్, మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది అది ఎంత క్యూట్గా ఉండుంటుందో. ఇప్పుడైతే మా మనవరాలు మనవడి కోసం వాళ్ళ అమ్మకి కనబడకుండా హ్యాండ్ బ్యాగ్లో చాక్లెట్ టైప్ కోన్ ఐస్ క్రీమ్ తెచ్చి ఇస్తున్నానండి నందుజీ అంటున్నారు. ఓకే, దట్

రియలీ సో స్వీట్ అండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి అండ్ క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సో సచ్ ఎ స్వీట్ టాపిక్ కాబట్టి ఇంకొక అవకాశం ఇచ్చేద్దాం. బట్ ఆల్రెడీ ఇక్కడైతే 10 మెసేజెస్ ఉన్నాయి. గ్రాండ్ పేరెంట్స్తో మీకున్న ఒక స్వీట్ మెమరీ, ఆర్ మీ మనోడు, అంటే లైక్ గ్రాండ్ చిల్డ్రన్ తోటి మీ మనోడు మనోరాలతో మీకు గుర్తుండిపోయే ఒక మెమరీ మాతో షేర్ చేసుకోవాలి అంటే 8662488144 8662488484 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ 35, చిన్న కథ కాదు. స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ రాజల్ట్ నంద, అండ్ మనమున్నాము హరివిల్లు కార్యక్రమంలో. సో ఎస్, చాలా మెసేజెస్ వస్తున్నాయండి. ఐఎమ్ సో సో సో హ్యాపీ. అండ్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, ఓకే, అన్హీమ్ కాలిఫోర్నియాలో డిస్నీలాండ్కి మా మనుమలందరితో కలిసి వెళ్ళాం. అక్కడ విశేషాలన్నీ ఓకే, కలిసి తిరిగిన సందర్భం మర్చిపోలేను మేడం అంటున్నారు. ఓకే, దట్ ఈస్ సో స్వీట్. అండ్ ఇంకా విరాట్ నందన్ అంటున్నారు ఎవరు, ఓకే, టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, ఓకే, విరాట్ నందన్ గారు, హాయ్ అండి, ఆన్సర్ ఇక్కడ, ఆన్సర్ కూడా పంపించేసేయండి అల్కనంద గారు అంటున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ పోరంగి నుంచి వీరరాఘవ రేఖాషాయి. అండ్ ఇంకా మోనిక వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి, డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హలో అంటున్నారు. హలోతో పాటు మీ ఆన్సర్ కూడా పంపించాలి కదా. అండ్ ఇంకా నమస్తే విజయవాడ వీబే అనౌన్సర్స్, జేఎస్వి సీత సమత అల్కనంద, మా పేర్లు బాగానే గుర్తుపెట్టుకున్నారు. క్వశ్చన్నే మర్చిపోయారా? క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఎక్కడండి, ఎక్కడ? అండ్ ఇంకా నెక్స్ట్, మీ చిరునవ్వులతో కార్యక్రమానికి విచ్చేసిన మీకు స్వాగతం అంటున్నారు రాజశేఖర్ రాజు గారు నెల్లూరు నుంచి. రాజశేఖర్ రాజు గారు, మీకు కూడా అ గ్రాండ్ వెల్కమ్. బట్ నేను అడిగిన క్వశ్చన్ గ్రాండ్ పేరెంట్స్తో మీకు ఉన్న ఆ సంబంధం, అంటే ఆ బాండింగ్ ఆర్ స్వీట్ మెమరీ గురించి మెసేజ్ చేయండి అని చెప్పి. ఎస్, మరి చాలా మెసేజెస్ అయితే వస్తాయి, అవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.
1: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగున్నా.
2: ఉందిగా నాన్న.
1: సీకేవైసీ అంటే?
2: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: ఆర్బీఐ అంటుంది
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician, and there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

క్వశ్చన్స్ రాసుకొచ్చాను కానీ ఇక్కడే మనకి 10:35 అయిపోయేలా ఉంది. సో నో ప్రాబ్లం, ఎన్ని మెసేజెస్ ఆర్ ఎన్ని క్వశ్చన్స్ వెళ్ళాయన్నది కాదు, ఎన్ని మెసేజెస్ వచ్చాయి అన్నదే ముఖ్యం. అండ్ హలో అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, సో మా గ్రాండ్ పేరెంట్స్ చిల్లర డబ్బులు దాచుకుంటే నేను కొట్టేసేవాడిని అంటున్నారు. అబ్బా బాబా, ఎంత నిజాయితీగా ఒప్పుకున్నారండి. సో ఎస్, గ్రాండ్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు ఏమనరు, అందుకని అలా బ్రతికి పోయారు అనమాట. అండ్ ఇంకా మా మనవరాలు నన్ను మా అమ్మలాగా దేవా దేవా అని పిలుస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. దట్స్ స్వీట్. అండ్ ఇంకా మా తాతగారు అమ్మమ్మ ఓకే ఎదురుగా ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ 2024లో తీసుకోవడం నాకు చాలా ఆనందమైంది అంటున్నారు. ఓకే, మలయాళ ప్రీతి ముంబై నుంచి. ఓకే, సో సూపర్ అన్నమాట వాళ్ళకి దగ్గరగా ఉంటున్నందుకు. అండ్ ఇంకా శోభ గారు తిరుపతి నుంచి, మా మనవడికి తెలుగు రాదు బాధగా ఉంటుంది కానీ నా కోసం సాక్సోఫోన్ ప్లే చేస్తాడు, అదేంటో సంతోషంగా ఉంటుందమ్మా అంటున్నారు. సో ఎస్, మనవడు మనవరాలు కదా, వాళ్ళు ఏం మాట్లాడపోయినా చాలు, కళ్ళు ఎదురుగుండా ఉంటే చాలు, ఆ ఆనందం మనకి రెట్టింపు అయిపోతుంది. అండ్ ఇంకా నమస్కారం అండి, చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడకి అంటే మా మామగారికి 93 ఇయర్స్, తాతగారు లేరు అంటున్నారు. హైదరాబాద్ నుంచి అపర్ణ, హైదరాబాద్ నుండి వల్లి. ఓకే, వల్లి గారు కూడా మెసేజ్ పంపిస్తున్నారు. మా అమ్మమ్మ రోజు శ్లోకాలు చెప్పేవారు కాల్స్లో, ఆవిడ విజయవాడలో ఉంటారు. 1 ఇయర్ బ్యాక్ వానికి దూరమయ్యారంటూ పంపించారు. అయ్యో ఇట్స్ ఓకే, మీరు చెప్పే ఆ ప్రతి శ్లోకంలో ఆవిడ ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. అండ్ ఎస్, ఇందాక లైక్ వీ డిన్ మెన్షన్ బట్ నిజంగా ఈ పూజలు ఆర్ ఈ డివోషనల్ ఆర్ స్పిరిచువల్ థింగ్స్ అన్నీ కూడా మనకి ఈ నానమ్మ తాతయ్య పెద్దవాళ్ళ దగ్గర నుంచే తెలుస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు ఫర్ ది మెసేజ్. అండ్ శుభోదయం అల్నంద బంగారు తల్లి అంటున్నారు. నిజంగా నాకు తాతయ్యో ఆర్ నానమ్మ అమ్మమ్మ ఉండుంటే ఇట్లానే పిలిచేవాళ్ళేమో, ఇప్పటి వరకు ఎవరు పిలవలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎవరు అంటే ఇంతకీ మెసేజ్ పంపించింది. ఓకే, బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే, సో అమ్మమ్మలు తాతయ్యలు దినోత్సవం శుభాకాంక్షలు అల్నంద అన్నారు. అయ్యో నానమ్మలు కోపం వస్తుంది మీరు ఓన్లీ అమ్మమ్మ తాతయ్యలు దినోత్సవం అంటే. సో ఎస్, థ్యాంక్ యూ అండి. అండ్ వివి రెడ్డి గారు హౌ యూ మేడం అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ గుడ్ మార్నింగ్ అల్కనంద సిస్టర్, ఐఎమ్ గ్రాండ్సన్ ఆఫ్ తాతారావు గారు ఫ్రమ్ కానూర్. ఎస్, మీ గురించి ఇందాక చెప్పాను, నేను ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తున్నాను తిరుపతిలో అన్నారు. వావ్, ఎస్, నేను కూడా అటు వెళ్ళినప్పుడు అంతా అనుకుంటా అబ్బా అసలు భలేరా వీళ్ళందరూ ఎంత టాలెంటెడ్ అని చెప్పి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ రిమెంబరింగ్ మీ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ మెసేజ్ టుడే, కన్వే మై గ్రాండ్ ఫాదర్స్ డే విషెస్ టు మై గ్రాండ్ ఫాదర్ తాతారావు గారు అంటున్నారు. ఓకే, దట్స్ సో స్వీట్. అండ్ ఇంతకీ ఎవరు అంటే తాతారావు గారు వాళ్ళ మనవడి పేరు, ఈ మెసేజ్ పెట్టే ఆనందంలో ఆ మెసేజ్ పంపి తన పేరు పంపించలేదు. సో హీఈస్ రంజిత్. అండ్ ఇంకా మేడం గ్రాండ్ పేరెంట్స్తో ఆప్యాయత అనురాగాలతో కలిగి ఉంటుంది బంధం. అండ్ ఇంకా కానీ వాళ్ళు ఇప్పుడు లేరు అన్నారు రాజశేఖర్ రాజు గారు. ఓకే, సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడూ ఉంటాయండి. అండ్ మా మనవరాలు యుఎస్ నుండి చిన్న చిన్న కానుకలు క్యాప్స్ అవి తెస్తుంది అంటున్నారు శోభా గారు. శోభా గారికి అన్ని గుర్తొస్తున్నాయి. ఓకే అండి, ఐ అండర్స్టాండ్. అసలు ఇప్పుడు పంపించిన మెసేజెస్ పంపిస్తున్నప్పుడు కూడా వీళ్ళందరి మొహం మీద ఆ చిరునవ్వు ఖచ్చితంగా ఉండుంటుంది, బికాస్ ఆ బాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో వెరీ స్పెషల్. సో ఎస్ ఫ్రెండ్స్, మరి అయితే సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఐ డౌట్ మరి థర్డ్ క్వశ్చన్ మనకి అడిగే ఛాన్స్ ఉంటుందా లేదా అని చెప్పి. సో ఎస్, మరి ఇందుకీ సెకండ్ క్వశ్చన్ ఏంటే జాగ్రత్తగా వినండి. సో అందరికీ తెలిసే ఉంటుంది బట్ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే కన్ఫ్యూజ్ చేద్దామని ఈ క్వశ్చన్ అడిగాను. సో రేపటి వినాయక చవితి కథ గురించి అనమాట, కథ గుర్తున్న వాళ్ళు ఇట్టే నాకు ఆన్సర్ పంపేస్తారు. సో ఎందుకు రేపటి వినాయక చవితి కథ అని చెప్పానంటే, ఎవరికైతే ఆన్సర్ తెలీదో వెళ్ళి ఆ బుక్ ఓపెన్ చేసి అట్లీస్ట్ ఆన్సర్ నాకు పంపిస్తారు అని చెప్పి. అబ్బా బాబా ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాను మీకు, ఓపెన్ బుక్ సిస్టమ్ లాగా ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తున్నాను. సో ఎస్, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, సూర్య భగవాను పూజించి శమంతకమణి పొందిన ఆ రాజు ఎవరు? ఎవరు?
సో శమంతకమణి ఎవరి దగ్గర ఉంటుంది? అరే అరే, రెండు మూడు పేర్లు మైండ్లో ఉన్నాయి అనుకుంటున్నారా? సో మరి సూర్య భగవానుణ్ణి పూజించి ఆయన్ని ప్రసన్నం చేసుకుని ఆ శమంతక మణి పొందిన ఆ రాజు ఎవరు? ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ పంపించేసేయండి. అండ్ ఎస్, మా వాట్సాప్ నెంబర్ 8662488144, 8664849888814. సో ముందుగా అయితే మన గణపయ్య ఆల్రెడీ తన జర్నీ స్టార్ట్ చేసేసి ఉంటారు. మరి ఆయన గురించి ఒక లవ్లీ ట్రాక్ జై చిరంజీవ ఫిల్మ్ నుంచి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

ఎస్, గణపతి పప్ప, మోరియా, అదలడ్డు, ఖాళీయా. సో నిజంగా ఈ వైబ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వీధి వీధిలో. సో ఎస్ ఫ్రెండ్స్, మరి పండగలో ఉన్న ఆ సారాంశం కూడా తెలుసుకోవాలి. మరి ఈ పాటలో చెప్పినట్టుగా అందరూ ఒకటే, అందరినీ గౌరవించాలి. ఇట్లా మనం వినాయక చవితి గురించి మాట్లాడుకుంటే ఆయన అందించిన సందేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని గౌరవించాలి. సో శివుడు పార్వతి చుట్టూ ఆయన తిరగగానే ముల్లోకాలని చుట్టినంత పుణ్యం వస్తుంది. సో కనిపించే ప్రత్యక్ష దైవాలే తల్లిదండ్రులు, దాన్ని అయితే ఎవరూ మర్చిపోకండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి మన క్వశ్చన్ విషయానికి వస్తే, సూర్య భగవానుని పూజించి శమంతకమణి పొందిన ఆ రాజు ఎవరు అని అడిగాను. చూద్దాం అసలు ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో. అయినో మీరు అందరూ స్మార్ట్ కాబట్టి పైగా ఆన్సర్ ఎక్కడ ఉంటుందో చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఆల్రెడీ 30+ మెసేజెస్ ఉన్నాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆన్సర్ చదివేస్తాను. సో ఎస్, ఎవరు అంటే, ఓకే, సో విజయలక్ష్మి గారు పెదగుండూరు నుంచి 8 బారువుల బంగారం ఇచ్చే శమంతకమణి. సో అసలు నేను అది కూడా చెప్దాం అనుకున్నాను, ఆన్సర్ రివీల్ చేశాక ఈలోపు ఆవిడే చెప్పేశారు. సో ఆ శమంతకమణి సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకున్న ఆ రాజు ఎవరంటే అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా మా ఊర్లో గణేష్ మహారాజ్ కొంతమంది 2 డేస్ నుండి విచ్చేస్తూనే ఉన్నారు, మరికొంతమంది గణేష్ మహారాజ్ ఆన్ ది వే అండి అంటున్నారు. సో మొత్తానికి రేపటికైతే ఆయన అసలు బర్త్డే రేపు కాబట్టి అసలు రేపు అసలు సందడి సందడి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే దేవసేన గారు తిరుపతి నుంచి. నేను చేసే జంతికలంటే భలే ఇష్టంగా తింటుంది వాళ్ళ మనవరాలు అంటున్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ మెసేజ్. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి అపర్ణ అండ్ వల్లీ గారు, రైట్ ఆన్సర్. మురళీ గారు హాయ్ అండి. అండ్ ఇంకా అప్పలరాజు గారు పేడ నుంచి, రైట్ ఆన్సర్. సాయి శ్రీష తిరుపతి నుంచి. ఇంకా రాజకుమారి మార్కాపురం నుంచి. నెక్స్ట్ ఎవరు అంటే కోట సునీత విజయవాడ నుంచి. వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఎస్, నెక్స్ట్ పి నరేష్ రాజు బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి. ఎస్, చాలా రోజుల తర్వాత నమస్కారం అండి, ఎలా ఉన్నారు, మేం క్షేమం అంటున్నారు. అండ్ ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ గురించి చెప్తుంటే నాకు ఆ పాత రోజులు అలా సినిమాలాగా కళ్ళ ముందుకు వచ్చేసాయండి అంటున్నారు. మా తాతగారు రోజు పడుకునే ముందు రామాయణం భాగవతం కథలు చెప్పేవారు. ఇంకా తాతగారు నానమ్మ దగ్గరే పడుకునేవాళ్ళం. చాలామంది చాలా చాలా బాగా చూసుకునేవారు. మా నానమ్మ గారు అయితే ఆవకాయ అన్నం కలిపి ముద్దలు చేసి పెట్టేవారు. మా ఇంటికి దగ్గరలోనే చల్లంగి తీర్థం అయ్యేది. అప్పుడు డబ్బులు ఇచ్చి దగ్గరుండి తీసుకుని వెళ్ళి అన్నీ కొనిపించేవారు. దట్ సో స్వీట్ నరేష్ రాజు గారు. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ గారు పెడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అబో చాలా మెసేజెస్ వచ్చేస్తాయండి. రోహన్ అండ్ సోమిత్ కృష్ణలంక విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి, రైట్ ఆన్సర్. అమ్మమ్మ నానమ్మల దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి, మోరల్ కథల కోసమే కాదు ఎన్నో నైతిక విలువలు కూడా నేర్చుకోవాలి అంటూ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం పంపించారు. అండ్ అలాంటి రైట్ ఆన్సర్ పంపించారు నేను అడిగిన సెకండ్ క్వశ్చన్కి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, చాలా మెసేజెస్. అంబికా గారు భవానీపురం నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా తాతయ్యతో హోటల్కి టిఫిన్ చేయడానికి వెళ్ళేవాళ్ళం. నరేష్ గారు మీరు పాటల్లో పడిపోయి క్వశ్చన్కి లేట్గా ఆన్సర్ పంపిస్తేలా, ఇట్స్ ఓకే, బట్ మరి గ్రాండ్ పేరెంట్స్ డే కాబట్టి అందుకే చదివి వినిపించేస్తున్నాను. అండ్ హై మిత్రమా, మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ, ఓకే, శమంతకు మణితో పాటు కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తారు మన కన్నయ్యకి, మరి ఎవరైనా. సో హైదరాబాద్ నుంచి శ్వేతలక్ష్మినిష్క అండ్ హనీ, రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి, రైట్ ఆన్సర్. సో అందరికీ కథ

గుర్తుండి పెట్టారో లేదా కథ గుర్తొచ్చి ఆన్సర్ పెట్టారో, మొత్తానికైతే నాకు రైట్ ఆన్సర్ పంపించారు, అదే నాకు చాలా చాలా చాలా హ్యాపీ. అండ్ గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి అన్నారు, రాఘవ అండ్ ఇంకా కిషోర్ కుమార్ గారు. సో మీరు ఆన్సర్ పంపించండి ఆన్సర్ కూడా. అండ్ ఇంకా నెక్స్ట్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ, ఓకే అమ్మమ్మ గారు, మాకు తాతయ్య గారు లేరు, అమ్మమ్మ గారు మా అక్కయ్య గారిని, నన్ను, చెల్లైని అందరినీ కూడా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్తూ, సో ఎస్ అలా చాలా మెమరీస్ ఉన్నాయి అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా వినాయక చవితి మర్నాడు ఋషి పంచమి నాడే మాకు కూడా, ఐ మీన్ లైక్ నా బర్త్డే అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ ఇంకా ఇంకా ఏమని మెసేజ్ పంపించారు, ఎస్ ఓకే, సో వాళ్ళ అనుబంధం అదంతా ఇంతకీ ఎవరంటే మెసేజ్ పంపించింది మనకి, అయ్యో మీ పేరు మర్చిపోయారా ఈ ఆనందంలో, ఎవరబ్బా. సో ఎస్ ఫ్రెండ్స్, ఈ మెసేజ్ పంపించింది బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే, సో అర్థమైంది మీ భావం నాకు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరంటే ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. ఇంకా రామాంజనేయులు కదిరెప్ప సునంగేరి అనంతపురం. ఓకే ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి, బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం గోపాల గోపాల. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో యెస్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి నల్లని రంగున్నాడు, తెల్లని మనసున్నాడు, ఎవరు? మన కన్నయ్య. సో యెస్, మరి మన కన్నయ్యకి కూడా వినాయక చవితితో సంబంధం ఉంది. అది ఏంటి అంటే, సో అందరికీ తెలిసిందే, మరి తన కొడుకు చక్కగా ఉండరాలు తిని బర్త్డే రోజున ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా, సో అలా కొంచెం అబ్బా ఎక్కువ తినేశాను అనుకుంటుంటే ఆ చంద్రుడు చూసి నవ్వుతాడు. అప్పుడు పార్వతీదేవి శాపం పెడుతుందన్నమాట, నిన్నెవ్వరు చూడకూడదు, చూస్తేనా వాళ్ళకి నీలాప నిందలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి. సో అలా అమ్మో అందరూ వచ్చి దేవతలందరూ నువ్వు అలా శాపం పెట్టేస్తే ఎలా, మరి అది సృష్టి ధర్మం కూడా, సూర్యుడు చంద్రుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అంటే. సరే అయితే మీకు ఎక్సెప్షన్ ఇస్తున్నాను, వినాయక చవితి రోజు మాత్రం ఇది వర్తిస్తుంది. అండ్ వినాయక చవితి రోజు కూడా ఎవరైనా చూస్తే ఆ కథ చదివి అక్షంతలు వేసుకుంటే ఉండదు అని చెప్పి. సో మరి మన కన్నయ్య పాలు కోసం అలా సాయంత్రం పూట మైండ్లో, అరే వినాయక చవితి కదా, ఇవాళ మనం చంద్రుడిని చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే పాలల్లో ఆ ప్రతిబింబం చూస్తారు. మరి ఆ తర్వాత నీలాపలిందలన్నీ కూడా పాపం అనుభవిస్తారు. సో యస్, మరి అలా మన వినాయకుడికి మన కన్నయ్యకి కూడా సంబంధం ఉందన్నమాట. సో యస్, చాలా మెసేజెస్ వచ్చేసాయి, ఇంకా చదివి వినిపించేస్తున్నానండి. సో ఎవరు అంటే ఎంఎస్ దుర్గారావు గారు, ఎస్ అంట అని పంపించారు, అంటే ఆ రాజు అంట అని. మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు. అండ్ జీవి సత్యనారాయణ అవన్నీ గడ్డ నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే మంగళగిరి నుండి, ఓకే, దామల్ల చినమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు ఆన్సర్ అయితే పంపించలేదు, కానీ విషెస్ అందరికీ పంపించేశారు. అండ్ మావరపు సతీష్ రామకృష్ణ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మీ వల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, శ్రోతల స్పందన చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది, మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఇంకా రాజశేఖర్ రాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చిన్నమ్మాయి గారు, బంగారు తల్లి నేను వింటూనే ఉన్నా అంటున్నారు. ఓకే, వింటూనే ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే వినాయక చవితి శుభాకాంక్షలు నీకు అంటున్నారు. అండ్ అందరికీ కూడా వింటున్న లిజనర్స్ అందరికీ కూడా మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా దేవకుమారి, ఓకే, ఆకుతోటపల్లి అనంతపురం నుండి జాంబవంతుడు అంటూ పంపించారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ ఆన్సర్ ఇప్పుడు ఇంకా నేను రివీల్ చేసేస్తాను. సో ఆన్సర్ వచ్చి సత్రాజిత్ అనమాట. సత్రాజిత్ సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకుని ఆ శమంతకమణి పొందుతారు. అయితే సత్రాజిత్ వాళ్ళ తమ్ముడు అలా వేటకు వెళ్ళినప్పుడు అది జాంబవంతుడి దగ్గరికి చేరుతుంది. అయితే కృష్ణుడికి ఇచ్చింది జాంబవంతుడు, అంటే యుద్ధం చేసి తీసుకుంది, కానీ అసలు సూర్యుడు ఇచ్చింది అయితే సత్రాజిత్ మహారాజ్ అనమాట. సో యస్, దేవకుమారి గారు కథలోనే ఉన్నారు కాబట్టి నేను రైట్ రాంగ్ అని చెప్పట్లేదు. అండ్ ఇంకా సూపర్ సాంగ్స్ అంటున్నారు నరేష్ మెర్సీ గారు, సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా విరాట్ నందన్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి అడ్వాన్స్గా విషెస్ మేడం అంటున్నారు, థ్యాంక్ యూ అండి మీకు అందరికీ కూడా. అండ్ ఓకే, మురళీ గారు మీ వాయిస్ బాగుంది అంటారు, వాయిస్ బాగానే ఉంది, మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటుందండి. అండ్ ఇంకా భాస్కర్ గారు, అల్కినంద గారు మీకు కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఊర్లో వినాయకుడిని, వినాయకుడేంటి వినాయకుడిని చాలామంది ఆన్ ది వేలో ఉన్నారు, అందరినీ అడిగానని చెప్తాను, అందరినీ మంచి మార్గంలో నడిపించాలి అని కూడా చెప్తాను. అండ్ ఇంకా గూగుల్ తల్లి ఉండగా మాకేలా భయం అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి జాంబవంతుడు అని చెప్పి. సో విన్నారా, విన్నారా, అందుకే చెప్పా గ్రాండ్ పేరెంట్స్ని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి. జాంబవంతుడు కాదు. సో ఆన్సర్ ఆల్రెడీ మన వాళ్ళు అందరూ పంపించేశారు కదా, సత్రాజిత్ మహారాజు, సూర్యుడి నుంచి తీసుకుంది సత్రాజిత్ మహారాజు. గూగుల్ తల్లి ఇలానే కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకనే గ్రాండ్ పేరెంట్స్ని, మన తల్లిదండ్రుల్ని అడగాలి. బ్రహ్మయ్య గారు ఇప్పుడు అర్థమైపోయింది కదా, గూగుల్ చెప్పిందంతా నిజం కాదనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే

0: ఓకే, మెసేజ్ పంపించింది. ఓకే, కన్నయ్యకి వినాయకునికి మధ్య కనెక్షన్ ఓకే నీలాపనిందనమాట అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఎస్, ఇంకా చాలా పెద్ద మెసేజ్ పంపించారు కానీ బ్రహ్మయ్య, ఓకే సో బట్ టైం లేక నేను చదవలేకపోతున్నాను, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో బండారు త్రిమూర్తులు గారు అనమాట. అండ్ ఇంకా డాక్టర్ గారు, ఓకే మీ రేడియో మిత్రులందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా మచిలీపట్నం జానకి గారికి, వాళ్ళ అమ్మాయి దీపుకి, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నందుజీ, ఇందాక నా పేరు చెప్పలేదు, నేను అలిగాన్ సుమి అంటున్నారు. విజయలక్ష్మి గారు పెదగొండూరు అని చెప్పానే అంటే మెసేజ్ చూడగానే ఆనందంతో లోపల చెప్పుకున్నానేమో, బయటికి మీకు వినిపించలేదేమో. అండ్ ఇంతకీ ఎస్ నరేష్, మెర్సీ విజయ, షో చాలా బాగుంది అన్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే ఇది మాత్రం మన గూగుల్కి స్టోరీ తెలిస్తే చాలు అంటూ, కన్నయ్య స్టోరీ అంటూ మొత్తానికి సత్రజిత్ అంటూ పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. సో ఎస్ ఫ్రెండ్స్, ఇది అన్నమాట ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మెసేజెస్ చాలానే వచ్చాయి, సో అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఇద్దరు ముగ్గురు తప్ప. సో హ్యాపీ. అండ్ అందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గో గ్రీన్ గణేష గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఎక్కువ ఆర్భాటాలు ఇంకా ఈ ప్లాస్టిక్ ఉపయోగం విడిచిపెట్టి స్వచ్ఛమైన మనసుతోటి ఆయనకి ఆకు అంటే ఆ పత్రం సమర్పిస్తే చాలు, ప్రసన్నమైపోతాడు మన బుజ్జి గణపతి. సో మనస్ఫూర్తిగా చేయండి, త్రికర్ణ శుద్ధిగా చేయండి, ఏం చేసినా. అండ్ ఎస్, దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనంద సైనింగ్ ఆఫ్. సో ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం, మరి తిరిగి మళ్ళీ కలుసుకుందాం వెనస్డే. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనంద సైనింగ్ ఆఫ్. టుటు బాబాయ్, సైన్ ఆర్.
1: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు 2వ రోజుకు చేరుకుంది. సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీతో పాటు బ్రిక్స్ దేశాల నేతలు వేదిక వద్దకు చేరుకున్నారు. 2వ రోజు సమావేశాల్లో స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే 4 ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయటం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. రానున్న 3 గంటల్లో కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగులు, ఈదురుగాలుల వేళ హోర్డింగ్స్ కింద నిలబడవద్దని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఎల్లుండి ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవలుంటాయన్నారు. 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని చెప్పారు. వాహన సేవలను తిలకించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రకటనలో వివరించారు. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జాబా సముద్రంలో కల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంతన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. త్రిశక్తి పోర్టు కేంద్రంగా తాము ఆపరేషన్ చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కెనాల్ రోడ్ వినాయక గుడి ప్రాంగణం వద్ద ఘాట్ రోడ్ ప్రారంభ ప్రాంతంలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు గణపతి పూజ తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఈరోజు జరగనుంది. తుదిపూర్లో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడనుంది. 2024లో శ్రీలంక టీమిండియాను ఓడించి తొలిసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత పురుషుల క్రికెట్ జట్టు తన మొదటి T20 మ్యాచ్ ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:55. నేను మీ క్రిష్. అండ్ ఈ రోజైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అప్ టు 5 o'clock వరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో సినిమా కబర్లలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్తో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరికోసం ప్లే చేస్తుంటాను ఈ కూల్ కూల్ క్లైమేట్లో. అండ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఎంతవాడు గాని నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ పాడింది కార్తీక్. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది హ్యారీ శ్రీరాజ్. వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

కోర్స్ మ్యూజిక్ కూడా అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీకి. మరి ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ మూవీలో హీరోయిన్ మీనాక్షి చౌదరి. అండ్ ఇంకొక సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏ మాయ చేసేవ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది బెనీ డయల్, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్, అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది అనంత శ్రీరామ్. వింటూ స్టేట్యూ

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
5: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
3: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:00 దాటి 27:05 అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో. న్యాచురల్ స్టార్ నాని హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ ది ప్యారడైజ్ అనమాట. మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయింది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటండి. యాక్చువల్గా అయితే ఒరిజినల్ రిలీజ్ డేట్ ఈ ఇయర్ మార్చ్లో రిలీజ్ అవ్వాలి, బట్ అలా అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొత్తానికి ఫైనల్గా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు ఈ మూవీకి సంబంధించి కూడా మేకర్స్ అందరూ. అఫ్ కోర్స్ నాని అండ్ డైరెక్టర్ కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారనమాట. సెప్టెంబర్ 24th అంటే ఈ మంత్ 24th ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీకి. ఆల్రెడీ 2 బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయితే అందించారు. మరి చూడాలి మూవీ ఎలా ఉండబోతుంది అనేది. కాన్సెప్ట్ కూడా ఏంటి అర్థం అవ్వట్లేదు ఎవరికి. బట్ ఇంకొక విశేషం ఏంటంటే ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ కూడా ఉండదంట, అఫీషియల్ ట్రైలర్ కూడా ఉండదు, డైరెక్ట్గా మూవీనే రిలీజ్ చేస్తుంది. చూద్దాం మరి 24th ఎలా ఉండబోతుందో ది ప్యారడైజ్. జడలు ఏం చేస్తారో చూడాలి మరి. అండ్ ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మజ్నూ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

కార్తిక్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఎటో వెళ్ళిపోయింది మనసు నుంచి ప్లే చేసినటువంటి సాంగ్ ని కంపోజ్ చేసింది ఇళయరాజా. మనమున్నాం సినిమా కవర్లలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ. AK-47 అంటే ఆదర్శ కుటుంబం అనమాట. విక్టరీ వెంకటేష్ అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే మూవీ నువ్వు నాకు నచ్చవు, ఎవర్ గ్రీన్ క్లాసిక్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత మల్లీశ్వరి, అండ్ అఫ్ కోర్స్ త్రివిక్రమ్ గారు రెండు సినిమాలకి రైటర్ మాత్రమే, బట్ ఫస్ట్ టైం ఆయన ఫుల్ డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ గారు యాక్ట్ చేయబోతున్న మూవీ ఆదర్శ కుటుంబం. సో ఈ అక్టోబర్ 2nd మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. మరి చూడాలి, వీళ్ళ కాంబినేషన్ చాలా ఇయర్స్ తర్వాత రాబోతుంది కాబట్టి. అండ్ అండ్ అఫ్ కోర్స్ నిన్న ఒక టీజర్ కూడా లాంచ్ చేశారు, ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో నారా రోహిత్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంటర్వెల్ తర్వాత ఆయన ఎంట్రీ ఉంటుందంట, అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉండబోతుందని టాక్. మరి ఎంతవరకు నిజం అనేది మనం మూవీ రిలీజ్ తర్వాత మనం అయితే చూడాలి. అండ్ ఈ మూవీలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి, అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుంది ఎస్ఎస్ తమన్. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రేష్.

0: బాగుందిగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నువ్వు నేను ప్రేమ నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది ఏఆర్ రెహమాన్. న్యూయార్క్ నగరం నిదురోయ వేళ నేనే ఒంటరి. సో ఈ సాంగ్ తర్వాత మనం ఉన్నాం సినిమా కబుర్లలో. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఎవరి గురించి అంటే మన బాలయ్య బాబు గారి గురించి అనమాట. సో కొరటాల శివ అండ్ బాలయ్య బాబు కాంబినేషన్ తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచి ఈ కాంబినేషన్ పైన చాలా చర్చలు కూడా సాగినాయి, చాలా చాలా న్యూస్ అయితే వినిపించింది ఇండస్ట్రీలో. బట్ మొత్తానికి ఫైనలైజ్ అయిందనమాట, కొరటాల శివ గారి డైరెక్షన్లో బాలయ్య హీరోగా యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి అంటే ఈ మూవీలో ఆయన సరికొత్త మేకోవర్లో కనిపించబోతున్నారంట బాలయ్య బాబు. మరి చూద్దాం మరి ఎలా ఉండబోతుంది. అండ్ షూటింగ్ కూడా అక్టోబర్ 1st week నుంచి మళ్ళీ షూట్తో బిజీగా అవబోతున్నారు బాలయ్య. అండ్ మొత్తానికి 15 days పాటు ఈ షూట్ అయితే ఉంటుందంట. అండ్ ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి మనకి మెయిన్ హైలైట్ అవ్వబోతున్నాయని వినిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దేవరా తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ 2 years అనుకుంటా దేవరా తర్వాత కొరటాల శివ గారు డైరెక్ట్ చేయబోతున్నారు ఈ మూవీని. మరి చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ మూవీ అయితే. అండ్ స్టూడియోలో టైం 11:53:52. ఇది ఈరోజు సినిమా కబుర్లు. అండ్ ఒక సూపర్ సాంగ్తో ఈరోజు సినిమా కబుర్లకి బై బై చెప్పేస్తూ ఎగ్జాక్ట్గా 12:00 న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు తెలుసాలో మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో గల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంథన్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. 103 మందిని కాపాడగా మరో 140 మంది కోసం గాలింపు జరుగుతోంది. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు 2వ రోజుకు చేరుకుంది. 2వ రోజు సమావేశాల్లో స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే 4 ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయటం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. రానున్న 3 గంటల్లో కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగులు, ఈదురుగాలులు వేళ చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటి ప్రయత్నం చేయవద్దని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఎల్లుండి ధ్వజారోహణం, పెద్ద శేషవ వాహన సేవలుంటాయన్నారు. 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని చెప్పారు. వాహన సేవలను తొలగించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రకటనలో తెలియజేశారు. బాపట్ల జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై వెంకటరాజుపాలెం వద్ద కార్లు రవాణా చేసే కంటైనర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో క్షతగాత్రుణ్ణి ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని ఏజీకేపేట జెండా చెట్టు ప్రాంతంలో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, అనుమానిత బైకులను సీజ్ చేశారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత క్రికెట్ జట్టు తన మొదటి T20 మ్యాచ్ను ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఈరోజు జరగనుంది. ఈ తుదిపోరులో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడనుంది. 2024లో శ్రీలంక టీమిండియాను ఓడి

తొలిసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:46. ఈ రోజు మీకు తెలుసాలో ఏం మాట్లాడుకుందాం అంటే కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుకుందాం. ఏంటంటే త్రిమూర్తులలో ఒకడైన శివుడు, త్రినేత్రుడు, శంకరుడైన శివుడు, భక్తవ శంకరుడు, అతడే విశ్వనాథుడు. అంటే శివారాధన అనేది భారత భూభాగానికి మాత్రమే కాదు, అది అంటే మన భారతానికి మాత్రమే పరిమితం కాదు, పురాతన కాలం నుంచి కొన్ని ఇతర దేశాల్లో కూడా శివారాధన అనేది ఉండేదన్నమాట. దానికి నిదర్శనంగా ఇప్పటికీ అంటే ఆయా దేశాల్లో ఆనాటి శివాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మన భారతదేశంలో ఎన్ని అంటే ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయి, ఏది మోస్ట్ ఫేమస్ అనేది చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ వేరే దేశాల్లో ఎక్కడ ఉన్నాయి శివాలయం అనేది ఈరోజు మాట్లాడుకుందాం మీకు తెలుసా. కనుక ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, ఇంటూ స్టే ట్యూన్డ్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ అజ్ఞాతవాసి నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని పాడింది నిరంజన, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది అనిరుద్ధ రవిచందర్, అండ్ పాటకు లిరిక్స్ అందించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మనమున్న మీకు తెలుసాలో చెప్తానని చెప్పాను. అంటే మన దేశంలో ఉన్న శివాలయాల గురించి కాకుండా వేరే దేశాల్లో ఉన్న శివాలయాలు వాటి ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది పశుపతినాథ్ ఆలయం అన్నమాట. ఎక్కడుంది అని అంటే మన పొరుగు దేశమైన నేపాల్ రాజధాని అయిన ఖాట్మండు దగ్గరలో ఉంది. అది కూడా బాగ్మతి నదీ తీరంలో ఈ ఆలయం అయితే ఉందన్నమాట. అండ్ పురాణమైన శైవ క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం అనేది, అంటే దీని ప్రస్తావన అనేది కొన్ని పురాణ చరిత్ర గ్రంథాల్లో కూడా ఉంది. గోపాలరాజ వంశావళి ప్రకారం దీనిని ఎవరు కట్టించారు అని అంటే ప్రచండ దేవ అని ఆయన కట్టించారంట. అండ్ అంతేకాదు, పురాణ గ్రంథాల్లోని ఆధారాల ప్రకారం చూసుకుంటే క్రీస్తు శకం 4వ శతాబ్ది నాటికే ఈ ఆలయం అనేది ఉనికిలో ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వనవాస కాలంలో పాండవులు ఇక్కడ వెలిసిన పశుపతినాథుడిని దర్శించుకున్నట్లు కోటి రుద్ర సంహిత కూడా చెప్తుంది. సో నేవారి శైలిలో నిర్మించిన ఈ ఆలయం చూడడానికి చాలా అంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఇక్కడ ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారన్నమాట. మరి అది సంగతి, విశ్వనాథుడు అని అంటే మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, అన్నిటికీ విశ్వానికే నాథుడు అది. సో ఈ ఆలయం గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇంకొక ఆలయం గురించి కూడా చెప్తాను. బట్ ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:17:30. మనమున్న మీకు తెలుసాలో మన దేశంలో మాత్రమే కాదు వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి ఈరోజు చెప్తున్నాను. అండ్ ఫస్ట్ చెప్పింది పశుపతినాథ ఆలయం, అంటే నేపాల్లో ఉందని చెప్పాను. అలాగే ఇప్పుడు ప్రాంబనన్ ఆలయం అన్నమాట. అంటే ఇది ఎక్కడుంది అని అంటే ఇండోనేషియాలో జకార్తా ప్రాంతంలో ఉంది. సో ఈ ప్లేస్లో చూసుకుంటే త్రిమూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయంట, బట్ వీటిలో అతి ఎత్తైన గోపురం ఉన్నది మాత్రం శివాలయానికి. అండ్ ఈ ఆలయం ఎప్పటిది అని అంటే క్రీస్తు శకం 9వ శతాబ్దం నాటిది అని చెప్తారనమాట. రాజు రాకాయ్ అనే ఆయన క్రీస్తు శకం 850 ప్రాంతంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించారని కూడా చెప్తారు. అండ్ అంతేకాదు, అంటే ఆ తర్వాత 850 తర్వాత, ఆ తర్వాత పాలించిన రాజులు లోకపాల, బలితుంగ మహాశంభు వీళ్ళందరూ కూడా దీనిని విస్తరించారని కూడా చెప్తారు. సో మొత్తానికి ఈ ఆలయాన్ని, అంటే ఈ త్రిమూర్తుల ఆలయాలు ఉన్నాయి కదా, వీటిల్లో ఉన్న ఈ శివాలయాన్ని 856 స్టార్ట్ చేసినట్టు, అంటే అప్పుడు ప్రారంభించినట్లు మనకి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. అది సంగతి, ఇంకా చాలా శివాలయాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్

0: సాంగ్ తర్వాత, చిన్న కమర్షియల్ తర్వాత. వింటూ స్టే ట్యూన్.
1: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician, and there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
3: Guruji, ee astrala prapanchamto naa jeevitham enduku mudipadundi?
4: Endukante enduku kuda oka astranami, padma astranami.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:29:46 మనమున్నాం మీకు తెలిసాలో. అండ్ మరికొద్ది సేపట్లో అంటే 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి. మళ్ళీ ఎగ్జాక్ట్ గా కలుద్దాం 12:40 మీకు తెలిసాలో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు సరఫరా గొలుసు అంతరాయాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశంపై జరిగిన సదస్సులో సవాలును సకాలంలో గుర్తించడం, వాటిని సంసిద్దం కావడం, తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యతపై మోదీ చర్చించారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టంపై ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ తెలియజేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించామని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
1: चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: సాంకేతికత, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి ఒక అవరోధంగా మారుతుందని మోదీ హెచ్చరించారు. సాంకేతికతను స్వీకరించడంలో బ్రిక్స్ దేశాలు సమ్మిళిత తత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయని మోదీ పేర్కొన్నారు. నగరాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వీలుగా బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ గ్రిడ్లు, శక్తి నిల్వ కోసం తాము ఒక బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: అర్బన్ మొబిలిటీ హబ్ కి స్థాపన కీ గయి హై. భారతీయ సభ్యతా మే ప్రకృతి కో మా కా దర్జా దియా గయా హై. సదియో సే హమారీ మాన్యతా రహీ హై కి వికాస్ ఔర్ పర్యావరణ ఏక్ దూసరే కే వికల్ప నహీ పూరక హై. బ్రిక్స్ మే భీ హమనే మానవ వికాస్ ఔర్ పర్యావరణ కే బీచ్ సంతులన్ పర్ బల్ దియా హై.
0: గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ పరిధిలో అభివృద్ది చేసిన పరిష్కారాలు ప్రయోజనాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. వి మే బి రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వి రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యూమానిటీ.
0: అంతకుముందు ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులకు స్వాగతం పలికారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధాని లెమిన్ హాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కజకిస్తాన్ అధ్యకుడు కాసం జోమాట్ టోకియోవ్, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతెహా ఎల్సీసీ, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రంపఫోజో, బురుండి అధ్యకుడు ఎవరెస్టే ఎండాయిష్మేతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గేబ్రియస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు, పాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్సెస్పై మహమ్మారి ఒప్పందానికి సంబంధించి చర్చలు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షయవ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, డిజిటల్ హెల్త్, సంప్రదాయ వైద్యం, అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో తనకు లభించిన ఘనస్వాగతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి సయ్యద్ అలీ మధానీ జాతీతో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు, ఆర్థిక రంగానికి సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినందుకు సీతారామన్ ఇరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వృద్దికి సంబంధించిన అంశాలపై, అలాగే పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా జూన్పూర్ తీర ప్రాంత గ్రామంలో మరో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్టంలో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమోదించారు. ఇది పశ్చిమ బెంగాల్ అభివృద్దికి ఒక పెద్ద ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చందీపూర్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం తర్వాత జూన్పుట్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం డీఆర్డీఓకు మూడవ ప్రధాన కేంద్రంగా మారుతుంది. స్వాతంత్ర సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అతిపిన్న వయసులోనే జతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని అమిత్ షా చెప్పారు. జైలు చిత్రహింసలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. జైల్లో స్వాతంత్ర సమరయోధుల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు నిరసనగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తికి, సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. వేగంగా వృద్ది చెందుతున్న కృత్రిమ మీద సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెండోయ్ పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా సాంకేతిక రంగంలో ఏఐ పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అమెండోయ్ హెచ్చరించారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండి తెలియజేసింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386 పెరిగింది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు, వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో DRDO ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:40:28. మనమున్న మీకు తెలుసాలో పురాతన శివాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ దట్ టూ మన దేశంలో కాదు, వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి. సో మైసన్ శాంక్చురీ అనేది ఎక్కడ ఉంది అని అంటే వియత్నాంలో ఉందన్నమాట. పురాతన చంపా నాగరికతకు చెందిన కొంతమంది అంటే చామ్ రాజవంశీకులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా శివారాధకులు అన్నమాట. వాళ్ళు దాదాపు 70 శివాలయాలను నిర్మించారంట, మామూలు విషయం కాదు అక్కడ. అండ్ అంతేకాదు, ఈ ఆలయాలన్నీ కూడా క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 13వ శతాబ్ది మధ్యకాలంలో నిర్మించినవిగా చెప్తూ ఉంటారు. అండ్ వీటిల్లో చంపారాజు భద్రవర్మ అనే ఆయన నిర్మించిన భద్రేశ్వర ఆలయం అనేది అంటే మెయిన్ టెంపుల్గా పరిగణిస్తారన్నమాట. అలా చంపారాజ్యానికి చెందిన వీళ్ళందరూ దాదాపు 36 కిలోమీటర్ మార్గంలో ఈ పురాతన ఆలయాలన్నింటినీ నిర్మించుకుంటూ వెళ్లారంట. ఇంకో విశేషం ఏంటంటే వీటిని ఇటుకలతో నిర్మించడం చాలా చాలా విశేషం. అండ్ అంతేకాదు, ఈ ఆలయాలను చూడడానికి వేరే వేరే దేశాల నుంచి పర్యాటకులు చాలా పెద్ద మొత్తంలో వస్తూ ఉంటారన్నమాట. మరి అంతే కదా, మన అంటే మన దగ్గర శివాలయాలు మనందరికీ తెలుసు, మ్యాక్సిమం అన్నిటి గురించి తెలుసు, వాటి హిస్టరీ ఏంటి, వాటి అంటే స్థల పురాణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసు. బట్ వేరే ప్లేసెస్లో కూడా ఉన్నాయి అని అంటే అది ఎలా పాసిబుల్ అయింది అనేది తెలుసుకోవడానికి చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటి శివాలయాల్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇంకా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టేడియం

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాం వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి. నెక్స్ట్ మున్నేశ్వర ఆలయం అన్నమాట. పురాతనమైన ఈ శివాలయం అనేది ఎక్కడుందో తెలుసా? శ్రీలంకలోని పుట్టాళం అనే జిల్లాలో మున్నేశ్వరం అనే గ్రామంలో ఉంది. అండ్ 1000 ఏళ్లకు పైబడిన ఈ ఆలయానికి రామాయణంతో ముడిపెట్టే అంటే కొన్ని గాథలు స్థలపురాణాలుగా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అంతేకాదు శ్రీలంకలోని 5 పురాతనమైన శైవ క్షేత్రాలైన పంచ ఈశ్వరం క్షేత్రాలలో ఈ మున్నేశ్వరం అనేది ఒకటి. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపైన ఎగ్జాక్ట్గా ఆ ప్రూఫ్స్ అయితే ఏం లేవు. బట్ క్రీస్తు శకం 1412 సంవత్సరంలో కొట్టే అనే రాజ్యాన్ని పాలించిన పరాక్రమబాహు ఈ ఆలయాన్ని తొలిసారి అంటే ఫస్ట్ టైం పునరుద్ధరించినట్లు శాసనాధారాలు అయితే మనకైతే లభించినాయి అన్నమాట. అంతేకాదు 16వ శతాబ్దిలో పోర్చుగీసు సేనల దాడిలో ఈ ఆలయం అనేది కొంచెం దెబ్బతినిందని కూడా చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత కాండ్యన్ అనే రాజ్యాన్ని పాలించిన కీర్తిశ్రీ రాజసింహ 18వ శతాబ్దిలో ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించారన్నమాట. అండ్ ఇక్కడ కూడా అంటే ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున ఆ ఉత్సవాలు అనేవి చాలా చాలా వైభవంగా చేస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ది హా విహార్. సో ప్రీహా విహార్ అంటారు దీన్ని. అంటే పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం ఎక్కడుంది అని అంటే కంబోడియాలో ఉంది. సో థాయిలాండ్ కంబోడియా సరిహద్దుల్లోని డాంక్రేక్ అనే పర్వత శ్రేణుల్లోని నిటారుగా ఒక కొండ మీద దాదాపు 800 మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రీహా విహార్ అనే ఆలయం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది క్రీస్తు శకం 11వ శతాబ్ది నాటిది అని చెప్తారు. యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటంటే ప్రీహా విహార్ అంటే దేవతల విహార స్థలం అని అర్థం అంట. సో రాజులైన సూర్యవర్మరాజు అండ్ 2వ సూర్యవర్మరాజు ఇక్కడ శిఖరేశ్వర అలాగే భద్రేశ్వర అనే శివాలయాలను నిర్మించారని చెప్తారు. అండ్ వీటి చుట్టూ అంటే ఈ శివాలయం చుట్టూ అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. అండ్ వాటిని కూడా వీళ్ళే నిర్మించారు. సో నిటారుగా ఉన్న కొండ మీద గల ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి 163 ఎత్తైన మెట్లతో కూడిన ఒక మార్గం అయితే ఉంటుంది. అదొక్కటే మనకి దారి అన్నమాట. సో అలా అని చెప్పి ఇది పాసిబుల్ కాదు అని అనుకోవడానికి లేదు. చాలామంది పర్యాటకులు ఇక్కడ కూడా వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని చూడడానికి. సో ఇది ఈరోజు మీకు తెలుసా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఆ విశ్వనాథుడు విశ్వానికే నాథుడైన, సో మన భారతదేశానికి మాత్రమే కాదు ఈ శివాలయాలు అంటే ఇలాంటి హిస్టారికల్ ప్రూఫ్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. ఓన్లీ ఈ ఆలయానికి సంబంధించిన కాదు, చాలా చాలా విశేషాలన్నీ చాలా ఉన్నాయి మన దేశంలో మాత్రమే కాదు పొరుగు దేశాల్లో వేరే దేశాల్లో కూడా. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈరోజు మీకు తెలుసా. అండ్ లవ్లీ సాంగ్తో బై బై చెప్పేస్తున్నాను మీకు తెలుసాకి మాత్రమే. ఎగ్జాక్ట్గా 1 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం ధీరాలో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: City FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. గ్లోబల్ సౌత్ దేశాలు ప్రపంచ సంక్షోభాల విషయంలో ముందు వరుసలో ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుక వరుసలో ఉండిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇకపై గ్లోబల్ సౌత్ దేశాలు నిబంధనలు పాటించేవిగానే ఉండకూడదని, నియమాలు రూపొందించేవిగా ఎదగాలని ఆకాంక్షించారు. భిన్నత్వమే బ్రిక్స్ దేశాల బలమని అన్నారు. అన్ని దేశాలు కలిసి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రెండవ రోజు కొనసాగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు 21 మంది దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. చర్చల అనంతరం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ 6 దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నందిగామ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు తీసుకువచ్చి పనులను వేగంగా పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. చంద్రలపాడు నుంచి కంచెల గ్రామానికి తుర్లపాడు మీదుగా వెళ్లే రహదారి పునర్నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. తుర్లపాడు మీదుగా చంద్రలపాడు, కంచెల గ్రామాలను కలిపే ఈ రహదారి పునర్నిర్మాణంతో ప్రజల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రజలు ప్రయాణించేందుకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో కల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమందన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 103 మందిని కాపాడగా మరో 140 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని ఏజీకేపేట జెండా చెట్టు ప్రాంతంలో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, అనుమానిత బైకులను సీజ్ చేశారు. ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజెల్, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలో ఉండి స్వయంగా వచ్చేవారికి పరిమితం చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే.

0: భారతి ఉంటుంది కదా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1 o'clock 34 minutes 30:27 అండ్ మనం ఎంటర్ అయిపోయాం ధీరాలోకి. ఈరోజు ధీరాలో ఏం మాట్లాడుకుందాం అంటే, యాక్చువల్గా 30 వయసుకి ముందు ఏం చేశారు అని అడిగితే పాత జనరేషన్ ఏం చెప్తుంది, యాక్చువల్గా ఆలోచిస్తుంది. బట్ ఈ జనరేషన్ అమ్మాయిలు మాత్రం అప్పటికే సాధించేసి ఉంటారనమాట. అంటే చిన్న వయసులోనే ఎవరిపైన ఆధారపడకుండా ఒక ఇండివిజువాలిటీతో వాళ్ళ వాళ్ళ స్కిల్స్ని నిరూపించుకుంటున్నారని చెప్పొచ్చు. అండ్ కళలకి డెడ్ లైన్ పెట్టకుండా తమ జీవితానికి తామే సింహాసనం వేసుకుంటున్నారు. సో వాళ్ళల్లో కొంతమంది గురించి, కొంతమంది ధీరల గురించి ఈరోజు ధీరలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టూడియో.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి ప్లే చేశాను. రేంజ్ లవ్ స్టోరీ అండ్ తర్వాత మనమున్నాం ధీరాలో మనం మాట్లాడుకుందాం అని చెప్పాను. అంటే 30 ఇయర్స్ ముందు ఏం చేశారు, 30 ఇయర్స్కి ఏం చేశారు అని అడిగితే పాత జనరేషన్ ధీరల్ని ఏం చేయలేదు అని చెప్పి ఆలోచించి బాధపడుతూ ఉంటారు. బట్ ఇప్పటి జనరేషన్ అలా కాదనమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా 30 లోపే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళలో కొంతమంది గురించి మాట్లాడుకుందామని చెప్పాను. ఫస్ట్ మౌమితా బసాక్. సో ఈవిడ పశ్చిమ బెంగాల్ పల్లెలో పెరిగిన మౌమితా బసాక్ అనే ఆవిడ. ఆవిడ చేతిలో సపోజ్ ఒక సూది పడితే అది కేవలం ఒక కుట్ట అవ్వదు, ఒక కథ మొదలవుతుంది అనమాట. అంటే జనరల్గా మనం సాధారణంగా పాత క్లోత్స్ ఏమైనా సరే ఉంటే పక్కన పెట్టేస్తాం అనమాట. బట్ ఆవిడ ఇదే నా కాన్వాస్ అంటూ రంగురంగుల కళలను నేస్తారు అండ్ సాంప్రదాయ కాంతా కుట్టును ఆధునిక భావాలతో కలిపి చీరపై చిన్న చిన్న ముచ్చట్లుగా కుట్టేస్తారనమాట. అండ్ టీ కాఫీ కలర్స్ సహజ మరకలు, మిగిలిపోయిన క్లోత్స్ ఏవైతే ఉంటాయి వాటి ముక్కలు, ఇవన్నీ ఆమె చేతిలో పడితే రకరకాల డిజైన్స్గా మారిపోతాయి అనమాట. సో ఆమె డిజైన్స్ అనేవి మన ఇండియాలో మాత్రమే కాదు మన దేశం దాటి స్పెయిన్, బ్రిటన్, పోలాండ్ వరకు చేరి ప్రశంసలను కూడా అందుకున్నాయి. అంతేనా కాదు, రాష్ట్ర అంతర్జాతీయ వేదికల వరకు అనేక అవార్డులు, పురస్కారాలు ఇవన్నీ కూడా ఆమె ఖాతాలో చేరిపోయాయి. సో మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, ఇలా తన కుట్టులోనే సందేశాలని నేస్తూ సూది చిన్నదైన సందేశం మాత్రం పెద్దది అని నవ్వేస్తారు మౌమిత. అంతేకాదు స్థానికంగా ఉన్న మహిళలకి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఆమెకు మరో గర్వకారణంగా చెప్తారు. అలా మరి పాత బట్టలతో, అంటే పాత బట్టలలో కూడా కొత్త ప్రపంచం దాగి ఉంటుందని నిరూపించారు మౌమితా బసాక్. ఇంకా ఉన్నారు ధీరలు, వారి గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:49:46. మరి కొద్దిసేపట్లో అంటే 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు అండ్ ఎగ్జాక్ట్గా 1:30 మళ్ళీ కలుద్దాం ధీరాలో. వింటూ స్టూడియో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కావని ఆయన అన్నారు. సవాళ్లను ముందుగానే గుర్తించి సిద్దంగా ఉండి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొంటూ,
1: మహమ్మారియా, క్లైమేట్ డిజాస్టర్స్ ఆర్ సప్లై చైన్ డిస్రప్షన్ నే దిఖాయా హై కి ఆజ్ కే ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ మే కోయి భీ సంకట్ ఏక్ క్షేత్ర తక్ సీమిత్ నహీ రహతా ఇస్లీ హమ్నే బ్రిక్స్ సమూహ్ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా ఔర్ తురంత్ కార్యవాహీ కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక్ హై.
0: మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లెలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి హోంమంత్రి మట్టి గణపతి ప్రతిమలను నిన్న అందజేశారు. మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడవచ్చని హోంమంత్రి తెలిపారు. ప్రజలు కూడా మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించి పండుగను భక్తి శ్రద్దలతో పాటు పర్యావరణ హితంగా జరుపుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఎల్లుండి ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవలు ఉంటాయని వివరించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరపున పట్టువస్తాలను సమర్పిస్తారని వెల్లడించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్దతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్దంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2022 ప్రారంభమైన ఈ కార్యక్రమం సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తూ ఒక ప్రజా ఉద్యమంగా

0: రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాష్టంలో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆశీర్వాదాలు కోరుతూ ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా దీపం వెలిగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ రాష్ట ప్రజలను కోరారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు ఆశీర్వాద దీపం వెలిగించాలి అని బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కోరుతూ,
1: మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ సేవకి అంకితమై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆయన చేసిన ఎనలేని సేవలకి గుర్తుగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ దేశవ్యాప్తంగా మనం చేస్తున్నాం. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 17 మనం ప్రతి ఇంట సాయంకాలం 7 గంటలకి ఆశీర్వాద దీపాన్ని వెలిగించి ఆయనకి యశస్సు కలగాలని చెప్పి అందరూ కోరుకుందాం.
0: తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. 1921 మే 7వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మంగళంపాడులో ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటక రచనతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సామాజిక సమస్యలను ప్రతిబింబించే నాటకాలు రాశారు. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి వందలాది పాటలు, సంభాషణలు, కథలు, మాటలు అందించారు. రచయితగా, కవిగా, నాటకకర్తగా తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13వ తేదీన కన్నుమూశారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 ఇరు జట్లు తలపడనున్నాయి. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. దేశ రాజధానిలోని అత్యున్నత సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు విద్యా ప్రగతి, సమగ్ర వికాసం సాధ్యమవుతాయని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం గౌతమి అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో రాష్టంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 10 మంది ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో గల అమృత్ ఉద్యాన్ సందర్శనకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు

0: చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:30 అండ్ మనం ధీరాలో మాట్లాడుకుంటున్నాం కొంతమంది ధీరల గురించి. సో రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన 20 ఇయర్స్ వయసున్న సిమోనా మోహన్ ఇప్పుడు పర్యాటక రంగంలో కొత్త పందాన్ని చూపిస్తున్నారనమాట. అంటే పర్యావరణ హిత పర్యాటకానికి ప్రాధాన్యం ఇచ్చే ఒక ఆర్గనైజేషన్ని ఆవిడైతే నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. అండ్ ఎవరైతే గెస్ట్స్ ఉంటారో వాళ్ళకి వసతి మాత్రమే కాదు, స్థానికంగా ప్రకృతి, సంస్కృతి, ఆహారం అన్నీ కలిసిన ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తున్నారన్నమాట సిమోనా మోహన్. సో నీలగిరుల మధ్య 3 బెడ్రూమ్స్ ఉండే ఒక కాటేజీలో కేవలం 3,000 రూపాయలకి అక్కడ స్టే చేసే ఒక సౌకర్యంతో పాటు, భోజనంతో పాటు, అంటే స్థానికంగా ఉండే ఏమైనా కొనడానికి ఏమైనా ఉన్నాయా, అలాగే మన వెహికల్స్కి సంబంధించి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఇలాంటి సదుపాయాలన్నీ ఉన్నాయా అని చెప్పి ఒక ప్యాకేజీగా ఆవిడైతే అందిస్తున్నారనమాట అందరికి. ఇలా చెప్పుకుంటూ పోతే ధీరులందరూ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ తర్వాత

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:48:50 అండ్ మనం ధీరాలో మాట్లాడుకుంటున్నాం కొంతమంది ధీరాల గురించి. అండ్ నెక్స్ట్ చెస్ వేదిక పైన మహారాణి దివ్యా దేశ్ముఖ్ అని చెప్పవచ్చు. సో 27 వయసులో చెస్ బోర్డు పైన తన మేధస్సుతో ఆకాశాన్ని తాకేశారు దివ్యా దేశ్ముఖ్. మహారాష్ట్రకు చెందిన ఈమె అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన కొద్ది మంది భారతీయ మహిళల్లో ఒకరుగా చెప్తారు. అండ్ అంతేకాదు, ఆ జాతీయ అంతర్జాతీయ పోటీల్లో తనదైన ముద్ర వేసి యువతలో, అంటే యంగ్స్టర్స్ అందరిలో కూడా చెస్ ఆడటం పైన ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. నిజానికి అంటే చెస్ బోర్డు పైన ఆమె నడిపే ప్రతి పాము ఒక వ్యూహం అని చెప్పొచ్చు. అలాగే ప్రతి కదలిక ఒక లెక్క, ప్రతి ఆట చివరికి చెక్మేట్ వైపు దారితీసే తెలివైన అడుగుగా చెప్పొచ్చు. అంటే ఎక్కడా తడబడకుండా పాయింట్ టు పాయింట్ ప్రత్యర్థిని, అంటే ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేస్తూ ముందుకు సాగే ఈ చిన్న మేధావి ఇప్పుడు 2026 క్యాండిడేట్స్ టోర్నీ పైన ఉన్నారన్నమాట ప్రజెంట్, అంటే ఇయర్లో. నిజానికి ఆమె ప్లే చూస్తే కనుక, ఆ మాట తీరు చూస్తే చదరంగ బోర్డు పైన రాజు రాణి కోట అన్నీ ఉన్నా సరే ఆటకు ప్రాణం పోసేది దివ్య చేతులైనా అనే భావన మనకి డెఫినెట్గా కలిగిస్తుంది.

అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ ధీర గురు ఎవరు అని అంటే ముబస్సిరా ఖలీద్ ఖత్రి. సో మూడు తరాలుగా ఆ ఇంట్లో మోగేది చెక్క ముద్రల శబ్దమే, కానీ ఆ ముద్రలు వేసేది మాత్రం అంతా మగవాళ్లే. బట్ ఆ సాంప్రదాయానికి చిన్న నవ్వుతో ఇప్పుడు నా వంతు అంటూ రంగంలోకి దిగారు ముబస్సిరా ఖలీద్ ఖత్రి. గుజరాత్ ప్రాంతానికి చెందిన ఈమె అజ్రక్ అనే ఒక క్లిష్టమైన ముద్రణ కళలో తొలి మహిళా కళాకారిణిగా చెప్తారు. సో అందులో అడుగుపెట్టి అడ్డుగోడలను బద్దలు కొట్టడమే కాదు ఆంక్షల సరిహద్దులను కూడా చెరిపేశారని చెప్పొచ్చు. సాంప్రదాయ పద్ధతికి తన స్వేచ్ఛా చిత్రణను అలాగే హస్తకళా నైపుణ్యాన్ని జోడించి చెక్క ముద్రల మధ్యలో కొంచెం తన స్టైల్ని దాన్ని క్రియేట్ చేసి అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసి కొత్త కొత్త డిజైన్స్ని చూపించారని చెప్పొచ్చు. అంతేకాదు బిజినెస్ టెక్నిక్స్ అనేవి కూడా బాగా నేర్చుకుని కళకు వ్యాపార దక్షతను కూడా జాయిన్ చేశారని చెప్పచ్చు. అంటే ఆమె క్రియేట్ చేసిన డిజైన్స్ అన్నీ కూడా మన ఇండియా మాత్రమే కాదు దేశీయ అంతర్జాతీయ వేదికలపైన ప్రశంసలు అందుకున్నాయని చెప్పచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ధీరలు చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇండివిజువాలిటీని ప్రూవ్ చేసుకుంటూ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాదు అంటే చాలామందికి ఉపాధిని కూడా కల్పిస్తూ ఉన్నారన్నమాట. ఫస్ట్ చెప్పినట్టు ఎవరినైనా అంటే ఓల్డ్ జనరేషన్ ఎవరైనా మనం 30 ఇయర్స్ ముందు ఏం చేశారు అని అంటే పాపం వాళ్ళు ఏం చెప్పలేరు అప్పుడు పరిస్థితులు అవి. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఎవరైనా సరే 30 ఇయర్స్కి మీరు ఏం చేశారు అని అంటే పెద్ద పెద్ద స్టోరీసే వినిపిస్తే మనకి, అంటే వాళ్ళ లైఫ్ జర్నీ ఎంత మోటివేషనల్గా ఉంటుంది మనకు వింటూ ఉంటే. అంటే యాజ్ ఏ సపోజ్ ఒక అబ్బాయిగా నేనే వింటున్నప్పుడు వీళ్ళు ఇంత సాధించారా అసలు మనం ఏం చేసాం మన లైఫ్లో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ధీరలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్తో బై బై చెప్పేస్తున్నాను ధీరాకి మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో న్యూస్ ఉంటుంది 2 o'clockకి ఢిల్లీ నుంచి అండ్ 2:15కి మళ్ళీ కలుద్దాం సందడే సందడిలో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహి ఆకాశవాణీ, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సునతే ఆయే, దేఖతే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:35:55 మన ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడే సందడికి వెల్కమ్ చెప్పేస్తాం. తెలుసు కదా, నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

సూపర్ సాంగ్ విన్నారు కదా, మంచి మోటివేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు, ఇన్స్పిరేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ ఈ సాంగ్ వింటే ఒక పాజిటివ్ వైబ్ అయితే డెఫినెట్గా వస్తుందన్నమాట. దీని ఒరిజినల్ సాంగ్ ఇంకోటి కూడా ఉంటుంది, దాని గురించి చాలాసార్లు చెప్పాను. ఎనీవే, ఈ సాంగ్ గురించి పక్కన పెడితే మరి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాను, ఈజీగా అడగాలి కాబట్టి ఇదే సాంగ్, ఈ సాంగ్ ఏ సినిమాలోది, ఇదే నా ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నేను ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలోదో తెలిస్తే 0866243884 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్ యూ.

కార్తిక్ పాడిన సూపర్ సాంగ్ ని కంపోజ్ చేసింది అచ్చు, ఫ్రమ్ ద మూవీ కుర్రాడు నుంచి ప్లే చేశాను. అండ్ మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్, ఇందాక అంటే ఒక సాంగ్ ప్లే చేశాను. ఒక్కనాటితోనే శ్వాస నిన్ను వీడిపోతుందా, మరోనాడు మళ్ళీ వచ్చి కష్టమేదో తెస్తుందా. లిరిక్స్ మారిపోయాయి ఏంటి అని అనుకోవద్దు. ఒరిజినల్ సాంగ్ అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. మై మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పొచ్చు. నా ప్లేలిస్ట్లో ఉన్న సాంగ్స్ ఇది. బట్ నేను ప్లే చేసిన సాంగ్, ఒకే ఒక జీవితం, ఏ సినిమాలో నుంచి ప్లే చేశాను అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీ క్వశ్చన్, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. హ్యాపీ సండే కిషోర్ అని అంటూ కనకారావు గారు పడ నుంచి హ్యాపీ సండే, మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ గుడ్ మార్నింగ్ క్రిష్ జీ, చాలా రోజుల తర్వాత మీ ట్యూన్ వినపడింది, ఎలా ఉన్నారు అని అంటూ విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను. అండ్ హాయ్ క్రిష్ జీ, బాగున్నారా? ఆహా ఏమి మా అదృష్టం, తమరి రాక మాకెంతో సంతోషం. సుమండి పండుగ బొనాంజా స్పెషల్ మా అందరికీ అందించడానికి. సో ఈరోజు మీరు వస్తారని మా సిక్స్త్ సెన్స్ చెప్పేసింది అని అంటూ స్పెషల్ షో అందరం ఎంజాయ్ చేస్తున్నాం అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడ్వాన్స్గా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. అండ్ హాయ్ సార్ అంటూ పంపించారు, హాయ్ బట్ మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. అండ్ వేటపాలెం దగ్గర నుంచి, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ, థ్యాంక్ యూ అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ వెరీ వెరీ లో సౌండ్ ఆన్ వెబ్ స్ట్రీమ్ ప్లీజ్ అని అంటూ రవి ఫ్రమ్ కర్ణాటక నుంచి, ప్లీజ్ సౌండ్ అంట. సో ఎవరికి వినిపించట్లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పండి, డెఫినెట్గా రెక్టిఫై చేయడానికి ట్రై చేద్దాం. అండ్ గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి పంపించారు, హాయ్ అంటూ, హాయ్ మీకు కూడా. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడేస్ అందరికి స్వాగతం అని అంటూ మహమ్మద్ జరీద్దీన్, స్నేహభాను జరీద్దీన్ ముంబై నుంచి పంపించారు, మీకు కూడా నమస్కారం. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిడిపాడు నుంచి, హలో క్రిష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు? జవాబు అని అంటూ, రాంగ్ ఆన్సర్ కదా, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే. జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి, థ్యాంక్ యూ. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కిషోర్ గారు మీకు తెలిసే ప్రోగ్రాంలో లార్డ్ శివుడి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా చక్కగా చెప్పారు, విఘ్నాలకు అధిపతి వినాయక చతుర్థి శుభాకాంక్షలు అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా అండ్ మన లిజనర్స్ అందరికీ కూడా. అండ్ వెల్కమ్ టు సందడే సందడే అని అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అండ్ మూసాపేట నుంచి నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి, వీళ్ళందరూ కడప నుంచి పంపించారు, హాయ్. అండ్ రాజోల నుంచి జయన్న గారు, హాయ్ బట్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసూనా గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు, తెలియదు అండి అని అంటూ నేను చెప్తాను. అండ్ వివి రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజోల నుంచి బోరెల సంధ్య. అండ్ ఫస్ట్ వినిపించింది మిస్టర్, ఓకే ఇప్పుడు వినిపించింది కుర్రాడు, కార్తీక్ పాడిన పాట రచన అనంత్ శ్రీరామ్ అంటూ పంపించారు. సో మొత్తానికి రైట్ ఆన్సరే. అండ్ విశ్వ ఫ్రమ్ మంచిర్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా? పులిపాటి వెంకటేష్ గారు, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు? భోజనం చేశారా? వెల్కమ్ టు సందడే సందడి, మీకు అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఒక గమనిక సార్, నిన్నటి నుంచి రేడియో సెట్లలో ప్రసారం సరిగ్గా రావడం లేదు, యాప్లో బాగానే వస్తుంది, బట్ ఈ ప్రాబ్లం సరిచేయండి. ఓకే చూద్దాం, డెఫినెట్గా నేను ఇన్ఫామ్ అయితే చేస్తాను హైర్ అఫీషియల్స్కి. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ వరుణ్ సందేశ్, నేహా శర్మ నటించిన కుర్రాడు ఇప్పుడు ప్లే చేసింది కాదు, ప్రీవియస్ సాంగ్ గురించి అడిగాను. ఓకే మొత్తానికి రైట్ ఆన్సర్, షరీఫ్ గన్నవరం నుంచి. అండ్ మండూరు లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సండే సండేకి సందడే సందడికి స్వాగతమా? ఓకే. అండ్ అలాగే కలమందుల పాడి నుంచి పంపించారు కాసిం ముజావల్లి, రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, తలంపాడి నుంచి పంపించారు. కుర్రాడు మూవీలో సాంగ్ కాదు, ప్రీవియస్గా ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో అని అడిగా. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదిలు నుంచి పంపించారు, రైట్ ఓకే కుర్రాడు. అండ్ హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, మీరు చెప్పిన ప్రశ్నకు ఆన్సర్ కుర్రాడు అని అంటూ. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుసుమ అంబట్ నగర్ నుంచి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్. అలాగే శుభ మధ్యాహ్నం కిషోర్ గారు, ఎలా ఉన్నారు? క్షేమమేనా? సందడేస్ అందరికి స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, థ్యాంక్ యూ సో మచ్, నేను క్షేమంగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ హాయ్ అంటూ క్యాదరి వీరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హాయ్ ఆన్సర్ ఏది? అండ్ కే బెద్ద నరసింహ, పద్మభాయ్ వీళ్ళందరూ పంపించారు ఎర్రపల్లి మండలం నుంచి, హాయ్ విజయవాడ అంటూ, హాయ్ హాయ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు, బాగున్నారా? వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా. అండ్ హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, లంచ్ చేశారా అంటూ అమూల్య, హాయ్ హాయ్, నేను చాలా బాగున్నాను అండ్ లంచ్ కూడా అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు బాగా వినపడుతుంది, ఇలాగే ఉంటే బాగుంటుంది అని అంటూ,
వేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ పెడన నుంచి, హాయ్ కృష్ణ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్, ప్రశ్న వినలేదు అని అంటూ, సో ఆన్సర్ కూడా చెప్పేసి టైం వచ్చేసింది కాబట్టి ఇంక నేను క్వశ్చన్ మళ్ళీ అడగలేను. అండ్ నిజామాబాద్ జిల్లా నుంచి మొహమ్మద్ జనిద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కృషి అని అంటూ, మీకు తెలుసాలో శివుని దేవాలయాల గురించి చక్కగా వివరించారు అని అంటూ, అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాని హనీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ అని అంటూ, సోమనాథం జనార్దన్ రావు గారు, రైట్ ఆన్సర్. అండ్ హలో వందే భారత్ కిషోర్ గారు, ఇప్పుడు నెల్లూరు ఎఫ్ఎం ట్యూన్ చేశాను, హ్యాపీ గణేష్ చతుర్థి అని అంటూ, మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. అండ్ మీరు ఫస్ట్ ప్లే చేసిన సాంగ్ నేను వినలేదు సార్, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. అండ్ మహమూద్ ఇనాయతుల్లా పంపించారు, రైట్ ఆన్సర్. అలాగే హాయ్ క్రిష్, గుడ్ ఆఫ్టర్నూన్, వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ పేరు మాత్రం పంపించట్లేదు చాలామంది. సో అందరికీ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మిస్టర్ నూకయ్య అన్నమాట. ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపో నీకు, ఈ పాట ఏ సినిమాలోది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. అది మిస్టర్ నూకయ్య అండ్ కుర్రాడు అని అంటూ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోదో, జానకి రాజు, రాంగ్ ఆన్సర్. అండ్ పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ వింజమూరు నుంచి పంపించారు, అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. మన సామెతలు అడగండి అలా చెప్పండి కాబట్టి ఫస్ట్ సామెత అడుగుతున్నాను. పాపమని పాత చీర ఇస్తే మిగతా సామెతను మీరు కంప్లీట్ చేయండి. 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. పాపమని పాత చీర ఇస్తే ఇది చేసిందంట ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

యూరప్ అమెరిక సైతం కన్నేసే మనపై నిత్యం హైదరాబాద్ అలాంటి సిటీ అని పాట మాట విని సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది వన్ శంకర్ రాజా. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, పాపమని పాత చీర ఇస్తే గోడ ఐ మీన్ మిగతా సామెతని మిమ్మల్ని కంప్లీట్ చేయమని చెప్పాను. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి నో ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కాదు అండ్ రాజుల నుంచి జయన్న రైట్ ఆన్సర్ అండ్ ఎంత ఉందో అని కొలుసుకుందంట. ఓకే, తరాలపల్లి నుంచి జరిపోతులు వచ్చే గారు అండ్ అమూల్య తెలియదు సార్ మీరే చెప్పండి అని అంటూ నేను చెప్తాను. పాపమని పాత చీర ఇస్తే దస్తగిరి సంధ్య ఎగ్జాక్ట్గా అది కాదు కదా. అలాగే హ్యాపీ కనీసం ఉన్న రెండు పేర్లైనా చదవండి. ఎం నరేష్ మెర్సీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్, యువర్ వాయిస్ సౌండ్స్ రియలీ నైస్ క్రిష్ బ్రో, ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి. అండ్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ గారు బాగున్నారా మీరు అడిగిన క్వశ్చన్కి. నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అండ్ ఇంటి వెనకాలకు వెళ్ళి. ఓకే, గచ్చిబౌలి నుంచి ప్రసూన రైట్ ఆన్సర్ అండ్ హాయ్ సార్ తాడేపల్లి నుంచి నాగమణి. సామెత ఇంతేనా ఇంటి వెనక్కి? ఓకే రైట్ ఆన్సర్. అండ్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ శంకర్ జిల్లా, ఓకే శంకర్పల్లి నుంచి పంపించారు. రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ షరీఫ్ గణవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గోడచాటుకు వెళ్ళి అని అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజేష్ నెల్లూరు నుంచి అండ్ కలమందులపాడు గ్రామం నుంచి కాసిం ముజావలి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజుల నుంచి బోరెల్ల సంధ్య రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవతి వీళ్ళందరూ పంపించారు మహబూబ్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. బట్ ఆ ఆన్సర్ మీకు ఎవరో ఫార్వర్డ్ చేశారు అవునా. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే కవిత జోష్ణవి వీళ్ళందరూ పంపించారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ రైట్ ఆన్సర్. అండ్ ఇంటి వెనక్కి వెళ్ళి అని అంటూ సోమనాథం జనార్దన్ రావు గారు రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కుస్మా అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి పంపించారు. ఓకే, ఆ ఆన్సర్ అయితే నాకు అర్థం లేదు దీపిక. అండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్ అనియ వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ మండూరు లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ మిర్యాల తిరుమలయ్య అండాలు పంపించారు పుట్టపాక నుంచి. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ మామ జనిదిన్ స్నేహబాణి జనిదిన్ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి పంపించారు రమేష్ రైట్ ఆన్సర్. అండ్ నా పేరు పోతురాజు, నాది రాచకుంటం, అది కృష్ణా జిల్లా నాగైనాక. ఓకే, ఆ ఊరి పేరే డిఫరెంట్గా ఉంది. ఎనీవే కొత్త చీర అంట, కొత్త సామెత చెప్పారు మీరు బట్ అది కాదు. అండ్ తిరుపతి నుంచి మురళి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ క్లూ ఇచ్చేసారు వచ్చి వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే జీరెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ స్టిల్ టైపింగ్ అనమాట, ఆత్మకూరు మండలం నుంచి వనపర్తి జిల్లా డి గోవర్ధన్ గిరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ రైట్ ఆన్సర్ అని చెప్పలేదు, మా జవాబు కరెక్టేనా, మాధవి ఆంజనేయులు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సరే. అండ్ ఇంటికి వెళ్ళి అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి పంపించారు వెంకటేష్ శ్యామల. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్ థ్యాంక్ యూ అని అంటూ బి రాంబాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. అలాగే ఇంటి వెనకాలకు వెళ్ళి అని అంటూ మహమ్మద్ దినైతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ మహమ్మద్ జనిదిన్ స్నేహబాణి జనిదిన్. ఆన్సర్ ఏది సమాధానం? అండ్ బాగున్నారా అంటూ సాహెం పోతిరాజు పంపించారు, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎనీవే పాపమని పాత చీర వేస్తే గోడచాటుకు వెళ్ళి మూర వేసిందంట, అది సంగతి, అది రైట్ ఆన్సర్ అనమాట సామెత. అండ్ ఇంటి చాటుకు వెళ్ళి మూర వేసిందంట అంటూ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అచ్చంపేట మండలం నుంచి కూడా ఒక ఎస్ఎంఎస్ వచ్చింది, గంట సురేష్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకెవరు కూడా పంపించొద్దు ఎందుకంటే నేను ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, థర్డ్ క్వశ్చన్, గెట్ రెడీ. హీరో రామ్ పోతినేని డ్యుయల్ రోల్ చేసిన సినిమా ఏంటి?
సో డ్యువెల్ రోల్ చేసిన హీరో రామ్ పోతినేని సినిమా ఏంటి? 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం.

సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ అజ్ఞాతవాసి నుంచి ప్లే చేశాను. చాలా అంటే హాఫ్ సెంచరీ దాటిపోయినాయి అనమాట ఎస్ఎంఎస్లు అయితే. రామ్ పోతినని డ్యూయల్ రోల్ చేసిన మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. యాక్చువల్గా టూ మూవీస్ ఉన్నాయి, పడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అలాగే వేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ రైట్ ఆన్సర్, అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజుల నుంచి జయన్న రైట్ ఆన్సర్, అండ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు పంపించారు, రాంగ్ ఆన్సర్ కదా అది, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ పెడ నుంచి కనకారావు గారు పంపించారు. ఎగ్జాక్ట్లీ ఒకటైతే రైట్ ఆన్సరే. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దీన్ స్నేహవాణి జనీద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, అండ్ రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి, అండ్ రాజుల నుంచి బోరెళ్ళ సంధ్య, అండ్ హాయ్ హర్ష రామ శర్మ పంపించారు మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వీరేష్ క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి, అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసీ ముత్సావళి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ వజ్రాల వెంకటరెడ్డి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు సంతోష కృష్ణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి పంపించారు రమేష్ రైట్ ఆన్సర్. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ పుట్టపాకు నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్ రైట్ ఆన్సర్, అండ్ విశ్వ ఫ్రమ్ మంచిర్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, క్రిష్ గారు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ ఎందుకంటే ప్రేమంట కాదు కదా, అండ్ మిగతావి అయితే రైట్ ఆన్సరే. ఎవరు హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మొహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నా కోసం ఇరుముడి మూవీలో నుంచి ఒక సాంగ్ కావాలంట, సో సాంగ్ రిక్వెస్టింగ్ ప్రోగ్రామ్ అయితే కాదు ఇది, ఐఎమ్ సో సారీ. సాహిం పోతిరాజు గారు బట్ మంచి మంచి పాటలు అయితే వినిపిస్తూ ఉంటాను మీ అందరి కోసం. అండ్ ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను ఏది మిస్ చేయకుండా. బట్ బిఫోర్ దట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం 3:00 2 మినిట్స్కి సందడే సందడిలో. వింటూ స్టేడియో

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతికతను, సంక్లిష్ట కణజాలను చూపి బెదిరింపులకు పాల్పడటాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం భారత్కు వచ్చిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈరోజు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని చేనేత కార్మికులు ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 51,952 మంది నేతలకు ఉచిత విద్యుత్తులో భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఇస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీలో అక్రమాల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట నామిశెట్టి మాట్లాడుతూ, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలతో వైఎస్సార్సీపీ నాయకులు రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని హోంమంత్రి అనిత సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. నెల్లూరు గణేష్ ఘాట్లో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ, టీడీపీ జిల్లా అధ్యకులు జ్యోతుల నవీన్, కూటమి పార్టీల నాయకులు తదితరులు సమావేశమయ్యి స్థానిక సంస్థల ఎన్నికలు, సీట్ల కేటాయింపుపై నేతలు చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, తర్వాత వచ్చే వాహనాలకు చెక్ పాయింట్ల వద్ద నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించాలని మచిలీపట్నం వెలుగు ఫౌండేషన్ అధ్యకులు చందమామ బాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగమ మండలం పల్లగిరిపై వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని భూ వరాహస్వామి ఆలయంలో వరాహ జయంతి ఈరోజు నిర్వహించారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలవరం జిల్లా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని పొల్లూరు జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో వాగులు, జలపాతాల వద్ద పర్యాటకులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:38 అని మనము నా సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్, హీరో రామ్ పోతినిని హిరియల్ రిల్ చేసిన సినిమాలు ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ ఆన్సర్, అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అచ్చంపేట మండలం నుంచి రుద్రవరం నుంచి పంపించారు గంటా సురేష్ రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ బ్రో, అండ్ అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ శ్రీనివాస్ వర్మ నకగూడెం నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా, అండ్ రైట్ ఆన్సర్. అండ్ అనంతనాగ్ నివేణి త్రికెల్ సారీ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్, ఇప్పుడే వచ్చాను, సందడే సందరికి స్వాగతం సుస్వాగతం సార్, బహుకాల దర్శనాలు బాగున్నారా, పాటలు దంచిపడేస్తున్నారు అని అంటూ రామలకోడ నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదుని నుంచి పంపించారు, రైట్ కాదు రాంగ్ ఆన్సర్, డబల్ ఐ మీన్ స్మార్ట్ శంకర్లో డ్యువెల్ రోలా కాదు కదా, ఐ మీన్ ఇద్దరు ఉండరు కదా, ఒకళ్ళే ఇద్దరులా యాక్ట్ చేస్తారనమాట. అండ్ షబీనా కొరబలకోట నుంచి రైట్ ఆన్సర్, అండ్ బి ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారనమాట రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు దేవసాయం బిజారం నుంచి పంపించారు, సో పేరా అది బట్ ఆన్సర్ ఏది, అండ్ కిషోర్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ దీపిక హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఓకే రాజేష్ అంబిక ఫ్రమ్ అండ్ ప్రేమ్ సాయి వీళ్ళందరూ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ అక్తర్ వలీ భాష వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ మెర్సి కందిరిగా అంట కాదు, అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే కడప నుంచి పంపించారు ఆకాశవాణి అనౌన్సర్ శ్రీదేవి శైలజ అపర్ణ వీళ్ళందరూ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతారావు గారు క్వశ్చన్ వినలేదు మళ్ళీ చెప్పండి అంట, ఇంకా ఆన్సర్ రివీల్ చేసే టైంకి క్వశ్చన్ వింటారా మళ్ళీ. అండ్ విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ కిషోర్ ఆదిత్య వీళ్ళందరూ పంపించారు. సో మీ పేరేంటి ఇంతకీ, మా ఆర్జెస్ పేర్లన్నీ పంపించారు మొత్తానికి. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ రాంగ్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మనము నా సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ రెడ్ అలాగే స్కంద అనమాట, రామ్ హీరోగా డ్యువెల్ రోల్ చేసిన మూవీస్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలామంది ఆంధ్ర కింగ్ తాలూకా అండ్ ఇంకా అదేంటి ఎందుకంటే ప్రేమ అంట ఇలా చాలా సినిమాలు పంపిస్తున్నారు, బట్ రెడ్ అండ్ స్కందాలో అఫీషియల్గా డ్యువెల్ రోల్ చేసిన సినిమాలు ఇవే. అండ్ హ్యాపీ వినాయక చవితి బ్రో అంటూ పంపించారు, ఎవరు బ్రో మొత్తానికి మీ పేరు కూడా పంపించండి. అండ్ గౌతమ్ సాయి కర్వేనా ఆంధ్ర కింగ్ తాలూకా రాంగ్ ఆన్సర్. ఎనీవే ఇవి రైట్ ఆన్సర్స్ అయితే చాలామంది గెస్ చేసి రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇప్పుడు మన మోస్ట్ ఫేవరెట్ అండ్ టఫెస్ట్ క్వశ్చన్స్ అనమాట, పెన్ పేపర్ క్వశ్చన్ ఒకటి రెడీగా ఉంది, పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. సో 4-letter ఇంగ్లీష్ వర్డ్, 4 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది, ఇందులో 2-3-4 లెటర్స్ కలిపితే ఏదైనా అని అర్థం వస్తుంది, అండ్ 1-2-3 కలిపితే మనిషి అని అర్థం వస్తుంది, అలాగే 1-4 కలిపితే నా అని అర్థం వస్తుంది, ఏంటది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి, 4-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 2-3-4 కలిపితే ఏదైనా, అండ్ 1-2-3 కలిపితే మనిషి, అలాగే 1-4 కలిపితే నాది అంటే నా అని అర్థం వస్తుంది అనమాట. సో ఏంటి ఆ వర్డ్, గెస్ చేసి 0866-2-4-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నాం సందడే సందడిలో నీ చూపుల్లో ఉంది మత్తు సూది, నా గుండెల్లో గుచ్చుకున్నది. లవ్లీ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ మహాత్మా నుంచి ప్లే చేశాను. బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మనము నమ్ సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఆన్సర్ ఏంటో చూద్దాం, ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లా నుంచి రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. అండ్ ఎం నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అండ్ రేడియో వింటున్న శ్రోతలందరికీ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ పంపించారు. చింతలపూడి నుంచి బిల్లేశ్వరి బి ఆదాం శ్రీను వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ హర్షరామ శర్మ మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ డి నవీ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి. అండ్ గోండగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ. అలాగే సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, మీరు వస్తేనే అందరికి జోష్ వచ్చేస్తుంది అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా కాపుకొంపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మమ్ము దినాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఈ వర్డ్ నేనే నా గెస్ట్ చేశాను అనుకుంటున్నాను, అంటే చాలామంది గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్స్. అండ్ రాజుల నుంచి జయన్న గారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. అండ్ ఏదైనా మనుషులంట, నిన్న సాయంత్రం క్వశ్చన్ అడిగినప్పుడు వేరే నెంబర్ చెప్పారు, అప్పుడు నేను ఆ నెంబర్ నొక్కినప్పుడు వాట్సాప్లో చాట్ ఓపెన్ అవ్వలేదు, ఈ నెంబర్ నుండి ఎప్పుడైనా ఆన్సర్ పంపించవచ్చా? సో పంపించవచ్చు. మనం వివిధ భారతి వింటూ ఉంటే కనుక విజయవాడ వివిధ భారతి ఈ నెంబర్కే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ చైతన్య యోగి భాస్కర్ ముద్దనూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఈసారి అందరూ గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్, చిన్న వర్డ్ కదా. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజీర్ ఫ్యామిలీ. అండ్ అలాగే ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్మణిది ప రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే దామర్ల చిన్నమస్తన్రావు గారు, దామర్ల పెద్దమస్తన్రావు గారు వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మెనీ కడప ఆకాశవాణి అనౌన్సర్స్ వినయ ఆంటోనీ జయసింహ రవికుమార్ రెడ్డి వీళ్ళందరూ పంపించారు హ్యాపీ గణేష్ చతుర్థి బ్రో అటు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అండ్ మన లిజనర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఫోర్ లెటర్ వర్డ్ ఈజ్ అని అంటూ భవ్య పెనంలూరు నుంచి పంపించారు విజయవాడ నుంచి. అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హ్యాపీ గణేష్ చతుర్థి బ్రో అంటూ. సో మెనీ, ఓకే మీరు మన పేర్లు పంపిస్తున్నారు కానీ మీ పేరు మాత్రం పంపించట్లేదు. అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దురూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనిద్దీన్ స్నేహభాను జనిద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ దోస్తు మేరా దోస్త్ అంట వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ రామలకోడ్ నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. సో ఆన్సర్ లేదు, ఆహా రైట్ ఆన్సర్. అండ్ హాయ్ క్రిష్ బ్రో, రేపటి వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి పంపించారు థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అర్థం కాలేదంట, ఫస్ట్ టైం అనుకుంటా మీరు వినడం, సో కొంచెం అలవాటు పడాలి. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లెల నుంచి రైట్ ఆన్సర్. అలాగే నున్ను నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్, దానికి కొన్ని క్లూస్ ఇస్తాను.

నెక్స్ట్ కూడా ఒక సామెత ఏంటంటే, పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత. ఏంటది తెలిస్తే 0866-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ నెల్లూరు అనౌన్సర్స్ మేరీ, సుచిత్ర వీళ్ళందరూ పంపిస్తున్నారు ఏంటో మరి. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ తరాలపల్లి నుంచి జీరపతులు బుచ్చయ్య గారు, అండ్ అనంతపురం నుంచి రమేష్ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఊరు పేరు ఏమీ లేదు, అండ్ శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గడప కాదు, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఆన్సర్ లేదు. పెదవి దాటితే ఇది దాటుతుంది అని సామెత. సో మాట అనేది పెదవి దాటితే ఇది దాటుతుంది అని సామెత. ఏంటది తెలిస్తే 0866-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి ఆ క్వశ్చన్ అంటే పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత ఏంటది తెలిస్తే 0866243814 ఈ నంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముజావళి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు అలాగే షరీఫ్ గణవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండ్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్ అలాగే వివి రెడ్డి గారు రాంగ్ ఆన్సర్ అండ్ రాజుల నుంచి జయన్న రాంగ్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ నెల్లూరు నుంచి సే హాయ్ టు భవజ బిట్టు అండ్ అచ్చి అంటూ సో హాయ్ వీళ్ళందరికీ అండ్ రైట్ ఆన్సర్ అండ్ ఫ్రమ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ మాట గడప కడప ఓకే మాట అంటూ కడప ఆకాశవాణి అనౌన్సర్స్ వినయ అంటూ రవి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ గౌతమ్ సాయి కరువేనా పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ అనంతపురం నుంచి ఓకే రమేష్ అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ బాగున్నారా బాగున్నారా నా మనవడి పేరు సైతం జితేంద్ర కుమార్ రేపు వినాయక చవితి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను అని అంటూ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది మొత్తానికి రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అలాగే పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్

అండ్ భాస్కర్ పెడల నుంచి పంపించారు, పెదవి దాటితే. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ గడప దాటినట్లు అని అంటూ, బట్ రాంగ్ ఆన్సర్. తరాలపల్లి నుంచి జేరుపతులు బుచ్చయ్య గారు. అండ్ గౌస్ ఫ్రమ్ పమిడి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ మాట మీ ఓకే, విజయవాడ నుంచి సంధ్యా యేసు యేసు పంపించారనమాట. అండ్ అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ మీ ఐదో ప్రశ్నకు జవాబు అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కణ హనీ, రైట్ ఆన్సర్. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ స్థలంపాడు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అలాగే కుసుమ అంబట్నగర్ నుంచి, బైట్ కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ ఎల్లప్ప రాయచూర్ నుంచి పంపించారు, సూపర్ అగి ధన్యవాదాలు. ఓకే, కన్నడ లాంగ్వేజ్ అనుకుంటా, నాకు పెద్దగా రాదు. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా, పెద్దగా కాదు అసలు నాకు కన్నడనే రాదు, ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ గడ్డ వెంకయ్య బండారుపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అచ్చంపేట మండలం నుంచి పంపించారు, రుద్రవరం నుంచి గంట సురేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక ఆశా కాపుగుంపల్లి గ్రామం నుంచి, ఎటపాక మండలం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే మొహమ్మద్ జనీదిన్, స్నేహభాను జనీదిన్, రైట్ ఆన్సర్. అండ్ మాటవ దాటితే ఓకే, కేదర వీరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం నుంచి పంపించారు, వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ మాట అంటూ, బట్ మాట దాటితే అంటే పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత. అంటే అలా అనుకున్నారా, పెదవి దాటితే మాట దాటుతుందని, బట్ అలా కాదు. అండ్ హాయ్ క్రిష్ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు, చెయ్యి లేదా చెంపజారుతుందంట. ఇది ఒక ఆన్సర్ కాదు, డిఫరెంట్ ఆన్సర్. అండ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోధ జానకిరాజు, రాంగ్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి, రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. అలాగే పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, రాంగ్ ఆన్సర్. అండ్ ప్లీజ్ రిపీట్ ప్రీవియస్ క్వశ్చన్ అంట, ఆన్సర్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్. షబీనా కొరబలకోట నుంచి ప్రీవియస్ క్వశ్చన్, డెఫినెట్గా ట్రై చేస్తాను అడగడానికి. అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. అండ్ గడప రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ మండూర్ లక్ష్మీదేవి. అండ్ హాయ్ క్రిష్ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ సుజాత శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి, ఎందుకు సార్ మీ పేర్లు, మీరు మా పేర్లు చదవరా అంట. సో ఎం నరేష్ మెర్సి, నేను చాలాసార్లు చదువుతాను, మీరేం చేస్తారంటే ఒక మెసేజ్కి ఒక ఆన్సర్ కాకుండా ఒక మూడు నాలుగు ఆన్సర్లు పంపిస్తూ ఉంటారు. బట్ ఆ కాంటెక్స్ట్లో అంటే అలాంటప్పుడు నేను చదవలేను, ఎందుకంటే ఇంకా చాలామంది ఎస్ఎంఎస్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఒకసారి మీరు ఎస్ఎంఎస్ చేసిన తర్వాత ఇంక వదిలేయండి, ఎందుకంటే ఆన్సర్ రైట్ అయినా రాంగ్ అయినా నేను చదువుతాను కాబట్టి, మీ పేర్లు చదువుతాను కాబట్టి ఓకే. బట్ అన్నిసార్లు పంపిస్తే ఆల్రెడీ హాఫ్ సెంచరీ దాటిపోయింది, ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి. ఆ టైం ఏదో ఇంకొక అట్లీస్ట్ ఇంకొక ఎస్ఎంఎస్ అయినా ఇంకొక ఇద్దరికైనా చదవచ్చు కదా. అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకీర్తన వెన్నెల వీళ్ళందరూ పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆధునీ మండలం నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నొన్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి, రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి

నుంచి ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ రైట్ ఆన్సర్. అలాగే కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే విజయవాడ నుంచి సంధ్య వీళ్ళందరూ పంపించారు. అండ్ నెక్స్ట్ షరీఫ్ గన్నవరం నుంచి రాంగ్ ఆన్సర్. మాట దాటితే, సారీ, పెదవి దాటితే పృథివి దాటుతుంది అని సామెత అనమాట. అంటే మాట పెదవి దాటితే ఈ భూమండలాన్ని దాటేస్తుందని సామెత. అంత పవర్ ఉందన్నమాట, అంత పవర్ ఉందన్నమాట మాటకి. ఇనివే 3:26:26 స్టూడియోలో టైం. మనం ఉన్నాం సందడే సందడిలో, సందడి చేస్తూ. అండ్ ఇంకొక ఆన్సర్ వచ్చింది నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక పెన్ పేపర్ క్వశ్చన్ రెడీగా ఉంది, గెట్ రెడీ, నోట్ చేసుకోండి నీట్గా. ఆన్సర్ తెలిస్తే 0866-24888-14 ఈ నెంబర్కి ఆన్సర్ చేస్తూ ఉండొచ్చు. 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, 5-letter ఇంగ్లీష్ వర్డ్. ఇందులో 2, 3, 4, 5 కలిపితే ప్రతిదీ అని అర్థం. అండ్ అలాగే 3, 1, 2 కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. అండ్ అలాగే 1, 2, 3 కలిపితే ఇది, అంటే పొద్దున్నే లేవగానే నిద్ర లేవగానే ఇది కనుక మన బాడీలోకి పడకపోతే వాళ్ళకి అసలు డే అనేది ఓపెన్ అయినట్టే ఉండదన్నమాట, అది దాని అర్థం. సో అర్థమైంది కదా 5-letter ఇంగ్లీష్ వర్డ్. ఈ 5-letter ఇంగ్లీష్ వర్డ్లో 2, 3, 4, 5 లెటర్స్ కలిపితే ప్రతిదీ అని అర్థం వస్తుంది. అలాగే 3, 1, 2 లెటర్స్ కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. అలాగే 1, 2, 3 లెటర్స్ కలిపితే ఇది పొద్దున్నే మన పొట్టలో పడకపోతే మనకి డే అనేది స్టార్ట్ అయినట్టు అనిపించింది చాలా మందికి, అది అనమాట దాని అర్థం. సో మొత్తానికి ఆ 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఏంటో గెస్ట్ చేసి 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండదు.

నేనెప్పుడు ఆలోచించి ఎరువెనులే, తరచూ నీ ఊహల్లో విహరిస్తున్నాలే. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ తకిట తకిట నుంచి ప్లే చేశాను. అండ్ మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్, 5-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. సో 5-letter ఇంగ్లీష్ వర్డ్ అని కొన్ని క్లోజ్ ఇచ్చాను, చూద్దాం ఎంతమంది డీకోడ్ చేసి ఆన్సర్ గెస్ చేశారు. చాలామంది పంపించారు ఆన్సర్స్ అయితే. కేదర్ వీరేష్ రాజులమండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి అమ్మ నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు, సగం అయితే రైట్ ఆన్సరే, ఫుల్ వర్డ్ కాదు అది. అండ్ శాంతి నగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి నుంచి. అండ్ పి జానకిరామ్ ఉమా పంపించారు కాఫీ అంట నందిగామ నుంచి, పొద్దున్నే లేచి ఇది పడకపోతే డే స్టార్ట్ అవ్వదని చెప్పానని చెప్పి మీకు ఇష్టమైన కాఫీని మీరు పంపించారు, అది సంగతి. అండ్ వాటర్ అంట విచిత్రమైన ఆన్సర్ వెంకటాద్రి భార్గవ రవి వీళ్ళందరూ పంపించారు ఫ్రమ్ చిత్తూరు నుంచి, బట్ కాదు. అండ్ అలాగే తెలిసినట్లే ఉంది అని అంటూ పంపించారు సాయి శిరీష, మరి ఆలోచించండి. అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి కార్తీక వెన్నెల వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ సే హాయ్ టు భవజ బిట్టు అండ్ అచ్చి ఫ్రమ్ రాజేష్ నుంచి, సారీ నెల్లూరు నుంచి పంపించారు రాజేష్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ రాంగ్ ఆన్సర్. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ మేము మీ అనౌన్సర్స్ ఎలా మీట్ అవ్వాలి అని అంటూ కడప నుంచి వినయ్ పంపించారనమాట. సో మీరు ఏదైనా అంటే పర్మిషన్ తీసుకుని ఎప్పుడైనా కలవాలి అని అంటే కలవచ్చు, బట్ అఫీషియల్గా మీరు పర్మిషన్ తీసుకుంటే స్టూడియో నుంచి ఛాన్స్ ఉంటుంది, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ కృష్ణా జిల్లా నుంచి నాగాలంక మండలం నుంచి పంపించారు సాయిరామ్ పోతురాజా, సాయికం పోతురాజా మొత్తానికి. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాండ్ హనీ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆశా కాపుగొంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహర యశోద జానకిరాజు. అండ్ నూనె నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి. అండ్ అచ్చంపేట మండలం నుంచి రుద్రవరం నుంచి పంపించారు గంటా సురేష్, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలం పోలయ్య గారు రైట్ ఆన్సర్. అలాగే ఎం నరేష్ అండ్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎస్ఎంఎస్ చాలా బాగా అర్థమయ్యేటట్లు చదువుతున్నారు అని అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్స్ ఏ లాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనిద్దీన్ స్నేహబాను జనిద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అండి అని అంటూ కె సురేంద్రనాథ్ ఒరిస్సా నుంచి, బట్ రాంగ్ ఆన్సర్, బట్ హాయ్ మీకు. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే 5 అక్షరాల ఇంగ్లీష్ వర్డ్ అని అంటూ పోలవరం నుంచి భాస్కర్రావు రాణి, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ చెరుకుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి దేవసేన రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అలాగే తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ బుక్కాపురం నుంచి పంపించారు దామోదర్ రెడ్డి జయలక్ష్మి రాంగ్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ చిలుకు నారాయణ గారు రాంగ్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి పంపించారు సగమే టీ అంట. అండ్ కిషోర్ గారు ఈ సినిమాలు తగిట తగిట వచ్చినట్లు కూడా తెలియదు అని అంటూ, మరి అలాంటి తెలియని సినిమాల నుంచి ప్లే చేసే సాంగ్సే నేను చేస్తాను అనమాట. అలాంటి బ్యూటిఫుల్ ఎన్నో చాలా చాలా మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, మనందరికీ తెలియదు. నా ప్లేలిస్ట్ అంతా కూడా కొంచెం అలాగే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సార్ మీరు సాంగ్ చాలా బాగా పాడతారు అని అంటే అమ్మ నరేష్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. సో 3:35 దాటి 55 సెకండ్లు స్టూడియోలో

టైం మనం ఉన్నాం సండే సందర్లో. నేను అడిగిన క్వశ్చన్ 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. సో ఆ వర్డ్ ఏంటి అని అంటే టీచ్ అన్నమాట, TEACH, టీచ్. సో 2, 3, 4, 5 కలిపితే ప్రతీది అన్నాను, అంటే ఈచ్. అండ్ 3, 1, 2 కలిపితే తిన్నారు అని అన్నాను, అంటే ఎయిట్, ATE. అలాగే 1, 2, 3 కలిపితే ఇది పడకపోతే అసలు డైలీ ఒక డే అనేది స్టార్ట్ అవ్వదు కొంతమందికి అని చెప్పాను, టీ అనమాట, TEA. సో ఇలా డీకోడ్ చేస్తే మీరు వర్డ్ అనేది ఫామ్ చేయొచ్చు, టీచ్ అనేది రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ గారు అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, క్వశ్చన్ వినలేదా, ఆన్సర్ కూడా చెప్పేశాను నేను. ఎనీవే, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసే ముందు ఇంకొక క్వశ్చన్ అడగలగదా. ఈసారి ఒక మూవీ క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే హీరో నిఖిల్ తెలుసు కదా, నిఖిల్ ఫస్ట్ సినిమా ఏంటి? తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. సో నిఖిల్ ఫస్ట్ సినిమా ఏంటో తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా.
1: లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డూడ్ నుంచి ప్లే చేశాను. అండ్ మనకి ఈలోపు హాఫ్ సెంచరీ ఎస్ఎంఎస్లో ఆల్రెడీ దాటేసినాయి. చూద్దాం మరి, బ్రేక్ లేకుండా చదవడానికి ట్రై చేస్తాను. అండ్ నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అండ్ రాజుల నుంచి జయన్న. అండ్ మీరు అడిగిన ఆన్సర్ అని అంటూ నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అండ్ కనకారావు గారు పెడన నుంచి, అండ్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుంచి తిరుపతి, అండ్ హాయ్ టు పద్మ అచ్చి అని అంటూ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి, అండ్ రామ కార్తీక వెన్నెల వీళ్ళందరూ కర్నూలు నుంచి పంపించారు, అలాగే రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి, అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఓకే రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి, అండ్ నిఖిల్ అని అంటూ పాలెం పోలయ్య గారు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి నంద్యాల్, అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాసీ ముజ్జవాలి, అండ్ ప్రసూన గచ్చిబోలు నుంచి, రాంగ్ ఆన్సర్ కదా, నితిన్ కాదు నిఖిల్, నిఖిల్ అన్నమాట, సో కార్తికేయ నిఖిల్, అండ్ భాస్కర్ చెరుకుబల్లి నుంచి, అండ్ సంబరం మూవీ కాదు నితిన్ కాదు నిఖిల్, రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి, అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, అండ్ అనంతపురం నుంచి పంపించారు రమేష్ సంబరం కాదు, అండ్ కుసుమాంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అండ్ గోనగండ్ల గ్రామం నుంచి కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్, అది సెకండ్ మూవీ అది, అండ్ శోభారాణి రంగారావు సాగర్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్, అలాగే ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్ స్నేహ బాను జనిదిన్ పంపించారు, అండ్ నెక్స్ట్

శోభా తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ పి జానకిరామ్, ఉమా వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ అశోక్ గన్నవరం నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ పమిడి నుంచి పంపించారు గౌస్ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి చైతన్య, యోగి, భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే కమతమ్మ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఎల్లప్ప రాయచూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్.

రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్రెండ్స్, ఓకే అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ అలంపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్, అండ్ నిఖిల్ సిద్ధార్థ్ అని అంటూ కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ దీపిక హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఫణిశక్తి శ్రీతనాల్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి గారు పంపించారు రొంపిచెర్ల నుంచి రైట్ ఆన్సర్, అండ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్, అలాగే సీను రావుపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ క్రిష్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలిని కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఓకే సంబరం మూవీలో చేశాడు సోలో హీరోగా ఫస్ట్. ఓకే సంబరం అనేది మీరు ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి ఓకే అలా పంపించారనమాట. మొత్తానికి అయితే రైట్ ఆన్సరే. ఆశా కాపుగుపల్లి గ్రామం నుంచి పంపించారు, అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామ్లో పంపించారు రైట్ ఆన్సర్.

అచ్చంపేట మండలం నుంచి పంపించారు, రుద్రవరం గ్రామం నుంచి గంట. సురేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ మమ్మూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, పాటలు చాలా బాగా పాడతారు, వాయిస్ బాగుంది. ఓకే, వానపాట వేయాలంట రామాలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే చిలకనారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపతుల బుచ్చయ్య గారు. అండ్ నిఖిల, నిఖిల్ ఎవరు? నాకు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ తెలుసు అంతే అంట. సో కార్తికేయ, నిఖిల్, అమూల్య అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అని అంటే ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి వలీ భాష, అక్తర్, వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ గద్వాల్ జయన, ఓకే గద్వాల్ నుంచి జయన్న గారు, మీరు చెప్పిన ప్రశ్నకు ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే షరీఫ్ గన్నవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీనాగార్జున వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజారావు, పుణ్యవతి, జ్యోతుల రైట్ ఆన్సర్. అలాగే ప్రవళిక రాంగ్ ఆన్సర్. అండ్ కలసపాడు నుంచి, కడప నుంచి పంపించారు, మీ పేరు సుధాకర్, జ్యోతి, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ బ్రో, అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. మచిలీపట్నం మంగినపీడి బీచ్ దగ్గర 63 అడుగుల మట్టి వినాయకుడు విగ్రహం పెట్టారు. 14th to 24th వరకు ఉంటుంది, మీరు చూడడానికి తప్పకుండా రావాలి అని అంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ భాస్కర్, డెఫినెట్గా రావడానికి ట్రై చేస్తాను. నాకు కూడా బీచ్ అంటే ఇష్టమే కాబట్టి మొత్తానికి బీచ్ చూసినట్టు ఉంటుంది, అండ్ వినాయకుడిని కూడా చూసినట్టు ఉంటుంది, 63 అడుగుల వినాయకుడిని. అండ్ ముజఫర్నగర్ నుండి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నీ వాయిస్ చాలా బాగుంది సార్, దేవిశ్రీ ప్రసాద్ వాయిస్లా ఉందంట. సో ఇలాంటి కాంప్లిమెంట్ ఎప్పుడు రాలేదు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు పంపించారు? రామకార్తిక, వెన్నెల, వీళ్ళందరూ. అండ్ వనపర్తి జిల్లా నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే నిఖిల్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగి. హ్యాపీ డేస్ అంటే అఫీషియల్గా చాలామంది తెలిసింది ఏంటంటే హ్యాపీ డేస్, బట్ సమ్మరం మూవీలో కూడా చిన్న క్యారెక్టర్లు యాక్ట్ చేశారు నిఖిల్ అయితే. జస్ట్ చిన్న బిట్లో ఉంటారు అనుకుంటా నాకు తెలిసి, బట్ హ్యాపీ డేస్లో అయితే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గెట్ రెడీ.

ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే, ఉపాయం లేని వాడిని ఇక్కడి నుంచి తరమాలి అన్నట్లు సామెత. ఏంటది తెలిస్తే 0866243814 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఉపాయం లేని వాడిని ఇక్కడి నుంచి తరమాలి అని సామెత. ఏంటది? గెస్ట్ చేస్తూ ఉండండి. ఈ సాంగ్ వింటూ

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఉపాయం లేని వాడిని ఇక్కడ నుంచి తరమాలి అని సామెత. సో కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తీక, వెన్నెలా, వల్లి వీళ్ళందరూ పంపించారు. అలాగే మూసాపేట నుంచి ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అలాగే రాజుల నుంచి జయన్న గారు, అండ్ తిరుపతి నుంచి దేవసేన, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అండ్ అమూల్య, అలాగే రాజేష్ నెల్లూరు నుంచి, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి పంపించారు. అలాగే హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి, నిష్కాన్ హనీ, క్రిస్టి జంబో జెట్లా అంత స్పీడ్లో మెసేజెస్ చదువుతున్నారు. గ్యాప్లో వాటర్ ఏదైనా లిక్విడ్ తాగండి అని అంటూ థ్యాంక్ యూ సో మచ్, డెఫినెట్గా తాగుతాను. అండ్ అలాగే అనంతపురం నుంచి పంపించారు రమేష్, అండ్ జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి పంపించారు. అలాగే ఓకే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ షరీఫ్ గన్నవరం నుంచి, అలాగే పాలంపోలే గారు వాళ్ళగడ్డ నుంచి పంపించారు, అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి, అండ్ తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం పంపించారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, అండ్ మన్హర్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి కాదు నిజామాబాద్ నుంచి పంపించారు ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్, అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే మధుసూదన్ రెడ్డి పాపినే పల్యమా, ఊరి పేరు చాలా డిఫరెంట్గా ఉంది, అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ మెర్సి రైట్ ఆన్సర్, అండ్ ఆశా కాపగుప్పల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కలసపాడు నుంచి కడప నుంచి పంపించారు సుధాకర్ జ్యోతి రైట్ ఆన్సర్, అండ్ ఉపాయం లేని వాడిని అని అంటూ భాస్కర్రావు గారు రాణి పోలవరం నుంచి, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఈరోజు ప్రోగ్రామ్ సూపర్ హిట్, ఒక మంచి పాట పాడండి, పుణ్యం వస్తుందంట, వాన కూడా రావచ్చంట, రామలకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. సో చూద్దాం పాడదాం, అండ్ మా పేర్లు చదవలేదంట. రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ చదివినట్టున్నాను మీ మెసేజ్ అయితే, అండ్ కే పెద్ద నరసింహ పద్మబాయి రైట్ ఆన్సర్ గద్వేల్ నుంచి, అండ్ అచ్చంపేట మండలం నుంచి గంటా సురేష్ రైట్ ఆన్సర్. ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి తరమాలి అన్నట్లన్నమాట. సో ఇంకెవ్వరు కూడా వినేసి ఆన్సర్ చకచక టైప్ చేసి పంపించొద్దు, నేను ఆన్సర్ రివీల్ చేసేసాను. ఈరోజు మీ షో చాలా బాగుంది సార్ అని అంటే ఎం నరేష్ మెర్సి థ్యాంక్ యూ సో మచ్, అండ్ చైతన్య యోగి భాస్కర్ ముద్దనూరు నుంచి పంపించారు థ్యాంక్ యూ, అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ పెన్ పేపర్ క్వశ్చన్. 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 6 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది, ఇందులో 4, 5, 6 కలిపితే యుగం అని అర్థం వస్తుంది, అండ్ అలాగే 3, 4 కలిపితే నేను అని అర్థం వస్తుంది, అలాగే 1, 2, 5 లెటర్స్ కలిపితే ఒక అంటే ఫోర్ వీల్ వెహికల్ అనమాట. సో 4 వీల్స్ ఉన్న ఒక వెహికల్ అనమాట, ఏంటి ఆ వర్డ్. మొత్తానికి 6 లెటర్స్ ఉంటాయి, ఈ 6 లెటర్స్లో 4, 5, 6 లెటర్స్ కలిపితే యుగం, అండ్ 3, 4 కలిపితే నేను, అండ్ 1, 2, 5 లెటర్స్ కలిపితే ఒక 4 చక్రాల వాహనం అనమాట. సో ఏంటా 6 లెటర్ వర్డ్? 0866244888 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. భూలక్ష్మి వెల్లుల్లా రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 0866244888 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ లవ్లీ సాంగ్ మీ అందరికోసం.

పాప్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, మూసాపేట నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ గ్యాదర్ వీరేష్ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంజ గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ రాంగ్ ఆన్సర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పుల రాజు గారు. హాయ్ కిషోర్ గారు, మా పెడన పక్కనే ఉన్న మంగినపూడి బీచ్లో 63 అడుగుల వినాయక విగ్రహం పెట్టారు, మీరు తప్పకుండా రావాలి అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ నెల్లూరు నుంచి ఇనమడుగు ఓకే శ్రీ చేబ్రోలు రామకృష్ణ గారు పంపించారు బట్ ఆన్సర్ లేదు. అండ్ హాయ్ మీ అందరికీ అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆశా కాపుగొంపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పరా ప్లీజ్ అంటూ. సో నేను మళ్ళీ థర్స్డే సాయంత్రం 5 o'clock వస్తాను, గురువారం సాయంత్రం 5 గంటలకి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఏదేమైనా 2-3 ప్రశ్నలతో కాకుండా 9 questions వరకు వచ్చేసారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు ఒకటి మిస్ అయింది. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపించారు జోషిత రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత వింటూ స్టెరియో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలో ఈరోజు బ్రిక్స్ కూటమి చివరి రోజు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ ఒక కూటమి మాత్రమే కాదని, పరిష్కారాల వ్యవస్థ అని అభివర్ణించారు. కూటమిలో పాల్గొన్న బ్రిక్స్ దేశాల నేతలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తి శ్రద్దలతో పూజించే పవిత్రమైన రోజున ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. అడవులను రక్షించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు 2047 నాటికి రాష్టంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట గ్రీన్

ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు తెలిపారు. రాష్ట ప్రజలు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదిస్తూ ఇంటి ముందు దీపం వెలిగిద్దామని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. నేతన్న సేవ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడికి సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రంలో మొత్తం 51,952 మంది నేతన్నలకు లబ్ది చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులకు ఈరోజు శాస్త్రోతంగా ప్రారంభించారు. ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఉద్యోగ మేళాలో 118 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెలివి తెలిపారు. ఈ నెల 23వ తేదీ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని, వాహన సేవలను తిలకించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, హెల్మెట్లు ధరించి ప్రయాణించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళల ఆసియా కప్ 2026 టైటిల్ కోసం భారత్ శ్రీలంక జట్లు ఈ రోజు రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాం సందడే సందడిలో. ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి. సుధాకర్ జ్యోతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ రాజులింజ జయన్న. ఈరోజు సందడే సందడి చాలా సూపర్గా ఉంది, మరి మీరు త్వరలో రావాలని కోరుకుంటున్నాం అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే సాంగ్స్ చాలా క్లారిటీగా చక్కగా పాడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కాణ్ అని థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ చెప్పాను ఆల్రెడీ, థర్స్డే అంటే గురువారం సాయంత్రం వస్తాను. అండ్ వేముల పరిసరాములు పద్మ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచ గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించారు తెలియదు అని అంటూ నెల్లూరు నుంచి అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ సైకం పోతరాజు బట్ ఆన్సర్ ఏది అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ అమూల్య థ్యాంక్ యూ టేక్ కేర్ సార్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ అండ్ అచ్చంపేట మండలం రుద్రవరం నుంచి గంటా సురేష్ రాంగ్ ఆన్సర్ అండ్ మమ్ము జనిదిన్ స్నేహభాని జనిదిన్ ఉమ్మేడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు నుంచి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి సార్ అని అంటూ కార్తీక వెన్నెల వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు మన లిజనర్స్ అందరికీ కూడా అండ్ నమినరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ దీపిక హైదరాబాద్ నుండి రాంగ్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్ అలాగే సో శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు జిప్స్ కూడా పంపిస్తున్నారు అన్నమాట. అండ్ 4:30 స్టూడియోలో టైం మనం ఉన్నాం ఎక్కడ. వివిధాలు నేను ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తాను, బట్ ఏ సినిమా అనేది డెఫినెట్గా చెప్తాను. అండ్ నెక్స్ట్ మీకు రమేష్ గారికి మన ఆర్జేస్ అందరికీ రేడియో స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అందరికీ చెప్పండి గణనాథుని ఆశీస్సులు అందరికీ కలగాలి కృషి అడ్వాన్స్గా అని అంటూ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కాణ్ హనీ అండ్ కిషోర్ గారు ఈరోజు సందడే సందడిలో సూపర్ సూపర్ ప్రశ్నలు అడిగారు, సూపర్ డూపర్ పాటలు వినిపించారు, మొత్తానికి సందడే సందడి అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు థ్యాంక్ యూ అని అంటూ మొహమ్మద్ జనిద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ మొత్తానికి రైట్ ఆన్సర్ చెప్తాను నేను అండ్ క్రిష్ 100 ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ అక్కనగూడెం నుంచి సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే భూమి పైన ఏనుగు నీటిలో ఏంటిది కేదరి వీరేష్. మొత్తానికి ఆన్సర్ ఏంటంటే కెమెరా అనమాట, కెమెరా రైట్ ఆన్సర్. చాలామంది పంపించారు అండ్ ఈరోజు సందడే సందడి మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చిన్న చిన్న ప్రోమో తర్వాత నేను బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే వినిపిస్తాను, ఏ మూవీ అనేది తర్వాత చెప్తాను. విన్ టు స్టేట్.
1: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేను ఎలాగో

0: అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:25 సెకండ్లు. అండ్ ఎస్ పోతిరాజు గారు పంపించారు ఎందుకు ఎస్ఎంఎస్ డిలీట్ చేశారు. మొత్తానికి అన్ని ఎస్ఎంఎస్లు నేనైతే చదివాను అండ్ వివిధాలోకి కూడా ఎంటర్ అయిపోయాం. ఈరోజు ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తాను, అండ్ ఆ సినిమా హాయ్ నాన్న అనమాట. సో హాయ్ నాన్న నుంచి హాయిగా ప్లెజెంట్గా ఉండే సాంగ్స్ అండి బ్యాక్ టు బ్యాక్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
5: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ స్టూడియోలో టైం 4:40 అండ్ మనము నా వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. హాయ్ నాన్న నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు, బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉన్నాను. అండ్ నౌ స్టూడియోలో టైం 4:40 అండ్ ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ వర్ణా నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్తో నేనైతే బై బై కూడా చెప్పేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా 4:50 వెన్నెలా ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని గురువారం సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. నేను మీ క్రిష్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. బెదిరింపు అంటే ఏమిటి? అసలు అలవాటు దృగ్విషయాలను ఇప్పుడు ఎక్కువగా విదేశీ పదాలు అని పిలుస్తారు. నేడు సాధారణ బెదిరింపును తరచుగా బెదిరింపు అని పిలుస్తారు. పేరుతో సంబంధం లేకుండా మేము వేధింపులు, అణచివేత, వివక్ష, శారీరక లేక మానసిక హింస, తూకుడు హింస, ఉద్దేశపూర్వక క్రూరమైన ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాం. బెదిరింపు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం. ఇది పాఠశాలలు, అనాథాశ్రయాలు, బోర్డింగ్ పాఠశాలలు, జైల్స్, ఒక సమూహంలో అంతర్లీనంగా ఉంటుంది. ఈ అవమానకరమైన సామాజిక ఈవిల్ ఒకటి. ఇది మనుగడ కోసం పోరాటం కారణంగా జరిగింది. బలహీన జంతువులు అనారోగ్యానికి గురయ్యాయి, అంటువ్యాధులు వ్యాపించాయి, జన్యు సమూహాన్ని చెడగొట్టాయి. సహజమైన ఎంపిక ఇది, అంటే నేచురల్ సెలెక్షన్. జంతు సామూహిక యొక్క ఆచరణీయమైన, ప్రామాణికమైన, బలమైన సభ్యులు మాత్రమే బయటపడ్డారు. కానీ మనం మానవులం. మన జంతు ప్రవృత్తిని వదిలిపెట్టే హక్కు మనకు లేదు. మన పిల్లలకు జీవించే హక్కు

భద్రత, మానసిక సౌకర్యాన్ని మేము హామీ ఇవ్వాలి. వారేమైనా కావచ్చు. సమ్మిళిత విద్య అభివృద్ధి సందర్భంలో ఈ అంశం ప్రత్యేక ఔచిత్యం. ఆంగ్లం నుండి సమగ్ర విద్య, ఇది సాధారణ విద్యా సంస్థల్లో వైకల్యాలున్న పిల్లలకు విద్యను అందిస్తుంది. పిల్లల పక్కన వారికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి కనిపించినప్పుడు బెదిరింపు ప్రమాదం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిక్ వయజెక్ పుట్టుకతోనే వికలాంగుడు, చేతులు మరియు కాళ్లు లేవు. తన తండ్రి అతన్ని సాధారణ పాఠశాలకు పంపాడు, తద్వారా అతని కొడుకు తనని తానుగా సాధారణ వ్యక్తిగా భావించుకుంటాడు. కానీ ఈ కారణంగా ఆత్మహత్య చేసుకోబోతున్న నిక్ క్లాస్మేట్స్ ఎగతాళి చేశారు. శారీరకంగా నిస్సహాయుడైన నిక్ వయజెక్ అతని సహ విద్యార్థుల బెదిరించారు, కానీ అతను గెలిచాడు. స్కూల్ బెదిరింపు చాలా ప్రమాదకరమైంది. ఇది ఎదగడం, స్వీయ గుర్తింపు, వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక నిబంధనలను మాస్టరింగ్ చేయడం, వ్యతిరేక లింగానికి సంబంధించిన సంబంధాల్లో మూస పద్ధతులను అభివృద్ధి చేయడం, జట్టులో తనను తాను ఉంచుకోవడం వంటి సమయంలో సంభవిస్తుంది. పాఠశాల బెదిరింపు యొక్క ప్రధాన పాత్రలు సామాజికంగా అపరిపక్వ వ్యక్తులు, వారి ప్రవర్తన హార్మోన్లు, తుఫాన్ల ద్వారా ఇంధనం మరియు తదనుగుణంగా దురాక్రమణదారులు మరియు బాధితుల మానసిక అస్థిరత. దూకుడు వ్యక్తి లేదా సమూహం కావచ్చు. బెదిరింపు వస్తు వ్యక్తిగత వ్యక్తి, పాఠశాల పిల్లల సమూహం రెండు కావచ్చు. సాధారణంగా శారీరక, మానసిక బెదిరింపుల మధ్య వ్యత్యాసం ఉంటుంది. శారీరక బెదిరింపు అనేది కొట్టడం మాత్రమే కాదు, తేలికైన ప్రభావం కూడా. నెట్టడం, జుట్టులాగడం, బెదిరింపు స్ట్రోక్లు లేదా ఇతర అవాంఛిత తాకడం. మానసిక లేక భావోద్వేగ దుర్వినియోగం చాలా తరచుగా మౌఖికంగా వ్యక్తిత్వం అవుతుంది. ఎగతాళి, వ్యంగ్యం ఇలాంటివి. నేమ్ కాలింగ్ కూడా దీంట్లో ఒక భాగం. ఆట పట్టించడం, అసభ్యకరమైన భాష, అభ్యంతరకరమైన మారుపేర్లు, లేబుల్స్, బెదిరింపులు, గాసిప్, అపవాదు, అసత్యమైన ఫన్నీ కథనాలు, అవమానకరమైన పరిస్థితులను ప్రేరేపించడం, క్రమబద్ధమైన కిడ్నాప్ లేదా వస్తువులను దెబ్బతీయడం. కానీ ప్రభావ సాధనాలు ఏవైనా పరిచయాలు పూర్తిగా లేకపోవడం కూడా కావచ్చు. బహిష్కరణ కూడా కావచ్చు, దట్ ఈస్ బాయ్కాట్, సోషల్ బాయ్కాట్. పిల్లలు కొన్నిసార్లు సమస్యల గురించి మౌనంగా ఉంటారు. వారు ప్రతిదానికి తమను తాము నిందించుకోవచ్చు. అపరాధ భావాలతో బాధపడుతున్నారు. తల్లిదండ్రుల నుండి అతిగా స్పందించడం లేదా వారి జోక్యం కారణంగా పరిస్థితిని మరింత దిగజారడం గురించి భయపడండి. పాఠశాల బెదిరింపును సూచించే సంకేతాలను మీరు బాగా తెలుసుకోవాలి. గాయాలు, రాపిడిలో గీతలు, చిరిగిన బట్టలు, ప్రతి ప్రత్యేక సందర్భంలో పిల్లల వివరణ యొక్క విశ్వసనీయత సంబంధం లేకుండా వారి సాధారణ సంఘటన వల్ల వారు అప్రమత్తం చేయాలి. చెడిపోయిన, విరిగిన వస్తువులు, పాఠశాల సామగ్రి, పాఠ్యపుస్తకాలు, గ్యాడ్జెట్స్, నగలు, దుస్తులు, వస్తువులు, దోపిడీదారులు, బ్లాక్ మెయిలర్ కోసం ఉద్దేశించిన అదనపు పాకెట్ మనీ కోసం అభ్యర్థన, తరచుగా అనారోగ్యాలు, పూర్ హెల్త్, కంప్లైంట్స్ ఆఫ్ హెడేక్, స్టమక్ ఎయిక్, స్లీప్లెస్నెస్ ఎక్సెట్రా, విద్యా పనితీరులో క్షీణత, తరగతులపై ఆసక్తి కోల్పోవడం, అటెండెన్స్ తగ్గిపోవడం, పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత చెడు మానసిక స్థితి, స్థిరమైన డిప్రెషన్, ఇంప్రెషబిలిటీ ఆందోళన, కన్నీరు, దీనికి విరుద్ధంగా చిరాకు, దూకుడు, ఒంటరితనం, పాఠశాల స్నేహితులు, పరిచయస్తులు లేకపోవడం, పాఠశాలకు ఒక వింత రహదారి, సుదీర్ఘమైన అసౌకర్యవంతమైన రౌండబౌట్, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, అధిక లేదా ఆకలి లేకపోవడం, వారి ప్రదర్శన లేదా పిల్లలు భిన్నంగా చేసే ఇతర కారకాల గురించి బాధకరమైన భావాలు, ఇంటి నుండి తప్పించుకోవడం, స్వీయహాని, ఆత్మహత్య వ్యక్తీకరణలు పాఠశాల బెదిరింపు మరింత చేయొచ్చు. ఆత్మ గౌరవాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ కాంప్లెక్సెస్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ ఇంకా రేకెత్తిస్తుంది. ఓడిపోయిన వ్యక్తిగా, ఫెయిల్యూర్ గా, హీస్ ఫిట్ ఫర్ నథింగ్ అనే ఒక సెల్ఫ్ లేబుల్ వేసుకుంటారు. మానసిక రుగ్మతలు, భయాలు, నిరాశ, నాడీ వ్యాధులు, సంకోచాలు రేకెత్తిస్తాయి. ఆపోజిట్ జెండర్ వారితో సంబంధాల్లో ప్రతికూల దృశ్యాలను ఏకీకృతం చేయడం, హెల్తీ ఫ్యామిలీ లైఫ్ నిర్మించడానికి నిరోధించడం జీవితానికి ఒంటరితనానికి కూడా దారితీస్తుంది. యుక్త వయసులో హింసకు ప్రవృత్తిని పెంచుకోండి. బెదిరింపు బాధితుల నుండి కుటుంబ నిరంకుశులు మరియు ఉన్మాదులు తరచుగా పెరుగుతారు. బెదిరింపు దీనివల్ల సంభవించవచ్చు. శారీరక వైకల్యాలు, బాహ్య లోపాలు, ఫర్ ఎగ్జాంపుల్ బలహీనత, పుండ్లు పడ్డం, మయోపియా, మచ్చలు, కుంటితనం, మెల్లకన్ను, నత్తిగా మాట్లాడడం, ఎన్యూరసిస్, అధిక బరువు, ఎర్రటి జుట్టు, చిన్న మచ్చలు అంటే ఫ్రెకుల్స్, ఆర్ మెంటల్ డిసార్డర్స్. సాధారణ వ్యక్తుల నుండి ఏదైనా మానసిక వ్యత్యాసాలు, మెంటల్ రిటార్డేషన్.

0: దీనికి విరుద్ధంగా చాలా ఎక్కువ సామర్థ్యాలు. దీని ప్రకారం పేలవమైన లేదా చాలా మంచి విద్యా పనితీరు, ఒక నిర్దిష్ట ప్రాంతంలో అంతర్లీనంగా లేని విభిన్న జాతి, జాతీయుత, మతం, స్కిన్ కలర్, రేషియల్ డిస్క్రిమినేషన్ కావచ్చు, లేకపోతే సోషల్ క్లాస్ డిఫరెన్సెస్ కావచ్చు, గ్యాడ్జెట్స్ లేకపోవడం కావచ్చు, వ్రాతపూర్వక మరియు అలిఖిత నియమాలు నిబంధనలను పాటించకపోవడం, పిల్లలను ఇతరుల నుండి వేరు చేసే ప్రతిదీ తమకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించవచ్చు. సామాజికంగా వెనుకబడిన పెద్ద ఒకే తల్లిదండ్రుల కుటుంబాల నుండి పిల్లలు, విలక్షణమైన ప్రవర్తన జీవన శైలి ఉన్న కుటుంబాల పిల్లలు, జట్టులో ప్రవర్తన యొక్క అనుభవం లేని తల్లిదండ్రులు, ఇంటి పిల్లలచే అతిగా ఆదరిస్తూ తోటి వారితో ఎలా కమ్యూనికేట్ చేయాలి, సంబంధాలను ఎలా పెంచుకోవాలో వారికి తెలియదు. భయపడి ఆతృతగా ఉపసంహరించుకున్న నిశ్శబ్దంగా నిరాడంబరమైన అసురక్షితమైన పిల్లలు, తరగతి గదిలో కొత్తవారు లేదా చాలా కాలం పాటు హాజరు కాని వారు, అదే వయసులోని కుట్రలు మరియు కుతంత్రాలు కారణంగా ఏదైనా ఉద్దేశం, అసూయ, దురదృష్టవశాత్తు ఉపాధ్యాయులు కూడా బెదిరింపు ప్రక్రియలో పాల్గొంటారు. ఇంకా నేను ఇంతకుముందు చెప్పిన అన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే ఒక్కోసారి టీచర్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది. అసమానమైన పిల్లల గురించి ఉపచేతనంగా చికాకును అనుభవించవచ్చు. బాధితులు తనను తాను దోషి, అలా ప్రవర్తించొద్దు అనే అభిప్రాయాన్ని పంచుకుంటారు. స్కూల్ నుంచి వచ్చాక కొంచెం గాబరాబడి బాధపడుంటే యూ డెఫినెట్లీ టేక్ దిస్ యాజ్ అ సీరియస్ ఇష్యూ అండ్ అడ్రస్సెస్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బులీయింగ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. I'll get back to you in our next segment. Till then, have a great day. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522270. నంబర్ మరోసారి 0951522070. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. అంటువ్యాధుల నివారణకు ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, ప్రజలకు మంచినీరు అందించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. రేపు వినాయక చవితి పర్వదినం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 సీట్లతో వచ్చే నెలలో తరగతులు ప్రారంభించనున్నట్లు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు భీమవరం కళాశాలల ఎన్సీసీ యూనిట్ల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక దినోత్సవ వేడుకల బ్రోచర్ను అంజిబాబు ఆవిష్కరించారు. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లా స్థాయిలో జాతీయ సేవా పథక దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే విజయచంద్ర ఈ సందర్భంగా పంపిణీ చేశారు. రైల్వే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరారు. గుంతకల్లులో డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాను కలిసి ఈ మేరకు ఆయన వినతిపత్రం అందజేశారు. మహిళల ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత్ మూడవసారి విజేతగా నిలిచి స్వర్ణ పతకం సాధించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 5 గంటల 2 నిమిషాలు దాటి 30 సెకండ్లు. మరి నేను మీ అజయ్ రాకింగ్, మధు అయితే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఎంట్రై పోదాం గీత్ గాథా చల్లో హిందీ సాంగ్స్ వినడానికి. మరి మీకోసం హిందీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము గీత్ గాథ చెల్లో హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి కాక్టైల్ మూవీ నుండి సాంగ్ అయితే వినేశారు, మరి నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది దిల్ సే మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది. మరి మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో. మనమున్నాము గీత్ గాథ చెల్లో.

మనమున్నాము గీత్ గద్దచల్లో. హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ కూడా వస్తుంది మీకోసం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము గీత్ గద్దచల్లో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. 19వ బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షత వహించనుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్దం నేపథ్యంలో రష్యా అధ్యక్షులు పుతిన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షులు జిన్పింగ్ శాంతి స్థాపనలో సహకరిస్తామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించినట్లు రష్యా అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. భారత రైల్వే ఆధునీకరణలో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ రైళ్ల తయారీ సంస్థ ట్రాన్స్మాష్ హోల్డింగ్ తమ అత్యాధునిక ఇవోల్గా ఎఫ్జి హైస్పీడ్ రైలు సాంకేతికతను భారత్తో కలిసి ఉమ్మడిగా అభివృద్ది చేయడానికి ప్రతిపాదించింది. ఆపరేషన్ అరణ్యలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసిన సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. స్మగ్లర్ల దాడిలో గాయపడిన నలుగురు ఫారెస్టు సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని, సిబ్బంది కోలుకునే వరకు పీసీసీఎఫ్ పర్యవేక్షణకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాలలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలనలో శ్రీకృష్ణదేవరాయలు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణానికి మేలు జరిగేలా చూడాలని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి ఇచ్చే వివరణలే మరిన్ని ప్రశ్నలకు అవకాశం కల్పిస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని చిట్టినగర్ రామాలయం సమీపంలో కొండ ప్రాంతంలోని ఒక వీధిలో శనివారం రాత్రి నుండి కురుస్తున్న వర్షం కారణంగా ప్రహరీ గోడ కూలిపోయింది. గోడ శిథిలాలు దిగువ భాగంలో ఉన్న ఇళ్లపై పడిన ఘటనలో 3 ఇళ్లలో ఉన్న వారంతా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పిందని, ఆ 3 ఇళ్లు ధ్వంసం కావడంతో వారికి న్యాయం చేయాలని స్థానికులు తెలిపారు. వేమూరు నియోజకవర్గంలోని చుండూరు, అమృతలూరు, వేమూరు, కొల్లూరు, బట్టిప్రోలు మండలాలకు చెందిన 71 మంది బాధితులకు 28,46,065 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఈరోజు అందజేశారు. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 6:04 దాటి 35 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఎండిపోతున్నారు కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలోకి ఎండ్ అయ్యే ముందు మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ నుండి ఆశాపాసం అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి పడిన ఈ పాటకు మ్యూజిక్ స్వీకర్ అగస్తే, ఇంకా లిరిక్స్ వచ్చి విశ్వ. మరి ఈ సాంగ్ అయితే వినేసేయండి. మరి తర్వాత అలాగే 6:10 రీజనల్ న్యూస్ వింటారు తెలుగులో. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. వార్తల వివరాలు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం సంకల్పించిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో గణేష్ ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక మంటపాలకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నామని ప్రకటించారు. కాణిపాకంలో స్వామివారికి వినాయక చవితి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, సంస్కృతి కళలు కళాకారులను ప్రోత్సహించేలా తాము ఆయా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నదీ హారతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు కురుస్తున్నందున డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేసులు పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో మందు పిచికారీ చేయాలని, దోమతెరల పంపిణీని ముమ్మరం చేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది నిర్వహించాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అర్హులకు 5,99,000 దోమతెరల పంపిణీ ప్రారంభించామని చెప్పారు. ఇక గత నెల 30 నాటికి రాష్ట్రంలో 7,895 మలేరియా కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే మలేరియా కేసులు 27.9% పెరిగాయని, 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. జాతీయ సేవా పథకం యువతలో చైతన్యం నింపుతుందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు భీమవరం కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక దినోత్సవ వివరాల పత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవాగుణం అలవర్చాలనే లక్ష్యంతో జాతీయ సేవా పథకం ప్రారంభమైందని పేర్కొన్నారు.

వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో కోరారు. ప్రకృతి సిద్దమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ హితంగా వేడుకలను నిర్వహించాలని సూచించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్టంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుస్థిర అభివృద్ది నెలకొనాలని, ప్రజల జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఒక్కరూ సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్న సేవ కింద ఒక్కో చేనేత కార్మికునికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందజేస్తున్నట్లు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రిని పలువురు చేనేత కార్మికులు ఈ రోజు కలిశారు. కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో కార్యక్రమం అమలు చేస్తున్నందుకు కార్మికులు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నేతన్న సేవ పథకంతో 51,952 మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. 85,678 మంది 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు నెలకు 4,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. 51,952 మందికి ఉచిత విద్యుత్తులో భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాలనలో అడుగడుగునా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హతకు, ప్రతిభకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలతో రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకతకు ఎలాంటి లోటు ఉండదని, యువత భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మాట్లాడుతూ దసరా నవరాత్రులకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, బ్యారికేడ్లు, చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు తదితర పనులను అత్యంత నాణ్యత

0: దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మరిన్ని వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియాకప్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో. టైం చూస్తే 6:21 అయితే అయిపోయింది. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో మనమైతే ఎంటర్ అయిపోదాం కృష్ణా తీరంలోకి. మరి కృష్ణా తీరంలో మీకోసం ఇవాళ టాపిక్ నేనైతే తీసుకొచ్చేసాను. మరి ఇవాళ కృష్ణా తీరం ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా చాలామంది. సో మరి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, ఇంకా అలాగే దేశభక్తుడు, ప్రజానాయకుడు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తి, మరి జాతీయ భావాలు, స్వదేశీ, ఖాదీ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి, ఆయన గురించి మనం మాట్లాడుకుందాం కృష్ణా తీరంలో. మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది, తర్వాత మనమైతే కంటిన్యూ అయిపోదాం. F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీ నుండి సాంగ్ అయితే వచ్చేసింది, గిరా గిరా అంటూ సాంగ్ అయితే వస్తుంది, సాగర్ ఎంఎం మానసి పాడిన. ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ బాలాజీ. వింటూ స్టేడియం టూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ తీరం. మరి కృష్ణ తీరంలో మనం మాట్లాడుకోబోతున్నాం అని చెప్పాను కదా, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అలాగే దేశభక్తుడు, ప్రజానాయకుడు. మరి స్వాతంత్ర సమరయోధంలో ఇంకా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను

చేతపరిచిన వ్యక్తి. మరి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి కోసం నిరంతరం పోరాటం చేసి వారి భవిష్యత్తుకు మార్గం చూపించిన వ్యక్తి అనమాట. సో మరి ఆయన ఎవరో తెలుసుకుందాం, కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎవడు మూవీ నుండి ఫ్రీడమ్ అంటూ సాంగ్ అయితే వస్తుంది, సుజిత్ సురేష్ అని పాడిన. ఈ పాటకు లిరిక్స్ కృష్ణ చైతన్య. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతీరం. మరి కృష్ణతీరంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి మహాత్మాగాంధీ పిలుపుతో కూడా అతను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సహాయ నిరాకరణ ఉద్యమానికి కూడా తన మద్దతు తెలిపారన్నమాట. మరి ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తిగా మరి ఎలా మారారు అని చెప్పి మనమైతే తెలుసుకుందాం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కృష్ణతీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది చెన్నై లవ్ స్టోరీ మూవీ నుండి గుర్తుందా అనే పాట అయితే వస్తుంది. హరిచరణ్ శృతికా సముద్రాల పడిన ఈ పాట అయితే వచ్చేసింది. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 FM.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరీ స్టూడియోలో. టైం చూసి 6:40 కృష్ణా తీరంలో మనం ఉన్నాం కదా. సో మరి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం, మరి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు, ప్రజానాయకుడు అని చెప్పి మనం అయితే మాట్లాడుకుంటున్నాం. మరి 1920లో ఆయన కలకత్తాలో జరిగిన ప్రత్యేక సమావేశంలో కీలకంగా పాల్గొని ఎన్నికల బహిష్కరణకు మద్దతు ఇచ్చారన్నమాట. మరి ప్రజల్లో ఎన్నికల్లో ఓటు వేయకుండా ఉండాలని, న్యాయవాదులు తమ వృత్తిని, విద్యార్థులు బ్రిటిష్ విద్యా సంస్థలను బహిష్కరించాలని ప్రచారం చేశారన్నమాట. ఇలాంటి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. కృష్ణ తీరంలో మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఇష్క్ మూవీ నుండి ఆనందమా మాదికే అనే పాట అయితే వస్తుంది. సిద్ధి శ్రీరామ్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, దేశభక్తుడు, ఇంకా ప్రజానాయకుడు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చేతపరిచిన వ్యక్తి అనమాట. మరి అలాగే తణుకు సమావేశంలో సుమారు 2000 మందిని ఉద్దేశించి ఎన్నికల బహిష్కరణ ఇంకా ఉప్పు సత్యాగ్రహంలో విజయవాడ నుండి 120 మంది స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి కాలినడకన కోనసీమ వెళ్లి ఉప్పు తయారు చేశారట. మరి అప్పుడు అప్పట్లో ఆ జైలుకు కూడా వెళ్ళి 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉన్నారట. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం, ఆయన ఎవరో చెప్పుకున్నాం లాస్ట్లో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మన శంకర్ వరప్రసాద్ మూవీ నుండి, శశిరేఖ అనే పాట అయితే వస్తుంది, భీమ్స్ సిసిరోలియో మధుప్రియ పడిన. ఈ సాంగ్ అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా తీరం. మరి కృష్ణా తీరంలో మనమైతే ఉన్నాం కదా, మరి కృష్ణా తీరంలో మనం మాట్లాడుకుంటున్నాము ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అలాగే దేశభక్తుడు, ప్రజానాయకుడు గురించి. స్వదేశీ ఖాదీ జాతీయ భావాలకు ప్రాధాన్యత ఎంతో ఇచ్చారు. మరి ప్రజా సంక్షేమం, సామాజిక అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు గుర్తుండిపోయేలా ఆయనని మనం గుర్తు చేసుకున్నాం. ఆయనే మన కోటగిరి వెంకట కృష్ణారావు గారు. సో మరి ప్రముఖ స్వాతంత్ర యోధుడు, సమరయోధుడు, ఇంకా దేశభక్తుడు, ప్రజానాయకుడు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తి మన కోటగిరి వెంకట కృష్ణారావు గారు. సో మరి చాలా విషయాలు ఆయన గురించి మనం అయితే మాట్లాడుకున్నాం కదా. మరి ఇది ఇవాళ కృష్ణ తీరం. మరి మీకోసం లాస్ట్ సాంగ్ అయితే వచ్చేసింది కృష్ణ తీరంలో, రాజాసాబ్ మూవీ నుండి సహానా అనే సాంగ్ అయితే వస్తుంది. విశాల్ మిశ్రా, శృతి రంజని పాడిన ఈ పాటకు మ్యూజిక్ తమన్ ఎస్ఎస్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి ధాన్యాల మార్కెట్తో పాటు కొత్త ఇన్సూరెన్స్ మెకానిజం ఉంటే బాగుంటుందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి బ్రిక్స్ సభ్య దేశాల మధ్య బలమైన ఆర్థిక సహకారం ఉండాలని ఆయన సూచించారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులకు ఆయన సూచనలు చేశారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు వరదలపై ప్రజలను అప్రమత్తం చేయాలని, వాగులు పొంగుతున్న వేళ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. కాకినాడ నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు రహదారుల అభివృద్ధికి 39 కోట్లు కేటాయించినట్లు మంత్రి పి నారాయణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడలో యుజిడి ప్రాజెక్టుకు 200 నుండి 250 కోట్ల వరకు నిధులు సమకూర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, యుఐడిఎఫ్ 3, 4 తదితర పథకాల ద్వారా నిధుల సమీకరణకు అంచనాలు సిద్దం చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం సముద్ర తీరాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక, కళాక్షేత్రంగా మార్చనున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగినపూడి సాగర తీరం గణపతి నవరాత్రులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోబోతుంది. ప్రతి సంవత్సరం బీచ్ ఫెస్టివల్ సహా వారాంతంలో కూడా మచిలీపట్నం సముద్ర తీరంలో నిరంతరం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పర్యాటక శోభ తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 50 ఏళ్లు పైబడిన 85,678 మంది నేతన్నలకు నెలకు 4,000 రూపాయల చొప్పున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందుతోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడేందుకు

పట్టాల్సిన చర్యలపై ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2026 ఫైనల్ కీ ఫలితాలు అధికారికంగా ఈరోజు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ tet2dsc.apcfss.in ద్వారా లేదా వాట్సాప్ నంబర్ 9552300099 ద్వారా ఫలితాలు చూడవచ్చు. భారత హాకీ పురుషుల జూనియర్ ఆసియా కప్లో భారత్ వరుసగా 4 సార్లు ఛాంపియన్గా నిలిచింది. ఈరోజు జరిగిన ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది. దీంతో ఈ టోర్నీలో వరుసగా 4 సార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ NTC 376 సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30 వరకు అధికారిక వెబ్సైట్ recruitment.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ మోదీ, బ్రిక్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమూహం మాత్రమే కాదని, అది పరిష్కారాలందించే ఒక వ్యవస్థని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి దృక్పథానికి, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ఫలితాలన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు తెచ్చేలా సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధాని తెలిపారు.
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल

0: इम्पैक्ट से जोड़ना होगा। हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे।
1: బ్రిక్స్ కూటమి తన మూడవ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్దంగా ఉందని పేర్కొంటూ, ప్రపంచం ఇప్పుడు ఈ కూటమి నుండి కేవలం ఆలోచనలు, కట్టుబాట్లను మాత్రమే కాకుండా స్పష్టమైన ప్రత్యక్ష ఫలితాలను ఆశిస్తోందని మోదీ అన్నారు. అందరి ఉమ్మడి కృషి ద్వారా బ్రిక్స్ ఈ అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న చైనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రారంభోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నాయకులు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ముంబైలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ అమిత్ షా, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ విజన్కు తోడ్పాటు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినమని, అలాగే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడం అనేది సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసేదిగా ఒక ముఖ్యమైన ముందడిగని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కింద టీసీఐఎంపై ప్రతిపాదించిన బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ సభ్య దేశాలు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలు బలోపేతం చేయడానికి, సంబంధిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యతా ప్రమాణాలు, అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్దతలో భారతదేశం 10 ఏళ్ల క్రితం ఉన్న పరిమితులను దాటి ఎంతో ముందుకు సాగిందని, ఈరోజు ఒక శక్తివంతమైన బయో ఎకానమీ, బలమైన వ్యాక్సిన్ అభివృద్ది సామర్థ్యాలు, భవిష్యత్ మహమ్మారుల నివారణకు ప్రపంచ స్థాయిలో తోడ్పడే వైజ్ఞానిక వ్యవస్థను నిర్మించుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బయోమెట్రిక్ మెడికల్ పరిష్కారాల నిధికి భారతదేశం తన వంతు సహకారాన్ని అందించగలుగుతుందన్నారు. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య ముప్పులకు వేగంగా స్పందించే సొంత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే తన వైజ్ఞానిక నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, వ్యాధుల వైవిధ్యాన్ని ప్రపంచ మహమ్మారి సన్నద్దతకు వ్యవస్థను అందించడానికి దేశం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించడంలో ఇదొక కీలకమైన అడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు మరింత సులభంగా, క్రమబద్దంగా, ఎటువంటి అంతరాయం లేని క్యాబ్ పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన కేంద్రాలను తీర్చిదిద్దేందుకు

ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, మరఠ్వాడా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. రెండవ T20 మ్యాచ్ మంగళవారం, మూడవది చివరి మ్యాచ్ గురువారం జరుగుతాయి. ఈ 3 మ్యాచ్లు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. దుబాయ్లో జరిగే T20 మహిళల ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అజేయంగా ఫైనల్కు చేరింది. మరోవైపు శ్రీలంక కూడా తన గ్రూప్ దశలోని 3 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్టును జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి షెడ్యూల్లో టైం చేసి 7 గంటల 16 నిమిషాలు దాటి అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? మనమైతే ఏంటి అయిపోతాం, మన మనసున్న మనసులోకి. మరి మనసున్న మనసులో మరి మీకోసం క్వశ్చన్స్ నేనైతే రెడీ పెట్టేశాను. ఇంకెందుకు ఆలస్యం? మరి చాలా మంది అయితే రెడీగా ఉన్నారు కదా మరి ఆన్సర్ పంపించడానికి. మరి నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను. క్వశ్చన్ ఏంటి అంటే, వేదం మూవీలో అల్లు అర్జున్తో పాటు ఉండి నటించిన నటుడి పేరేంటి? సో ఇద్దరు నటులు అయితే ఉన్నారు, అలాగే వేదం మూవీలో అల్లు అర్జున్తో పాటు ఉండి నటించిన నటుడి పేరేంటి? ఇద్దరు అయితే ఉన్నారు, మరి ఎవరో ఒకరు పేరు చెప్పినా పర్లేదు, లేదా ఇద్దరు పేర్లు చెప్పినా పర్లేదు. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో. ఆన్సర్ అయితే పంపించేసేయండి 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది, మనసున మనసేలో అత్తారింటికి దారేది మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, నిన్ను చూడగానే అనే పాట అయితే వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాటకు లిరిక్స్ దేవిశ్రీ ప్రసాద్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వెల్కమ్ బ్యాక్ టు మనసున మనసే. మరి మనసున మనసేలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, వేద మూవీలో అల్లు అర్జున్తో పాటు ఉండే నటుడి పేరు అంతే అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. భాను ఫ్రమ్ మోగా పంజాబ్ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శ్రీషా, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్ అంటూ మెసేజ్ పంపించారనమాట. సో మరి ఆన్సర్ వచ్చేసరికి ఆన్సర్ పేరైతే పంపించలేదన్నమాట. సో మొత్తం పేర్లు మాత్రమే పంపించారు ఈసారి, తప్పకుండా ఆన్సర్ కూడా పంపించండి. ఇంకా వేటపాలెం రామనగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ సార్ అంటూ మెసేజ్ పంపించారు ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నున్న నుండి శోభరాణి, రంగారావు, సాగర్, చాంద్రి, అవినాష్, శ్రేయాన్స్, రుత్విక మెసేజ్ పంపించారనమాట. ఇంకా అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే మంగళగిరి నుండి దామల్ల చినమస్తానరావు, దామల్ల పెదమస్తానరావు నమస్తే అండి అంటూ ఆటో రామారావు అంటూ మెసేజ్ పంపించారు అనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే మూసపేట నుండి ఎం నరేష్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజౌలి నుండి జయన్న హాయ్ నమస్తే సార్ అంటూ మెసేజ్ పంపించారనమాట, మరి ఆన్సర్ అయితే పంపించలేదు. సో మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంతకి రైట్ ఆన్సర్ ఏంటి అంటే మంచు మనోజ్ అనమాట. మంచు మనోజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వేద మూవీలో అల్లు అర్జున్తో పాటు ఉండే నటుడి పేరు ఏంటంటే మంచు మనోజ్ అనమాట. సో మరి మనసున్న మనసులో మరి నెక్స్ట్ క్వశ్చన్కి ఎంతమంది రెడీగా ఉన్నారో చూద్దాం. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన పాత్ర పేరు ఏంటి? గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన పాత్ర పేరు ఏంటి? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం మనసును మనసులో మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం నేనైతే అడిగేశాను. మరి నెక్స్ట్ సాంగ్ ఏదో వచ్చేస్తుంది, బాద్షా మూవీ నుండి బంతిపూల జానకి పాట ఏదో వస్తుంది, డాలర్ మెహందీ నేను రెనేనా రెడ్డి పాడిన ఈ పాటకు లిరిక్స్ రామజోగ శాస్త్రి. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మనసున మనసేలో, మరి మనసున మనసేలో మనమైతే క్వశ్చన్ అడిగాను కదా, గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన పాత్ర పేరు ఏంటి అని చెప్పి అడిగాను. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కనకారావు పెడన నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రాజౌలి నుండి జయన్న ఆంజనేయ ప్రసాద్ మెసేజ్ పంపించారనమాట. జయన్న అంటూ మెసేజ్ పంపించుంటారు మేబీ. ఇంకా మూసాపేట గ్రామం నుండి మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ వారి కుటుంబ సభ్యులు రాముడు అని చెప్పి మెసేజ్ పంపించారు. రాముడు అయితే కాదు. ఇంకా వేటపాలెం రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం ఆంజనేయ ప్రసాద్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నున్న నుండి శోభారాణి రంగారావు వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మంగళగిరి నుండి దామల్ల చినమస్తానరావు, దామల్ల పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కావిడి పాత్ర అంటూ మెసేజ్ పంపించారు. కావిడి పాత్ర కాదు, ఇంకా కావిడి పాత్ర కానీ అది పేరు అయితే చెప్పలేదన్నమాట. ఇంకా కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దిలీప్ అనంతపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నూతి సత్యానంద్ హయత్ నగర్ నుండి గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కానూరు నుండి తాతారావు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి ఉన్న వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు

కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురారి యశోద జానకి రాజు కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దీపిక హైదరాబాద్ నుండి ఆంజనేయ ప్రసాద్ మెసేజ్ పంపించారు అన్నమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా మెసేజ్ పంపించారు. ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే హిమవంత్ కుమార్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఆంజనేయ ప్రసాద్ అంజి అంటూ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి అంజి అనమాట. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, ఒక్కరు ఇద్దరు ముగ్గురు తప్ప. సో మరి చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించినందుకు అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉందన్నమాట. మనసున మనసులో నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం నేనైతే అడిగేస్తున్నాను. మరి పాత తెలుగు సినిమాల్లో నటరత్న అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన నటుడు ఎవరు? పాత తెలుగు సినిమాల్లో నటరత్న అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన నటుడు ఎవరు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ పంపించేసేయండి వాట్సాప్ నెంబర్కి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఐ మనోహరుడు మూవీ నుండి పరేషన్ అయ్యానే పాట అయితే వస్తుంది. విజయప్రకాష్ నీతి మోహన్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి మనమున్నాము మనసునో మనసేలో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మరి పాత తెలుగు సినిమాల్లో నటరత్న అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన నటుడు ఎవరు అని చెప్పి, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కనకారావు పేడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే కానూరు నుండి తాతారావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా నూతి సత్యానంద హయత్నగర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే మూసాపేట గ్రామం నుండి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ కమలాసన్ అని పెట్టారు. సో మరి కమలాసన్ అయితే కాదు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే నార్కట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుండి ఉన్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా హేమవంత్ కుమార్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా మంగళగిరి నుండి దామల్ల చిన్నమస్తరావు దామల్ల పెద్దమస్తరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే అంబికా భవానీపురం నుండి హలో గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే మహంకాళి రాజేశ్వరి పొదిలి గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అన్నమాట, ఇంకా దీపిక హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే ఎన్టీ రామారావు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురారి యశోద జానకిరాజ్ మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా సంగీత మాల్యాల ముంబై నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు, పి జానకిరామ్ ఉమా నందిగామ్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని కోనసీమ జిల్లా నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా పునాదిరాళ్ళు అంటూ మెసేజ్ పంపించారు, మరి మూవీ పేరు కాదు నేను అడిగింది, అయితే బిరుదు పేరు. ఇంకా రాజోలి నుండి జయన్న రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా దిలీప్

అనంతపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, పాత తెలుగు సినిమాల్లో నటరత్న అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన నటుడు ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు. సో మరి రైట్ ఆన్సర్ చాలా మంది అయితే పంపించారు, మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది, మనసున్న మనసేలో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సోలో మూవీ హీరోయిన్ నేమ్ ఏంటి? సోలో మూవీలో హీరోయిన్ పేరు తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ ఏదో వచ్చేస్తుంది, కార్తికేయ మూవీ నుండి సరిపోవు కోటి కలనులైన అనే పాట అయితే వస్తుంది. హరిచరణ్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ శేఖర్ చంద్ర, లిరిక్స్ వనమలి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

మనసున మనసులో మనమైతే ఉన్నాం కదా. మరి సోలో మూవీ హీరోయిన్ నేమ్ అడిగాను, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మూసపాట మహబూబ్ నగర్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఎం నరేష్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పూజ ఎగ్డే అంటూ మెసేజ్ పంపించారు. పూజ ఎగ్డే కాదు. ఇంకా అంబికా భవానీపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే శేషాద్రి రాజవరం నుండి హేమమాలిని అంటూ మెసేజ్ పంపించారు. హేమమాలిని కాదు. ఇంకా అలాగే మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ మెసేజ్ పంపించారనమాట. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నున్న నుండి శోభారాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు. ఎన్టీఆర్ అండ్ కార్తీ అని ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా పెట్టారు. కార్తీ కాదు. ఇంకా కానూరు నుండి తాతారావు మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పెడన జోగనంద్రరావు కాలనీ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిషా అగ్రవాల్ అంటూ కనకారావు పెడ నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కార్తీ అని మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ కాదు. ఇంకా మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుండి గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహంకాళి రాజేశ్వరి మెసేజ్ పంపించారు. సాత్విక్ పొదిలి నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మంగళగిరి నుండి దామల్ల చినమస్తానరావు దామల్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి నారా రోహిత్ ఇంకా హీరో పేరు పెట్టారు. ఇంకా అలాగే హీరోయిన్ పేరు కూడా పెట్టేశారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కర్నూలు జిల్లా నుండి ఇంకా హ్యాపీ గౌరీ గణేష్ అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నార్కట్పల్లి మండలం నిమ్మోని గ్రామం నుండి పున్నం వెంకటేష హేమలత మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కడప నుండి వినయ్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పెట్టలేదు కానీ జస్ట్ విషెస్ చేశారనమాట. ఇంకా నిషా అగ్రవాల్ మెసేజ్ పంపించారు. నిషా అగ్రవాల్ అంటూ రాజౌలి నుండి జయన్న మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా నిజామాబాద్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కూడా. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే నిషా అగ్రవాల్ అనమాట. నిషా అగ్రవాల్ అంటూ చాలామంది రైట్ ఆన్సర్ అయితే మెసేజ్ పంపించారు. అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి లాస్ట్ క్వశ్చన్ నేనైతే అడిగేస్తున్నాను. మిస్సమ్మ చిత్రంలో ఏటీఎం రాజు పాత్రలో ఎవరు నటించారు? మిస్సమ్మ చిత్రంలో ఏటీఎం రాజు పాత్రలో ఎవరు నటించారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సూపర్గా సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. పిల్ల నువ్వు లేని జీవితం మూవీ నుండి దిల్సే దిల్సనే పాట అయితే వస్తుంది. రాహుల్ నంబియర్ పడిన ఈ సాంగ్కి మ్యూజిక్ అనూప్ రూబెన్స్, లిరిక్స్ శ్రీమణి. వింటూ స్టేడియం టూ వివిధ భారతి 101.3 FM.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వెల్కమ్ బ్యాక్ టు మనసును మనసే. మరి మనసును మనసేలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మిస్సమ్మ చిత్రంలో ఏటీఎం రాజు పాత్రలో ఎవరు నటించారు అని చెప్పి. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. నాకు తెలిసి చాలా మంది అయితే పంపిస్తారు. కనకారావు పేడ నుండి శివాజీ అని మెసేజ్ పంపించారు. కాదు, ఇంకా నున్న నుండి శోభరాని ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు. ఇందాక దానికి మెసేజ్ పంపించారు అనమాట. ఇంకా శివాజీ అంటూ ఎం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుండి మెసేజ్ పంపించారు. రాంగ్ ఆన్సర్. ఇంకా అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అంబికా భవానీపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నార్కట్పల్లి మండలం నుండి నెమోని గ్రామం నుండి ఉన్నం వెంకటేశ హేమలత మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కానూరు నుండి తాతారావు శివాజీ అంటూ మెసేజ్ పంపించారు. కాదు, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ మౌరిపాలెం గ్రామం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు దామర్ల పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదిలి నుండి భూమికా చావ్లా అంటూ మెసేజ్ పంపించారు. సో మరి భూమికా చావ్లా కాదు, ఇంకా అక్కినేని నాగేశ్వరరావు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురారి యశోద జానకిరాజు మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం విజయవాడ.

నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. దీపిక హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మొసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు ఆల్రెడీ. ఇంకా కనకారు పెడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంతా పెద్దన్న మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ ఒకరిద్దరు తప్ప మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, మిస్సమ్మ చిత్రంలో ఏటీఎం రాజు పాత్రలో నటించింది ఎవరు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. సో మరి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ. మరి ఇది వాళ్ళ షో మనసున్న మనసే సూపర్గా అని చెప్పేసి చాలామంది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2026 ఫలితాలలో ఇన్ సర్వీస్ టీచర్లలో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణత సాధించారు. టెట్లో విజయం సాధించిన అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్ 2026 ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్స్పోను హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్టంలో ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా తయారు చేసిన వస్తువుల్ని ప్రపంచంలో మార్కెట్ చేయడం కోసం పలు గ్లోబల్ సంస్థలతో ఒప్పంద నిర్వహణ కార్యరూపం చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్ ఫ్రూట్స్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, పలాసులో జీడిగింజల పరిశ్రమని అభివృద్ది చేయాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 9,37,553 రూపాయల విలువైన చెక్కులను 19 లబ్ధిదారులకు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఈరోజు అందజేశారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే వెలింగండ్ల రాము మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపైన వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు సరికాదని అన్నారు. మాజీ మంత్రి అమ్మటి రాంబాబు రాబోయే ఎన్నికల నేపథ్యంలో గుంటూరు వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థలు గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలకు సిద్దం కావాలని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యారాడ బీచ్లో నిమజ్జనం ఏర్పాట్లు, భద్రతా చర్యలను న్యూపోర్ట్ పోలీసు బృందం ఈరోజు పరిశీలించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బీచ్ను పరిశీలించి లైఫ్ గార్డులకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్తో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు ఢిల్లీ వేదికగా జరుగుతున్న 9 టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం 5 2 నష్టానికి 38 పరుగులు చేసింది. ఆసియాకప్ మహిళల T20 టోర్నీ ఫైనల్లో భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 8:04 దాటి 40 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము డ్యూయట్ డ్యూయట్ లోకి. మరి డ్యూయట్ డ్యూయట్ లో మీకోసం సూపర్ డ్యూయట్స్ అయితే మరి నేనైతే రెడీకి పెట్టేశాను. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే డ్యూయట్ లోకి వెళ్ళిపోదాం అలా అలా. ఇంకా మరి డ్యూయట్ అయితే వచ్చేస్తుంది, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే మూవీ నుండి నా మనసుకు ప్రాణం పోసి అనే పాట అయితే వస్తుంది. కార్తిక్ గాయత్రి పాడిన ఈ పాటకు మ్యూజిక్ యువన్ శంకర్ రాజా, లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్లో.

డ్యూ డ్యూట్ లో మనమున్నాం. మరి సూపర్ డ్యూట్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ డ్యూట్ అయితే వస్తుంది రేస్ గుర్రం మూవీ నుండి, బూచాడ్ అనే సాంగ్ అయితే వస్తుంది. రాహుల్ నంబియార్, శ్రేయ ఘోషల్, నవీన్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ తమ్మన్ ఎస్ఎస్, లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము డ్యూట్ లో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
5: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను, మరి నువ్వు?

0: విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు. ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మా నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నీటి ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్దంగా ఉండాలని బ్రిక్స్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సదస్సు చివరి రోజైన ఈరోజు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై నరేంద్ర మోదీ మాట్లాడారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దత, తక్షణ చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని ప్రధానమంత్రి అన్నారు. విపత్తుల నిర్వహణ కోసం ముందస్తు హెచ్చరికల సమాచార సమీకరణ మార్గదర్శకాలను రూపొందించినట్లు నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
1: బ్రిక్స్ సమూహం రిజిలియన్స్ బడానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా, ఉన్కే లియే తయార్ రహనా ఔర్ తురంత్ కార్యవాహీ కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక హై. ఇసీ సోచ్ కే సాథ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కే ప్రివెన్షన్ ఔర్ రిస్పాన్స్ కే లియే బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పర్ సహమతి బనీ హై.
0: గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకకు బ్రిక్స్లో ప్రాధాన్యం లభించడం, వాటి అనుభవాలకు గౌరవం దక్కడం వల్ల బ్రిక్స్పై వాటి విశ్వాసం మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వైవిధ్యం, సహకారమే బ్రిక్స్ బలం అని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కీ ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హి నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. బ్రిక్స్ కి శక్తి హమారీ డైవర్సిటీ ఔర్ కోఆపరేషన్ మే హై. వి మే బి రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వి రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యుమానిటీ.
0: బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేధ, భౌగోళిక సాంకేతికత, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా సమన్వయం చేయనున్నట్లు చెప్పారు.
1: బ్రిక్స్ నెట్వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్ కిసానో కే లియే నయీ సంభావనాయే తయార్ కరేగా. ఇస్కే మాధ్యమ్ సే ఏఐ, జియోస్పేషల్ టెక్నాలజీ ఔర్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో కిసానో కీ వాస్తవిక ఆవశ్యకతాఓ కే సాథ్ జోడా జాయేగా. టెక్నాలజీ ఔర్ క్రిటికల్ మినరల్స్ కా వెపనైజేషన్ హమారీ సహజా ప్రగతి మే బాధా బన్ సక్తా హై. టెక్నాలజీ కే అడాప్షన్ మే ఇంక్లూజివిటీ పర్ బల్ దియా హై.
0: ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు

0: దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ముంబైలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత భారత్ లక్ష్యానికి తోడ్పడడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం కాగా, ఈ ఏడాది అక్టోబర్లో ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాజీవనంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారని అమిత్ షా తెలియజేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం సందర్భంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్ సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా చర్చించారు. మహమ్మారుల సన్నద్ధత విషయంలో భారత్ దశాబ్దం క్రితం ఉన్న పరిమితులను అధిగమించి ఎంతో ముందుకు సాగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ సీఈపీఐ బోర్డు ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగించారు. భవిష్యత్తులో తలెత్తే అంటువ్యాధులు, మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ సన్నద్ధతకు తోడ్పడగల శాస్త్రీయ వ్యవస్థను భారత్ అభివృద్ది చేసిందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగం చేస్తూ, బ్రిక్స్ వైవిధ్యమే దాని ప్రత్యేకతగా కొనసాగాలని, సహకారం దానికి స్ఫూర్తిగా నిలవాలని, దాని ప్రగతి మానవాళి సంక్షేమానికి దోహదపడాలని ఆకాంక్షించారు. బ్రిక్స్ కేవలం దేశాల సమూహం మాత్రమే కాదని, పరిష్కారాలను అందించే ఒక సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని వివరిస్తూ,
1: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడాప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఆర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా హమే సభీ అవుట్కమ్స్ కో సమయబద్ధ యాక్షన్ ఆర్ లాస్ట్ మైల్ ఇంపాక్ట్ సే జోడనా హోగా హమారే ఫ్రేమ్వర్క్ ఫైల్ సే ఆగే బఢ్కర్ రియల్ లైఫ్ మే ఇంపాక్ట్ పేదా కరే ఇస్కే లియే హమ్ సబ్ మిల్కర్ కామ్ కరేంగే.
0: తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న చైనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1లో ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులకు క్రమబద్దమైన, సౌకర్యవంతమైన, అవాంతరాలు లేని క్యాబ్ పికప్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026 సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల నేతలతో ఈరోజు వరుసగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కజకిస్తాన్ అధ్యకుడు కాసిం జోమార్ట్ టొకాయెవ్తో నరేంద్ర మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్సీసీతో, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటోతో, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్తో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మరోవైపు దుబాయ్లో భారత్ శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి 6.4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది. షాఫాలీ వర్మ 47 పరుగులతో, స్మృతి మందాన 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. హాకీలో భారత మహిళల జట్టు జూనియర్ ఆసియా కప్ టైటిల్ను వరుసగా 3వ కైవసం చేసుకుంది. చైనాలోని మోచీలో ఈరోజు జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై 1 గోల్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సనికా చంద్రకాంత్ మానే 17వ నిమిషంలో ఏకైక గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు 2023-2024 సంవత్సరాల్లోనూ భారత్ ఈ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. పారా బ్యాడ్మింటన్లో టోక్యో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్ జపాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ SL3 విభాగం

లో స్వర్ణ పతకం సాధించారు. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ప్రమోద్ భగత్ సింగిల్స్ ఫైనల్లో మరో భారత ఆటగాడు ఉమేష్ కుమార్పై 21-16, 21-8 తేడాతో విజయం సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్రిక్స్ దేశాలు 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రియేసస్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ, అందరికీ సార్వత్రిక ఆరోగ్య సేవలు అందించడం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడం పట్ల బ్రిక్స్ దేశాలు వ్యక్తం చేసిన నిబద్దతను అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.

వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము డివేట్ డివేట్ లో. మరి డివేట్ డివేట్ లో మీకోసం నెక్స్ట్ డివేట్స్ అయితే మనం అయితే కంటిన్యూ అయిపోతాం. మరి మీకోసం నెక్స్ట్ డివేట్ అయితే వచ్చేస్తుంది కొమరం పులి మూవీ నుండి మహమ్మాయి అనే పాట అయితే వస్తుంది. జావేద్ అలీ, సుచిత్ర, మిల్లి నాయర్ పడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టేట్ ఇన్ టూ వివిధ భారతి 101.3 FM.

జీన్స్ మూవీ నుండి సూపర్గా సాంగ్ అయితే వినేశారు. మరి ఉన్నికృష్ణన్ సుజాత పడిన ఈ పాటకు మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, లిరిక్స్ ఏఎం రత్నం, శివ గణేష్. మరి డ్యూయట్ డ్యూయట్లో మనమున్నాము. మరి నెక్స్ట్ డ్యూయట్ అయితే వస్తుంది డాన్స్ సీను మూవీ నుండి, అందమేమో ఇస్త్రాగు అనే పాట అయితే వస్తుంది. హేమచంద్ర, మాలవిక పడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. మరి మనమున్నాము డ్యూయట్ డ్యూయట్లో. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చేస్తే 9 గంటల 1 నిమిషం అయితే అయిపోయింది. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము మన ఫేవరెట్ మధుర స్వరాలలోకి. మరి మధుర స్వరాలలో మరి మీకోసం నేనైతే సూపర్గా సాంగ్స్ అయితే రెడీగా పెట్టేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి కొన్ని పాటలు వినగానే మనసులో ఒక అందమైన అనుభూతి కలుగుతుంది. మరి ప్రేమలోని మాధుర్యం, అనురాగంలోని అందం, మనసులోని భావాలను ఎంతో సున్నితంగా పలికించే పాటలు ఎప్పటికీ ప్రత్యేకమే. మరి మీకోసం పాపం పసివాడు ప్రాణం చిత్రం నుండి అందం శరణం గచ్చామి అనే పాటైతే వస్తుంది. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు లిరిక్స్ వేటూరి. మరి ఈ పాటైతే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వెల్కమ్ బ్యాక్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలలో మనమున్నాము సాయంత్రపు వేళ చందమామ వెన్నెల మల్లెపూల పరిమళం ఇవన్నీ కలిస్తే మనసులో ఒక అందమైన మధురమైన భావన మొదలవుతుంది. మరి అలాంటి సాయంత్రపు అందాలను ప్రేమలోని చెల్లిపితనాన్ని తన పదాల్లో ఎంతో అందంగా చూపించే పాట ఇది. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది ఆటో డ్రైవర్ మూవీ నుండి హరిహరన్ సుజాత పడిన. ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో మనమున్నాము మధుర స్వరాలలో.

వెల్కమ్ బ్యాక్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలలో మనమున్నామో. సూపర్గా సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మధురమైన స్వరాలు వినగానే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. మరి మాటలు చాలని ఆయిని ఒక పాటగా మార్చే ఈ గీతం మనసులోని ఆశలను అందమైన నందనవనంగా ఉమ్మలిస్తుంది. కాలమే పూలదారిలా సాగాలి, గానమే గాలిలా మనసును తాకాలి. ప్రియమైన స్వరం మనస్వరంగా మారి ప్రతి క్షణాన్ని మరింత మధురంగా మార్చాలి. శుభాకాంక్షలు చిత్రం నుండి మీకోసం ఈ సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. ఆనందం ఆనందమయ అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు లిరిక్స్ సామవేదం షణ్ముఖ శర్మ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో నెక్స్ట్ వచ్చే పాట మొదటిసారి మనసులో చిగురించే ప్రేమ, మొదటిసారి కలిగే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంత మధురంగా ఉంటుంది. మరి అలాంటి తొలి అనుభూతులను సరదాగా చిలిపిగా ప్రేమతో చెప్పే పాట ఇది. మాటల్లో చిలిపితనం, స్వర్గాల్లో మాధుర్యం, సంగీతంలో మంచి ఎనర్జీ. మరి ఈ సాయంత్రం ఈ సాంగ్ మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. శివయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో మీకోసం మరి తర్వాత వచ్చే పాట ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మనకు ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారో అని ఒక్కొక్కసారి గుర్తు చేస్తుంటుంది. ఆ భావన ఎంత మధురంగా ఉంటుందో కదా. అలాంటి ఒక అందమైన ఎదురుచూపును, మనసులోని మధురమైన ప్రశ్నను చాలా సింపుల్గా హృదయానికి అద్దుకొని చెప్పే పాట మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. గులాబీ చిత్రం నుండి ఈ వేళలో నీవు అనే పాట ఏదో వస్తుంది. సునీత పాడిన ఈ పాటకు మ్యూజిక్ శశి ప్రీతం, లిరిక్స్ సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

మధుర స్వరాలలో మనమునము. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది. ఇష్టమైన వ్యక్తి మన కళ్ళ ముందు కనిపిస్తే గుండె వేగం పెరిగినట్టుగా చుట్టూ ఉన్న ప్రపంచమే కొత్తగా కనిపిస్తుంది కదా. మరి అలాంటి అందమైన అనుభూతిని, చిలిపి ఉత్సాహాన్ని, ప్రేమలోని హుషారును ఎంతో హాయిగా చెప్పే పాట. మరి మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. చిరునవ్వుతో మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది. శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాటకు లిరిక్స్ భువనచంద్ర. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూసే 10:02 అయితే అయిపోయింది. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము ఆపాత మధురాల గీతాల మాలిక వినిపించి రాగాలేలోకి. వినిపించిని రాగలేలోకి మరి మీకైతే వెల్కమ్ చెప్పేస్తూ, మరి ఇవాళ వినిపించిని రాగలేలో మరి మీకోసం నేనైతే పాటలు రెడీగా ఉంచేశాను. మరి ఇంకెందుకు కలిసం, సాంగ్స్ అయితే వినేద్దాం. చంటబ్బాయి మూవీ నుండి నేను నీకై అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వినిపించిన రాగాలలో మనమున్నాము. ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత వచ్చే పాట కాబోయే అల్లుడు చిత్రం నుండి ఎందుకమ్మ కోయిలమ్మ అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రచన సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

ధర్మచక్రం చిత్రం నుండి పాటైతే వినేశారు. యజ్ఞానికి పడిన ఈ పాటకు రచన శ్రీశ్రీ. వినిపించిన రాగాలిలో మనమున్నాము ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ తర్వాత వచ్చే పాట అయితే గరన్న దొంగ చిత్రం నుండి చిటికెల మెటికెల అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము వినిపించని రాగలిలో. ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి వినిపించని రాగలిలో తర్వాత వచ్చే పాట పెళ్లి కాని తండ్రి చిత్రం నుండి నీలి ఆకాశంలోనే పాటైతే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పద్మనాభుని పాడిన ఈ పాటకు రచన కోసరాజు. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

స్నేహబంధం చిత్రం నుండి పాటైతే విన్నారు. పి సుశీల పాడిన ఈ పాటకు రచన ఆత్రేయ. వినిపించిన రాగలేలో మనమున్నాము ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత వచ్చే పాట వాడే వీడు చిత్రం నుండి వయసే ఒక పాఠం అనే పాటైతే వస్తుంది. ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటకు రచన దేవులపల్లి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, జై హింద్.